ఆకాశవాణి అనంతపురం కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 19వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో పార్వతీ వల్లభాష్టకం, శ్రీ చంద్రశేఖరాష్టకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు.
1: చతుర్విధ పురుషార్థాలు. ఈ పురుషార్థాల వలన మానవ జీవితానికి ఒక పరమార్థం ఉందని, ఎన్నో జన్మల తపఫలమే ఈ జీవితమని భారతీయుల విశ్వాసం. ఈ పరమార్థాన్ని సాధించడానికి మన ప్రాచీనులు పురుషార్థ భావన చేశారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి నాలుగు పురుషార్థాలు. పురుష పదానికి స్త్రీ పురుష సమానమైన ప్రాణి అని అర్థం. ప్రతి జీవి కోరుకునేది కనుక ఇది పురుషార్థం అనబడింది. ఈ నాలుగింటిని దశల వారీగా ప్రతిజీవి కూడా కోరుకుంటుంది. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. మానవుడు తన మానవత్వాన్ని నిలబెట్టుకోవాలంటే పురుషార్థాన్ని సాధించక తప్పదు. అయితే ఈ పురుషార్థం అంటే ఏమిటి, అది ఎన్ని విధాలు అనే ప్రశ్న వస్తుంది. అనర్థాన్ని పరిహరిస్తూ అర్థాన్ని పాటిస్తూ పోవడమే పురుషార్థ సాధన. ఇలాంటి పురుషార్థాలు మానవ జీవితానికి అంతా కలిసి నాలుగే నాలుగు ఉన్నాయి. ఒకటి ధర్మం, రెండు అర్థం, మూడు కామం, నాలుగు మోక్షం. చతుర్విధ పురుషార్థాలంటే ఇవే. జీవిత సర్వస్వం వీటిలోనే ఇమిడి ఉంది. ప్రతివాడు తన ధర్మాన్ని ఆచరిస్తే కానీ అర్థమనేది లభించదు. అర్థమంటే జీవితం సుఖంగా సాగడానికి కావలసిన అన్ని వస్తువులు మరియు సౌకర్యాలు. అవి లభించిన తర్వాత మానవుడి కామం లేదా కోరికలన్నీ తీరిపోతాయి. అయితే ఎంత సాఫల్యమిలా కలిగినా జీవితంలో అనంతమైన సౌఖ్యాన్ని చూరగొనాలనే కదా మానవుడి అభిలాష. అది ధర్మార్థ కామములనే మూడింటిలోనూ మనకు కానరాదు. దానికి సంబంధించిన పురుషార్థం నాలుగవదైన మోక్షం ఒక్కటే. మోక్షం మానవుడికి నిత్యమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే అది పరమ పురుషార్థమని పేర్కొనబడింది. ధర్మం. ధర్మం అనేది మొదటి పురుషార్థం. ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తే సమాజం చక్కగా ఉంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ధర్మమాచరతో రాజ్ఞ సద్భిశ్చరితమాధిత వసుధ వసు సంపూర్ణ వర్ధతే భూతివర్ధిని. రాజు ప్రాచీనులు ఆచరించిన ధర్మాన్ని తను ఆచరిస్తూ రాజ్యంలో అందరి చేత ఆచరింపజేస్తే భూమి సస్యశ్యామలమై సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మ.

0: మేన హంతవ్యో మానో ధర్మ హృతో వ్రధీత్. ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది, దానిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుచేత మనం ధర్మాన్ని నాశనం చేయకూడదు, ఎవరికి వారే తమంతట తాముగా నశించిపోవాలని కోరుకోరు కదా. రెండవది అర్థం. ధర్మవిరుద్ధమైన మార్గంలో అర్థాన్ని సంపాదించకూడదు, అర్ధపురుషార్థాన్ని ప్రధానంగా పెట్టుకోకూడదు. అందుకే ధర్మానికి మోక్షానికి మధ్య అర్ధకామాలనే పురుషార్థాలను చేర్చారు. ధర్మాన్ని అతిక్రమించని అర్ధకామాలు ఎన్నటికీ హాని చేయవు, ధర్మాతిక్రమణం జరిగితే అవే ప్రతిబంధకాలు అవుతాయి. యస్యార్ధాస్తస్య మిత్రాని యస్యార్ధాస్తస్య బాంధవాః యస్యార్ధస్య పుమాన్ లోకే యస్యార్ధస్య చ పండితః. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో ఇలా చెప్పారు, అర్ధసిద్ధి పొందిన వాడికే మిత్రులు బంధువులు చేరువవుతారు, వాడే పురుషుడిగా చలామణి అవుతాడు, వాడే పండితుడిగా గుర్తింపు పొందుతాడు. కనుక అర్ధాన్ని సంపాదించాల్సిందే, కానీ ధర్మవిరుద్ధంగా మాత్రం కాదు. మూడవది కామం. భారతీయులకు లౌకిక సుఖాలను అనుభవించడం తెలియదని కొందరు పాశ్చాత్యులు విమర్శిస్తూ ఉంటారు. అది పొరపాటు. లౌకిక జీవితాన్ని వ్యక్తిగతంగాను లేదా సామాజికంగాను బాగా తీర్చిదిద్దుకున్నది భారతీయులు మాత్రమే. ధర్మవిరుద్ధమైన కామాన్ని అనుభవించడానికి మన సాహిత్యం ఎప్పుడూ అడ్డు చెబుతూనే ఉంది. ధర్మవిరుద్ధమైతే పనికిరాదని చెప్పిన మాట కూడా నిజం. ధార్మికమైన కోరికలను తీర్చుకోవడానికి భారతీయ సంస్కృతి ఎప్పుడో అనుమతిచ్చింది. యదా ధర్మశ్చ భార్యాచ పరస్పర వశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః. యజమానికి ధర్మంతో పాటు భార్య కూడా ఎప్పుడూ వశవర్తినిగా ఉంటుందో అప్పుడు ధర్మం అర్థం కామం అనే మూడు పురుషార్థాలు సంగమం ఏర్పడుతుందని మహాభారతంలో వ్యాస మహర్షి అన్నారు. నాలుగో పురుషార్థం మోక్షం. ధర్మార్థకామాలనే మూడు పురుషార్థాల్లో సిద్ధిని సంపాదించినవాడు మోక్షాన్ని సంపాదించడానికి అర్హుడవుతాడు. భారతీయ జీవన విధానానికి అంతిమ లక్ష్యం మోక్షమే. దుర్లభమైన నరజన్మ పొందినవాడు సంపాదించదగింది మోక్షమేనని భారతీయ తత్వశాస్త్రం ప్రతిపాదిస్తూ ఉంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం అలవడుతుంది, అందువల్ల మోహములు తొలగిపోతాయి, దీని నుంచి నిశ్చలతత్వం తెలుస్తుంది, దానివలన మనిషి జీవన్ముక్తుడవుతాడు.
1: వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ సీజన్లో వేసుకోదగ్గ పంటల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లేశ్వరరెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
2: ఈరోజు మనం ఈ ఖరీఫ్ సీజన్లో వేసుకోదగ్గ మిట్ట పంటలు మరియు వాటి యాజమాన్య పద్ధతి గురించి తెలుసుకుందాం. ఖరీఫ్ సీజన్ మనకు ప్రారంభమైంది. మన మే మాసంలో పడిన వర్షాలకు చాలామంది రైతులు భూమిని దున్నుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు రైతులు 5 మడకల నాగలితోనేమి 7 మడకల నాగలితో లోతు దుక్కులు చేసుకుంటున్నారు. ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యమైనది ఏమంటే ఈ భూమి లోపల మట్టి పైన తిరగబడుతుంది. అంతేకాకుండా ఈ భూమి లోపల పొరల్లో ఉన్న ఈ క్రిమికీటకాల లార్వాలు అయితేనేమి ప్యూపాలు ఇవన్నీ గుడ్లు ఈ భూమి పైకి వచ్చి అధిక సూర్యరశ్మికి గురై చనిపోతాయి. అంతేకాకుండా ముఖ్యంగా సమస్యాత్మకమైన కలుపు మొక్కలుగా చెప్పుకోదగ్గ తుంగ గరిక ఇటువంటి కలుపు మొక్కల దుంపలు భూమి లోపలి పొరల్లో ఉంటాయి. కాబట్టి ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఆ దుంపలన్నీ కూడా భూమి పైకి వచ్చి ఎండవేడిమికి నశించే అవకాశం ఉంది. కావున రైతు సోదరులు ఖచ్చితంగా కనీసం 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి లోతు దుక్కులు చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్న ఉపయోగాలన్నీ కూడా ఉన్నాయి. ఇక మన జిల్లాలో ఈ సంవత్సరం వర్షపాతం విషయానికి వచ్చినట్లయితే మన జిల్లాకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని మన భారత వాతావరణ విభాగం పూణే వారు కూడా చెప్పడం జరిగింది. కావున మనం దీనిని ఒక శుభపర్ణంగా చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాల విషయానికి వచ్చినట్లయితే ఇవి కేరళ తీరాన్ని ఈ నెల 8వ కానీ 9వ తేదీల్లో తాకి మన రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి జూన్ 12వ కానీ 12వ తారీఖుల్లో నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. కావున రైతు సోదరులు పొలాన్ని దున్నుకొని విత్తులకు సిద్ధం చేసుకోవాలి. ఇక మన అనంతపురం జిల్లా సాధారణ వర్షపాతం తీసుకున్నట్లయితే కేవలం 550 మిల్లీమీటర్లు. కాబట్టి రైతు సోదరులు ప్రతి నీటి బొట్టును అంటే ప్రతి వర్షపు నీటి బొట్టును కూడా సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ వర్షపు నీటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలంటే

అంటే నేను ముఖ్యంగా రెండు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమంటే, ఇప్పుడు మన జిల్లా విషయానికి వచ్చినట్లయితే అధిక శాతం ఎర్ర నేలలు ఉన్నాయి. అంటే సుమారు 80% వరకు ఎర్ర నేలలే ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు లోతు తక్కువగా ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే నీటిని నిలుపుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని అధిగమించాలంటే మనము భూమిని లోతుగా దున్నుకోవడం, భూమిని వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల భూమి లోపల పొర పగిలిపోయి ఆ వర్షపు నీరు భూమిలోనికి ఇంకే అవకాశం ఉంది. అంతేకాకుండా నేలపైన ఉన్న సారవంతమైన పొర మనకు సాధారణంగా మొదటి 10 సెంటీమీటర్ల వరకు సారవంతమైన పొర ఉంటుంది. అది కొట్టుకొని పోకుండా మనము నివారించుకోవచ్చు. అంటే నీటి మరియు తేమ సంరక్షణ సాధ్యమవుతుంది. ఇక రెండవ విధాన విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా మనం వర్ష నీటిని వినియోగించుకోవాలి అని ఆలోచించినట్లయితే, ఈ తక్కువ లోతుగల ఎర్ర నేలల్లో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో జిల్లాలో చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి వర్షం ఎక్కువగా పడుతుంది. అటువంటప్పుడు అంటే ఒక గంటలో 2 గంటలను ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అటువంటప్పుడు ప్రతి వర్షపు నీరంతా భూమి లోపలి పొరలోకి పోయే అవకాశం లేదు. కాబట్టి అటువంటి వాలుగల ప్రాంతాల్లో మనము భూమిలో నీరు ఇంకిపోయే అవకాశం లేని ప్రాంతాల్లో రైతులు తమ పొలాల్లో లోతట్టు ప్రాంతాల్లో మనము నీటి కుంటలను తవ్వుకోవాలి. తద్వారా ఈ వర్షపు నీటిని నిల్వ చేసుకొని పంట ఎప్పుడైతే బెట్టకు గురైనప్పుడు ఈ నీటిని మనము వినియోగించుకోవచ్చు. ఇక మన జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాధారణంగా పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానమైన మెట్ట పంట ఏమంటే వేరుశనగ. దీన్ని వర్షాధారంగానే పండిస్తున్నారు. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కంది, ఆముదం పంటలను కూడా ఎర్ర నేలల్లో వర్షాధారంగా పండిస్తున్నారు. ఇప్పుడు మనము వేరుశనగ విషయానికి వద్దాం. ఈ వేరుశనగను మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 14 లక్షల ఎకరాల్లో ఎర్ర నేలల్లో ముఖ్యంగా వర్షాధారంగానే రైతులు సాగు చేయడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు విత్తుకోవాలి, ఏ విధంగా విత్తుకుంటే మనకు అధిక దిగుబడి సాధించవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే, జూలై మాసంలో విత్తుకోవడానికి అనుకూలమైన సమయంగా మనము చెప్పుకోవచ్చు. విత్తే దూరం ఏ విధంగా ఉండాలి మనం అంటే, ఒక అడుగు, 2 వరుసలకు ఒక అడుగు దూరం ఉండాలి. ఒక మొక్కకు ఇంకో మొక్కకు 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి చదరపు మీటర్కు సుమారు 33 మొక్కలు ఉండే విధంగా మనం చూసుకుంటే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇక కొన్ని రకాలు, ఎటువంటి రకాలు మనం సాగు చేసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు అంటే, K9, ధరణి ఇలాంటి బెట్టను తట్టుకునే రకాలు ఉన్నాయి. K6, కదిరి హరితాంధ్ర, ఈ రకాలన్నీ కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎంత విత్తనం వేసుకోవాలి, కొందరు రైతులు చాలా ఎక్కువ విత్తనం వేస్తూ ఉంటారన్నమాట. అట్లా కాకుండా సరైన విత్తనం మోతాదుగిన మనం గిన పాటించినట్లయితే మనకు ఖర్చు తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు తెలుసు వేరుశనగలో ముఖ్యంగా సాగు ఖర్చులో 30-40% వరకు వేరుశనగ విత్తనం కోసమే రైతులు వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి మనము చాలా విలువైనదిగా మనం చెప్పుకోవచ్చు ఈ విత్తనం. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే 50-60 కేజీలు ఒక ఎకరానికి విత్తుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఇక విత్తన శుద్ధి, విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే మనం విత్తన శుద్ధి ఖచ్చితంగా తప్పనిసరిగా చేసుకోవాలి. తద్వారా దానివల్ల ఉపయోగం ఏమంటే, పంట విత్తిన మొదటి 20 రోజుల వరకు ఎటువంటి చీడపీడలు రాకుండా మనము చూసుకోవచ్చు. విత్తనాన్ని మొదట మ్యాంకోజెబ్ అనే మందు కానీ, ఆ తర్వాత ఇమిడాక్లోప్టిడ్ అనే కీటకనాశినితో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. తద్వారా ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని భూముల్లో ఈ వేరుపురుగు ఎక్కువగా ఉంటుంది, అటువంటి ప్రాంతంలో మనం క్లోరోపైరిపాస్ అనే మందును 1 కేజీ విత్తనానికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని విత్తుకుంటే ఆ పురుగు సమస్య రాకుండా నివారించుకోవచ్చు. ఇక ఎరువుల మోతాదు, మన వీలైనంతవరకు రైతు సోదరులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తమ పొలాల్లో భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే మనము ఎరువులు వేసుకోవాలి. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే భూమిలో ఎంత పోషకాలు ఉన్నాయి, మనం ఏ పోషకాలు వేయాలి, ఎంతవరకు ఎంత మోతాదు పోషకాలు అందించాలనే విషయం మొదటిది. రెండవది ఖర్చు తగ్గించుకోవచ్చు వీలైనంతవరకు. మాది మెట్ట వ్యవసాయం కాబట్టి ఖర్చు వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిది.
మొదట ఒక ఎకరాకు ఎవరున్న రైతు

0: పశువుల పేడ, పశువులు ఉన్న రైతులు ఒక 4 టన్నులు పశువుల పేడను వేసుకొని ఆఖరి దుక్కులు వేసుకుని దున్నుకోవాలి. ఇక రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే వీరంతవరకు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. సుమారు 20 కేజీల యూరియా అయితేనేమి, ఒకవేళ 100 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 33 కేజీల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అనే ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకుంటే సరిపోతుంది. ఇక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వీరంతవరకు మనకు భాస్వరము, దీంట్లో 3 రకాలు ఉంటాయి. కాల్షియం ఉంటుంది, భాస్వరం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. ఈ 3 రకాల యొక్క పోషకాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉంటాయి కాబట్టి వేరు వ్యవస్థ బాగా ఉంటుంది. కాల్షియం అనే దానివల్ల ఉపయోగం ఏమంటే కాయలు గట్టి గింజలు అవుట్టర్న్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇక సల్ఫర్ అంటే గంధకం అంటాం. ఈ గంధకం యొక్క ఉపయోగం ఏమంటే ఆ గింజలో నూనె శాతం ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది. పంట విత్తిన 30 నుంచి 35 రోజులప్పుడు మనం అంతర్కృషి చేసిన తర్వాత 1 ఎకరాకు 200 కేజీ జిప్సమ్ను వర్షం పడిన వెంటనే, అంటే 30 నుంచి 35 రోజులు వర్షం పడితే మనం మొదట అంతర్కృషి చేసిన తర్వాత వేసుకున్నట్లయితే ఈ కాయలు గట్టిగా ఉండటమే కాకుండా ఈ ఫిల్లింగ్ పర్సంటేజ్ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ జిప్సం అంటే ఏముంటుంది, కాల్షియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. ఈ 2 పోషకాలు ఉంటాయి కాబట్టి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పంట దిగుబడి పెరగడమే కాకుండా ఆ గింజల్లో నూనె శాతం కూడా పెరుగుతుంది.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ సీజన్లో వేసుకోదగ్గ పంటల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లేశ్వరరెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తున్నది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి
2: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 2వ దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇల్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: నరేంద్ర మోడీ గారు ఆయన చంద్రశేఖర్ 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ద్విపాక్షిక సంబంధాన్ని గుర్తుకొచ్చుకోవడం ద్వారా సజ్జల

0: స్ట్రైక్స్ కానీ ఉండి యూ స్ట్రైక్స్ కానీ ఉండి లేకపోతే ఆపరేషన్స్ ఉండి ఇటువంటి సహజమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం. వాస్తవం
1: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా మన శారీరం అలసిపోకుండా ఉండాలన్నా స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
5: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పంచే ఒక మంచి తత్వం అనేది టీచర్. 21 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చినాక ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో ఎంబీబీఎస్ చేసో డిగ్రీ చేసో చేయాలి అంటే ఎవరు ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళే వచ్చేస్తారు నాకు తెలిసి.
1: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈసారి మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన

ఆలోచనలకు వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా శ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 9వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. తర్వాత సృజన సాహితీ కార్యక్రమంలో నాన్న నడిచిన నేల కథానిక శ్రీ సి మెహబూబ్ బాషా గారి కథానిక, చివరగా భక్తిమాల భక్తి గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 జీవనోపాధిగా సైకిల్ షాప్ నిర్వహణ శ్రీజీ నారాయణ గారితో పరిచయం వింటారు. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు, 10:30 వాణిజ్య ప్రకటనలు, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు.

12:40 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు. 2:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 విను వినిపించు, ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:00 లలిత గీతం. 6:05

నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీకృష్ణ రాయభారం బుర్రకథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ వై రాజారెడ్డి బృందం. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటారు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 11:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ

లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 3 మే జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 12 ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లిని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన
మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు.

0: అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్టేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 35వ శ్లోకం.

యయా ఏ ధృతిచేత దుర్మేధాః సాధకుడు దుష్టబుద్ధి కలవాడై స్వప్నం నిద్రను భయం ఇష్టమైనవి దూరమైపోతాయనే భయాన్ని శోకం ఇష్టమైనవి దూరమైనందువల్ల కలిగే సంతాపాన్ని విషాదం ఇంద్రియ దౌర్బల్యాన్ని ఏవచ మరియు మదం ఇంద్రియ సుఖానుభవం వల్ల కలిగే మత్తును న విముంచతి ఇవి తనకు కర్తవ్యాలని భావించి వదిలిపెట్టకుండా పట్టుకుంటాడో సా ధృతి అట్టి ధృతి తామసీమత తమోగుణ ప్రధానమైనదని చెప్పబడినది.

అర్జున, కొందరి ధృతి చేత వారి బుద్ధి కలుషితమైపోతోంది. అందువల్ల వారు అతి నిద్రను, భయాన్ని, సంతాపాన్ని, ఇంద్రియాల అలసటను, విషయభోగాల మత్తును తమ నిత్య కర్తవ్యాలుగా భావించి వాటిని వదిలిపెట్టకుండా పట్టుకుని ఉంటారు. అలా చేయించేదే తామస ధృతి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా శ్రవంతి శీర్షికన

పున్నాగపూలు నవల 9వ భాగం. రచన శ్రీమతి జలంధర. ఆ తర్వాత సృజన సాహితీ కార్యక్రమంలో నాన్న నడిచిన నేల, శ్రీ సి మెహబూబ్ బాషా గారి కథానిక, చివరగా భక్తిమాల, భక్తి గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో విందాం. ముందుగా ఒక పాట.

0: ഞാൻ മൊട്ടിമലാ
1: സൈ ബോൾ
0: ഗജ്ജാ ബബ്ബലാ
1: സൈ ബോൾ
0: നടുവല താമര
1: സൈ ബോൾ
0: വരദ പുള്ളാ
1: സൈ ബോൾ
2: 80 സംവത്സരാലുഗാ മീ ആരോഗ്യാനികി ശ്രേയോഭിലാഷി സൈ ബോൾ
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఇప్పుడు వినండి సమాచార వేదిక. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను

అందించడానికి ఆర్డిటి కృషి చేస్తుందని ఆ సంస్థ రీజనల్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు తెలిపారు. 10వ తరగతిలో 550 పైన మార్కులు సాధించిన 200 మంది పేద విద్యార్థులకు మొదటి విడతలో సెమీ ఉపకార వేతనాలు పొందడానికి అర్హత సాధించారన్నారు. ఇంటర్ కళాశాలల్లో చేరిన తర్వాత సదరు విద్యార్థులు తమ మార్కుల జాబితా, ఇతరత్రా ధృవపత్రాలను అందించాలన్నారు. పద్మశాలీయులు

0: సదరు విద్యార్థులు తమ మార్కుల జాబితా, ఇతరత్ర ధృవపత్రాలను అందించాలన్నారు. పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లాలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు కనబర్చిన విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సంఘం సంక్షేమ జిల్లా అధ్యక్షుడు జింకా సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. పాతూరులోని ఉమానగర్లో ఉన్న శృంగేరి శారదాపీఠం దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వేద పండితులు పలు రకాల హోమాలు నిర్వహించారు. శంకర విజయ పరంపర బృంద సభ్యులతో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గణపతి పూజ, రుద్రాభిషేకం, కలశస్థాపన, వాస్తుపూజ, నవగ్రహ పూజలు పూర్తి చేశారు. 10 గంటల అనంతరం గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా హోమం నిర్వహించారు. నగరంలోని అరవింద్ నగర్ 2వ క్రాస్లో ఉన్న శివాలయంలో ఆదివారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణతో పరిసర ప్రాంతం మారుమ్రోగింది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనుంది. మూల్యాంకనం విధులకు నియమించిన సిఈలు, ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్లు తప్పకుండా సోమవారం ఉదయం 8 గంటలకు కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల వద్దకు హాజరు కావాలని ఇన్ఛార్జ్ డిఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. అనంతపురం గ్రామీణం పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా ధరణీబాబును ఉన్నతాధికారులు నియమించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మీరింతవరకు వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 9వ భాగం. రచన శ్రీమతి జలంధర.
5: నవలాశ్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 9వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన సాడిస్ట్ భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతుంది. హాస్పిటల్కి వచ్చిన మొదటి రోజే స్వప్న అనే రోగి మాదక ద్రవ్యాలకు బానిస అని తెలుసుకుని ఆమె అలా కావడానికి కారణాలు డాక్టర్ కృష్ణ ద్వారా తెలుసుకుని చలించిపోతుంది. ఆమెను బాగు చేయడంలో అతనికి తన తోడ్పాటు సహకారం అందించడానికి మాట ఇస్తుంది. హాస్పిటల్ నర్స్ గౌరీతో కలిసి హాస్పిటల్ అంతా తిరిగి వచ్చేసరికి భర్త ముందు రోజు ఎవరికీ తెలియకుండా తిరిగి డ్రింక్స్ తీసుకోవడంతో నెప్పితో గెలగెలాడిపోతుంటాడు. వెంటనే అతనిని ఐసీయూలో చేర్పిస్తారు.

ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పగా మరిది రఘు వచ్చి రాజారావుని సరిగ్గా చూసుకోవడం లేదని కేకలేస్తాడు. చిన్నబుచ్చుకున్న రాధని క్యాంటీన్కి తీసుకువెళ్తాడు. క్యాంటీన్లో రఘు రాధని అతి మంచితనం అన్ని వేళలా మంచిది కాదని, సందర్భానుసారంగా కాస్త కఠినంగా ఉండాలని, మన కోసం మనం బ్రతకడం ఎంత అవసరమో రాధకి హితబోధ చేసి కారెక్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన రఘు కారు ఎక్కాలని వీలుకాక క్రింద పడిపోతుంది స్వప్న. ఆమె అన్న స్వప్నని గొడ్డును బాదినట్లు బాదుతుండగా రాధ ఆమెను రక్షించే ప్రయత్నంలో ఆ దెబ్బలు తాను భరిస్తుంది. డాక్టర్ కృష్ణ ద్వారా తన భర్త రాజారావుకి లివర్ సిరోసిస్ అని తెలుసుకుంటుంది. రాజారావు తాగుడికి బానిస అని చెప్పిన రాధతో అతను తాగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నదని రాధను ప్రశ్నిస్తాడు. తన మరిది రఘు, డాక్టర్ కృష్ణ అందరూ తననే నిందితురాలుగా చూడడంతో భరించలేని రాధ ఒకసారిగా బావురుమంటుంది. ఏమాత్రం చలించిన కృష్ణ ఆమెకు కర్తవ్యం బోధిస్తాడు. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి తన గదికి తిరిగి వస్తుంది. ఆ మరునాడు రఘుని రాజారావు దగ్గర ఉంచి తాను ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్ళాక పుట్టింటి నుండి తల్లి ఫోన్ చేసి తను బాత్రూంలో జారిపడినా చూడ్డానికి రాలేదని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. హాస్పిటల్కి వెళ్లేటప్పుడు తప్పకుండా వస్తానని చెప్పి పుట్టింటికి వెళుతుంది. పుట్టింట్లో అత్తింట్లో దొరకని హాయి తనకి జీకే హీలింగ్ సెంటర్లో లభిస్తుందని గ్రహిస్తుంది రాధ. తన పెదనాన్న తన పెళ్లికి ఇచ్చిన పుస్తకం కోసం ఇల్లంతా గాలించి అలసి నిద్రలోకి జారుకుంటుంది. ఈలోగా రాజారావు దగ్గర నుండి ఫోన్ రాగానే హడావిడిగా బయలుదేరుతుంది రాధ. రాధ చేతిలో ఒక ప్యాకెట్ ఉంచుతాడు తండ్రి. హాస్పిటల్కి వచ్చిన రాధ తను గదిలోకి వెళ్లబోయి లోపల రఘు, కృష్ణ, రాజారావు హాయిగా మాట్లాడుకోవడం వినిపించి లోపలికి వెళ్లకుండా లాన్లోకి వెళ్లి కూర్చుంటుంది. అక్కడ స్వప్న వచ్చి తనని అన్నగారి బారి నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుతుంది. ఆ మర్నాడు రాధ ప్రేయర్ హాల్, మెడిటేషన్ హాల్కు వెళ్లి అక్కడ తనకి ఎక్కడా లభించని శాంతి దొరికినట్టు భావిస్తోంది. ఈ విషయాలు రాసిపెట్టాలని తన గదికి రాగా తన తండ్రి తనకు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూస్తుంది. అది తన పెదనాన్న తన పెళ్లికిచ్చిన పుస్తకం. ఆ పుస్తకం చదువుతున్నంతసేపు రాధ మనసుకు ఎక్కడలేని హాయి కలుగుతుంది. ఈ విషయం మరిది రఘుకి ఫోన్ చేసి చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. పున్నాగపూలు నవల 9వ భాగం. రాధ తనను గురించి తాను ఆలోచించుకునే లోపల రాజారావుకి మళ్లీ అటాక్ వచ్చింది. డాక్టర్ కృష్ణ అర్జెంటుగా రమ్మనమన్నాడని కబురు వచ్చింది. కూర్చోండి రాధ, అతను చాలా సీరియస్గా ఉన్నాడు, చెప్పండి అన్నది రాధ. రాజారావు గారి విషయంలో నాకు మీ కోఆపరేషన్ చాలా కావాలి రాధ. అంటే నేనిప్పుడు మీరు కోఆపరేట్ చేయడం లేదని నేను అనడం లేదు. మనం అనుకునేది వేరు, చేసేది వేరు, అసలు చేయవలసింది వేరు. మౌనంగా ఉండిపోయింది రాధ. బుర్రలో చాలా ప్రశ్నలు, అడగవలసిన ప్రశ్నలు, అడగకూడనివి, నిజాలు తెలిస్తే తట్టుకోలేని ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. కానీ అడగదు రాధ, పరిణామాలు ముందే ఊహించుకుని అసలు సమస్యను ఎదుర్కోకపోవడం ఆమెకు మొదటి నుంచి ఉన్న లక్షణం. ఇంకా ఏం చేయాలి డాక్టర్? చాలా చేశాను, చాలా పడ్డాను, ఇంతకన్నా. ఆమె గొంతులో ఉద్వేగం. ఆ మాటల వెనకాల ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుసు డాక్టర్ కృష్ణకు. ఐఎమ్ సారీ, మీరు ఈ మూడ్లోకి వెళ్ళిపోయి అస్త్రసన్యాసం చెయ్యొద్దు. నా యాంగిల్ నుంచి చూడడానికి ప్రయత్నిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. నాతో రండి. ఇద్దరూ లాన్లు దాటి పెద్ద హాల్లోకి ప్రవేశించారు. చాలామంది పేషెంట్లు కలర్ పెన్సిల్స్, పేపర్లు పెట్టుకుని ఏదో రాస్తున్నారు. కొంతమంది టేబుల్స్ మీద, కొంతమంది గోడకు ఆనుకుని, కొంతమంది కాళ్ళు చాపుకుని. ఏమిటిదంతా? రాధ కుతూహలంగా అడిగింది. ఇది కూడా ట్రీట్మెంట్లో భాగమే. వీళ్ళందరూ చాలా రకాల వ్యాధులతో బాధపడుతున్నవారే. కానీ చాలాసార్లు వీళ్ళు పరీక్షలకు అందరూ ఇట్రండి. గుడ్ మార్నింగ్ రామకృష్ణ, ఎలా ఉన్నారు? ఇదిగో, ఇలా ఒక తెల్ల పేపర్ మీద ఇతను తన గురించి, తన ట్రీట్మెంట్ గురించి ఈ పెన్సిల్తో బొమ్మ వేస్తాడు. మరొక పేపర్ మీద మరొక బొమ్మ రంగులతో వేస్తారు. మరొక కాగితం మీద ఇల్లు, కుటుంబం గురించి బొమ్మ వేస్తారు. మీరు మీ పని చూసుకోండి రామకృష్ణ. థ్యాంక్ యూ. ఇది వీళ్ళ హాబీయా? ఇంతమందికి హాబీ ఒకటే అవదుగా రాధా. ఇది పార్ట్ ఆఫ్ ద థెరపీ. వీళ్ళలో చాలామంది సైకోసొమాటిక్ డిజీజ్ వల్ల బాధపడతారు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్కు లొంగరు. ఇట్లాంటి బొమ్మల నుంచి డాక్టర్లమైన మేము చాలా గ్రహిస్తాం.

మాటల గారడిలో చాలామంది అసలు విషయం దొరకనీయరు. కానీ ఈ వర్బల్ డిసెప్షన్ దాటి యూనివర్సల్ సింబాలిక్ లాంగ్వేజ్ ఆఫ్ ది అన్కాన్షియస్ ఈ బొమ్మల ద్వారా మాకు బహిర్గతమవుతుంది. మాట్లాడేటప్పుడు మనం మనకు నచ్చనివి, ఇష్టం లేనివి నిజాలు దాచేసి మాట్లాడతాం. కానీ ఈ విజువల్ ఇమేజెస్ నిజమే చెప్పేస్తాయి. ఇది కలెక్టివ్ అన్కాన్షియస్కు సంబంధించిన భాష. ఫ్రాయిడ్ శిష్యుడు యాంగ్ మనిషి అంతఃచేతన, దాని రూపురేఖలు గురించి చాలా చాలా అధ్యయనం చేశారు. ఇది ఆయన పద్ధతి. మా గురువుగారికి చాలా నచ్చిన పద్ధతి. మౌనంగా వింటోంది రాధ. వీళ్ళు ఉపయోగించే రంగులు, భావాలు, సీనరీలు అన్ని మాకు అసలు జబ్బు ఏమిటో చెప్పేస్తాయి. ఒక్కొక్కసారి అసలు పేషెంట్ బాధకు, అతను మాట్లాడే విషయానికి, అంతర్గతంగా అతనిలో జరిగే విధ్వంసానికి సంబంధం కనిపించదు. కానీ ఈ బొమ్మల ద్వారా అతని అసలు యాటిట్యూడ్ తెలిసిపోతుంది. ఇదంతా సైకోసోమ బాంధవ్యం మీద ఆధారపడుతుంది. రాధకు ఏదో వేరే భాష, మాటలు మన భాష అయినా అర్థం కాని భాషలో ఉన్నట్లు, ఇదేదో డీకోడ్ చేయాలన్నట్టు అనిపిస్తోంది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి నవ్వేశాడు డాక్టర్ కృష్ణ. ఇదంతా మీకు ఒక్కరోజులోనే అర్థమైపోవాలని చెప్పడం లేదు రాధ. మీ పెద్దనాన్నగారు ఈ విషయంలో ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారో తెలుసా? మీకు అభిలాష ఉంటే మన లైబ్రరీలో కూర్చొని చదువుకోండి. బుద్ధిగా తల ఊపింది రాధ. ఈయనగారు చెబుతుంటేనే ఇంత లక్షణంగా ఉన్నది, ఇక చదివితే అమ్మబాబోయ్ అనుకున్నది. మన హాస్పిటల్కు ఇంత మంచి పేరు, 75% సక్సెస్ రేటుకు కారణం మా పద్ధతులే రాధ. రండి వెళదాం. ఇద్దరూ మళ్ళీ డాక్టర్ కృష్ణ గదిలోకి వచ్చారు. ఎందుకు పెదనాన్న ఫోటోని చూడాలనిపించింది రాధకు. ఎంత తెలుసు ఈ మహానుభావుడికి, ఎలా తయారు చేశాడు డాక్టర్ కృష్ణను. పెదనాన్న, మనసులో ఏదో చెప్పబోతోంది రాధ. ఇదిగో ఇది రాజారావు గారు వేసిన బొమ్మ. ఎప్పుడు వేశారు? గభాల్న దాన్ని తీసుకుంటూ అన్నది. రఘు వచ్చిన రోజు. నేను రఘు అతన్ని మంచి మూడ్లో పెట్టి ఆ తర్వాత మీ గురించి మీకేమనిపిస్తోంది అంటే వేశారు ఈ బొమ్మ. చూస్తోంది రాధ. కుర్చీలో అతను సహభాగమే కనిపించేట్లు ఉన్నది. అతని కడుపు మీద ఒక పురుగు కూర్చుని ఉన్నది. ఆ పురుగును కొట్టే ఆయుధం ఉన్నది. అది నల్లగా ఉన్నది. ఆయుధం అతని శరీరానికి దూరంగా సంబంధం లేనట్టు ఉన్నది. ఈ బొమ్మను చూస్తే మీకేమనిపిస్తుంది రాధ? అసలు ఈ సహం బొమ్మేమిటి అర్థం కావడం లేదు. చెబుతాను. అలా సహం మాత్రమే కనిపించేటట్లు ఈ బొమ్మ గీసిన వ్యక్తి జీవితంలో మిగతా సహం శూన్యమైనా అయ్యుండాలి, లేదా తెలియకపోయి ఉండవచ్చు. అతను సహం జీవితమే జీవిస్తున్నాడు. కాసేపు రాజారావు మీ భర్త, నా స్నేహితుడి అన్న, ఈ బాంధవ్యాలన్నీ దూరంగా పెట్టి ఆలోచించాలి. అయోమయంగా తల ఊపింది రాధ. అతను తన జబ్బును ఒక కీటకంతో పోల్చాడు. కానీ దాన్ని భయంకరంగా చిత్రీకరించాడు. దాన్ని చంపేందుకు బ్యాట్ లాంటిదాన్ని అతని చేతుల్లో ఉన్నది. కానీ దాన్ని శరీరానికి దూరంగా ఉంచాడు. నల్లరంగు వాడాడు అంటే ట్రీట్మెంట్కు ఉపయోగిస్తుందని అనుకోవడం లేదు. అతను దాన్ని ఒప్పుకోకపోతే, మార్చకపోతే మీకు బిల్లులు పెరుగుతాయి. కానీ ట్రీట్మెంట్ పనిచేయదు. అతని మీద కొంచెం ఆశ ఉన్నది. కానీ అది మాత్రం సరిపోదు. అవాక్కై వింటోంది రాధ. ఇదేమి అనాలిసిస్ అసలు? ఎందుకని డాక్టర్? అసలు ప్రాబ్లం ఏమిటి? అతను భర్త అన్న అనుబంధం నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తుంటే కొంచెం రిలీఫ్గా ఉన్నది. ఆలోచించగలుగుతోంది. ఇది ఒక రకంగా కొత్త అనుభవం రాధకు. ప్లాస్టిక్ తాళ్లలాగా తెగని, ముడిపడని, కాలికి అడ్డంపడే తప్పనిసరి బాంధవ్యం లేని బంధుత్వాలు చాలా ప్రమాదకరమైనవి. గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు పట్టుకున్న మొసలిలాంటిది. అసలు ప్రాబ్లం చెప్తాను. ఇవిగో మరికొందరు గీసిన బొమ్మలు చూడండి. కంప్యూటర్ ఓపెన్ చేశాడు. డాక్టర్ పిళ్ళై వచ్చి డాక్టర్ కృష్ణకు సహాయం చేశాడు. అరగంటలో అతను చాలా అనాలిసిస్ చేశాడు, చెప్పాడు. చాలా వరకు వినడమే కానీ అర్థం కావడం లేదు. కానీ ఈ భయంకరమైన జబ్బుల వెనకాల మానసిక విధ్వంసం ఎంత ఉన్నదో తెలిస్తే మాత్రం భయం వేస్తోంది రాధకు. ఒక పేషెంట్కు లివర్ వ్యాధో, క్యాన్సరో, డయాబెటీసో, లేక ఏదో పేరు చెప్పలేని వ్యాధో వస్తే ఇంత ఆలోచించాలా? మందు మాత్రం సరిపోదా? ఇదెక్కడ థియరీ డాక్టర్? మీ పెదనాన్నగారి థియరీ. కొన్ని వందల పేషెంట్ల జీవితాలను రక్షించిన థియరీ. ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్న థియరీ. అది వ్యాధి నివారణం అనేవారు ఆయన. ఇంతకీ రాజారావు గారికి గుడ్. ఏమిటి అతని జబ్బు వెనకాల నిజమైన కారణం అనేది ప్రశ్న. అవునా? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు అనలైజ్ చేయండి. నేనా? నాకేం తెలుస్తుంది డాక్టర్? రాధలు బాధ్యత తప్పించుకోవాలన్న ఆతృత ఆమెను నత్తలాగా ముడుచుకుపోయేట్లు చేస్తోంది. ప్రయత్నించండి. రేపు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను. డాక్టర్ పిళ్ళై, మీరు ఆవిడకు హెల్ప్ చేయండి.

రాజారావు గారు వేసిన ఆ పెయింటింగ్ ప్రింటౌట్ ఆవిడికి ఒకటివ్వండి. అయిష్టంగాని ఆ కాగితం తీసుకునేది రాధ. ఆ తర్వాత 24 గంటలు చాలా జరిగిపోయాయి. డాక్టర్ పిళ్ళై ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని ఊరు వెళ్లడం, రాత్రంతా రాజారావు బెడ్ పక్కన బెడ్లో పడుకుని అతన్ని చూస్తూ ఎంత బుర్ర పగలగొట్టుకున్నా ఏవీ అర్థమవ్వకపోవడం. సారీ డాక్టర్, నాకేదీ అర్థం కాలేదు. ఆ పేపర్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది రాధ. ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తున్నాడు డాక్టర్ కృష్ణ. సాధారణంగా ఎవరితోనూ ఐ కాంటాక్ట్తో మాట్లాడదు రాధ. సూటిగా కళ్ళెత్తి చూసి మాట్లాడడం అంటే చాలా భయాలున్నాయి. కానీ ఎందుకో డాక్టర్ కృష్ణ చూపులు లేజర్ బీమ్లాగా తగిలి తలెత్తి చూసింది రాధ. ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో అదేమి భావం, వణుకొచ్చింది రాధకు. ఆ చూపులు చూసి ఉలిక్కిపడిన మరొక వ్యక్తి అక్కడే ఉన్న నర్స్ పరిమళ. తాజ్మహల్ కూలిపోతుంటే దాన్ని రూపొందించి ఫలితంగా వేళ్లు నరికించుకున్న అజ్ఞాత శిల్పి అనుభూతి ఉన్నది అతని చూపులు. అంత అర్థం కాకపోయినా నిరంతరం అతన్ని, అతని భావాల్ని విశ్లేషించాలని తపనపడే నర్స్ పరిమళకు ఏదో షాక్లాగా అనిపించింది. ఎవరితను? డాక్టర్ కృష్ణలో మరొక వ్యక్తి ఎవరితను? ఆలోచించడం ఇష్టంలేని రాధ ఆలోచిస్తోంది. ఓకే రాధ, మీకు గైడెన్స్ కావలిస్తే పరిమళ ఇటురా, ఈ పెయింటింగ్ అనలైజ్ చెయ్యి. ఒక్క క్షణంలో వాతావరణాన్ని మార్చేసి ప్రొఫెషనలిజంను గాలిలో ఇంజెక్ట్ చేశాడు డాక్టర్ కృష్ణ. అతనికి బ్రతకాలని లేదు, దేనిమీద నమ్మకం లేదు. తను కూర్చున్న సీటు మీద కూడా అపనమ్మకంగానే బరువు అనిపిస్తున్నాడు. అతని రోగాన్ని చాలా సీరియస్గా అదేదో విషకీటకం అన్నట్లు గౌరవిస్తున్నాడు. నర్స్ గౌరీ వచ్చింది అప్పుడే లోపలికి, వింటోంది ఆ విశ్లేషణ. గౌరీ నువ్వు చెప్పు. ఇతనికి దేనిమీద నమ్మకం లేదు డాక్టర్. పైన రూఫ్ బ్రౌన్ కలర్ వాడాడు. ముందు అసలు విషయం, మిగతా సగం ఏవి అంటే, ఇతనికి జీవితంలో మరుగును పడిపోయిన మరొక సగం ఉన్నదా? ఇంతకీ ఇది ఎవరు వేసిన పెయింటింగ్ డాక్టర్? పరిమళ అడిగింది. ఎవరిదో పేషెంట్ది, రాధగారు ఏవైనా అనలైజ్ చేస్తారేమోనని ఇచ్చాను. రాజారావుది అనబోయే అతని మాటలు విన్న రాధ ఆగిపోయింది. చెప్పొద్దు అన్న హింట్ అర్థమైంది. పర్వాలేదు రాధ, ట్రై చేయండి. మామూలుగా చెప్పేసి వస్తాను అని వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ. డాక్టర్ గారికి మాకు ఇది అలవాటే మేడం, ఇలా పెయింటింగ్స్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు. చాలామంది ఇన్ పేషెంట్స్తో వచ్చే ఫ్యామిలీ మెంబర్స్కు 15 రోజులకు ఒక క్లాసు ఉంటుంది, గౌరీ నవ్వుతూ చెప్పింది. తమాషా ఏమిటంటే వాళ్లలో చాలామంది తమకు సంబంధం లేని వాళ్ల పెయింటింగ్స్ బ్రహ్మాండంగా అనలైజ్ చేస్తారు, పరిమళ చెప్పింది. రాధకు చురక ఉన్నది అందులో. మరొక తమాషా ఏమిటంటే వచ్చిన విజిటర్స్ పేషెంట్స్తో ఉన్న వాళ్లకు ఈ పెయింటింగ్ చేసే క్లాస్లో వాళ్లలో వాళ్ళింకా గుర్తించిన రోగాలు బయటపడి పరీక్ష చేయించగానే పేషెంట్లుగా హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు, గట్టిగా నవ్వుతూ చెప్పింది గౌరీ. ఇదివరకైతే మీ డాక్టర్ గారు పేషెంట్లను ఈ రకంగా కూడా తయారు చేసుకుంటున్నారన్నమాట అని వంకరగా ఆలోచించగలిగేదేమో, కానీ ఎందుకో ఇప్పుడు అలా ఆలోచించలేకపోయింది రాధ. గౌరీ ఇక్కడ లైబ్రరీ ఎక్కడున్నది? అరే మీరింకా చూడలేదా, జనరల్ వార్డ్ అవతల ఉన్నది. నాకిప్పుడు డ్యూటీ ఉన్నది, తర్వాత చూపించనా? ఏం పర్వాలేదు, నేను వెతుకుని వెళ్తాన్లే, మెల్లిగా బయటకు అడుగులు వేసింది రాధ. వెనక్కు తిరిగి చూడలేదు, కానీ ఇంకా ఆ గదిలో డాక్టర్ కృష్ణ ఉనికి వైబ్రేషన్ ఫీల్ అవుతున్నట్టే ఉన్నది. డాక్టర్కు ఏదో అయింది. ఏమిటది? ఆలోచిస్తోంది పరిమళ. మొట్టమొదటిసారిగా జనరల్ వార్డుకు వెళ్ళింది రాధ. పెద్ద పెద్ద వరండాలు, బాగా గాలి వెలుతురు వచ్చేట్లు పెద్ద పెద్ద గదులు. ఒక గదిలో 4 పేషెంట్లు ఉన్నారు. అయినా ఎవరికి వారి అలమార్లు, వాష్ బేసిన్లు, ప్రైవసీ కావాలనుకుంటే చుట్టూ లేతరంగు కర్టన్లు, చిన్న డ్రెస్సింగ్ టేబుల్, ఎవరైనా అతిథులు వస్తే కూర్చునే కుర్చీలు, మధ్యలో బోలెడంత ఖాళీ. పరీక్షగా చూస్తూ అడుగులు వేస్తోంది రాధ. వరండాలో కుర్చీలో ఒక బాబు 7-8 ఏళ్ళుంటాయేమో అలా లాన్స్లో చూస్తున్నాడు. అతనే పరీక్షగా చూస్తూ అతన్ని దాటి వెళ్ళిపోయింది రాధ. మళ్ళీ ఎందుకో వెనక్కు తిరిగి చూస్తుంది, అలాగే కూర్చుని ఉన్నాడు. మెల్లగా అతని దగ్గరకు వచ్చి నుంచున్నది, అయినా అతను గుర్తించలేదు. బాబు గట్టిగా అన్నది, ఉలిక్కిపడి చూశాడతను. ఎందుకు నన్ను డిస్టర్బ్ చేశావు అన్న ప్రశ్న కళ్ళల్లో. సారీ, నీ పేరేమిటి? సుందర్. నా పేరు రాధ, నేను ఇక్కడ కూర్చోనా? మాట్లాడకుండా కొంచెం జరిగాడు సుందర్. రాధ కూర్చుని అతని చెయ్యి పట్టుకుని ఏమిటి చూస్తున్నావు అని అడిగింది. ఏమీ లేదు. మీ అమ్మ చచ్చిపోయిందా? గభాలను అడిగాడు. ఉలిక్కిపడింది రాధ. లేదే, ఎందుకు? అమ్మ చచ్చిపోతే ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఆలోచిస్తూ అన్నాడు. ఎందుకలా అనుకుంటున్నావు? మా అమ్మ 15 రోజుల్లో చచ్చిపోతుంది కనుక. చచ్చ, ఎవరు చెప్పారు? ఎక్కడున్నారు మీ అమ్మ? అదుగో ఆ మంచం మీద. ఎదురుగా మంచం మీద కూర్చున్న ఒక ఆమె

0: చక్కగా ఉన్నది, కానీ పాలిపోయింది. వేసుకున్న చుడిదార్ చాలా వదులుగా ఉన్నది, ఎముకలు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఏం మాట్లాడగలో తెలియడం లేదు రాధకు. ఊపిరి ఆడనట్టయిపోయింది. సరే ఇక వెళ్ళిపో అని మనసు చెబుతోంది, కానీ బుద్ధి ఆగమంటోంది. మనసు పసిపిల్ల, చాలా అడుగుతుంది. బుద్ధి తల్లిలాంటిది, ఏది మంచిదో అదే చెబుతుంది. రా అమ్మ దగ్గరికి వెళదాం. బాబు చెయ్యి పట్టుకుని ఆమె మంచం దగ్గరకు వెళ్ళింది. నా పేరు రాధ, చెయ్యి చూస్తున్నది. నా పేరు రాణి, చెయ్యి ఆర్తిగా పట్టుకుంటూ అన్నది. ఆమె కళ్ళలో నీరు తిరుగుతున్నాయి. రాణిత్వం పేర్లో ఉన్నది, కానీ ఆమె బహుదీనంగా ఉన్నది. వీడికి పసితనం లేదు, తెలియదు. వాడికి నడక వచ్చిన దగ్గర నుంచి నాకు సహాయంగా ఉంటున్నాడు. ఇప్పుడు నేను కూడా ఉండను. భోరుమన్నది రాణి. మెల్లిగా ఆవిడ్ని తీసుకువచ్చి వరండాలో కుర్చీలో కూర్చోపెట్టింది రాధ. ఆవిడ కథ చాలామంది కథే. ప్రేమించాను అనుకుంటూ మరొక కులం వాడితో పారిపోయింది. ఆమె అంగసౌష్ఠవం తప్ప అంతరంగం అర్థం కాని అతనికి పిల్లవాడు పుట్టగానే జీవితం బోర్ అనిపించింది. తాగడం, కొట్టడం అవి చాలక ఆమెను పరిచయస్తులకు రాత్రికి ఇంత అని అమ్మి సొమ్ము సంపాదించేవాడు. ఎందుకు ఒప్పుకున్నారు? కోపంగా అన్నది రాధ. అర్థం కానట్లు చూసింది రాణి. నిజమే, ఎందుకు ఒప్పుకున్నావు అన్న ప్రశ్నకు జవాబేమిటి? జీవితంలో ఎవరైనా కొన్ని పరిస్థితులను ఒప్పుకుని కవర్ చేసుకుంటూ వస్తాం, నిలదీసింది. ఆమె చెబుతున్న మాటలన్నీ నిర్లిప్తంగా వింటున్న ఆ బాబును చూసి ఉలిక్కిపడింది రాధ. పిల్లవాడి ఎదురుగా ఇవన్నీ ఎందుకమ్మా? ఆపబోయింది రాధ. వాడికంతా తెలుసమ్మా, కొత్తగా తెలియవలసింది ఏమీ లేదు. ఎప్పుడన్నా మా ఆయనకు నేను ఎదురు తిరిగితే రక్తం ఓడేట్లో కొట్టేవాడు. వీడు సైలెంట్గా పౌడర్, మందు, ప్లాస్టర్లు తీసుకొచ్చి వేసేవాడు. డబ్బులు వాళ్ళ నాన్నను అడిగేవాడు, ఇవ్వాలంటే జేబులోంచి తీసేసుకునేవాడు. ఎందుకు, వీడంటే భయమా? అడిగింది రాధ కుతూహలంగా. పొడి చేస్తానని చెప్పాను, మామూలుగా చెప్పాడు సుందర్. ఉలిక్కిపడింది రాధ. బాల్యాన్ని చంపేసుకున్న ఈ పిల్లాడి బుర్రలో ఎంత భయంకరం ఉన్నది. ఏమవుతాడు రేపు? మీకేమిటి జబ్బు? ఏదో డాక్టర్లు చెబుతున్నారు, బ్రతకాలని లేదు అంతే. కానీ వీణ్ణి చూస్తేనే, మళ్ళీ బోరు నేర్చింది రాణి. ఆలోచిస్తూ నిలబడింది రాధ. ఏం చెయ్యాలి? ఏమి చెయ్యక్కర్లేదు. నిజానికి ఏవి జరగనట్టు వెళ్ళిపోవచ్చు. కానీ ఒకసారి నాతో వస్తావా? అడిగింది బాబును. ఎక్కడికి? అక్కడ లైబ్రరీ ఉన్నదిట, అక్కడికి. తెలుసు, కాని అమ్మ కొన్ని రోజులు మాత్రమే ఉండే అమ్మ. చెదిరిపోయింది రాధ మనసు. ఏం పర్వాలేదు, వెళ్ళిరా. ఇక్కడ బోలెడు మంది ఉన్నారుగా, ఆ సోఫాలో కూర్చుని అలా కన్నార్పకుండా చూస్తూ కూర్చుంటాడమ్మా. అంతే, తీసుకెళ్ళండి చెప్పింది రాణి. భోజనం ఇక్కడ క్యాంటీన్లో ఏర్పాటు చేశారు పెద్ద డాక్టర్ గారు. మరి మీ ఆయన జాయిన్ చేసి వెళ్ళిపోయాడు, అంతే, మళ్ళీ రాలేదు. నేలవంక చూస్తూ అన్నది రాణి. డబ్బులు సంపాదించే యంత్రం పాడైపోయింది, అతని వరకు అంతే. పాత సామాన్ల షాప్లో పడేసినట్లు పడేసి వెళ్ళిపోయాడు. వస్తావా మరి, అమ్మ చెప్పారుగా? అడిగింది బాబును చూస్తూ. తల్లికి మౌనంగా కళ్లతో చెప్పి రాధతో బయలుదేరాడు సుందర్. అతన్ని ఓరగా గమనిస్తుంది రాధ. పాత డ్రెస్, కానీ తల నీట్గా దువ్వుకున్నాడు. పాదాలు శుభ్రంగా ఉన్నాయి, చాలా డిగ్నిఫైడ్గా నడుస్తున్నాడు. వాడి చెయ్యి పట్టుకుందామనుకుని మళ్ళీ మానేసింది రాధ. లైబ్రరీలోకి వెళ్లారు. బోలెడు పుస్తకాలు, చాలా పుస్తకాలు కుప్పగా పోసి ఉన్నాయి. ఇద్దరు నర్సింగ్ కోర్స్ ట్రైనీలు ఒక వార్డ్ బై ముఖాలకు గుడ్డ కట్టుకుని దుమ్ము దులుపుతున్నారు. ఏం కావాలి మేడం? చాలా మర్యాదగా అడిగింది ఒక అమ్మాయి. ఇక్కడ ముందు మర్యాద, మాడ్యులేషన్ నేర్పిస్తారలా ఉన్నది లైబ్రరీ. ఒక్క రెండు మూడు రోజులు ఆగిరండి మేడం. అలాగే రాసుందర్, రేపు మళ్ళీ వస్తాను రాణి. బాయ్ సుందర్ చెప్పేసి బయలుదేరింది రాధ. ఆమెకు తెలుసు వాళ్ళిద్దరూ తననే కళ్ళతో ఫాలో అవుతున్నారని, కానీ వెనుకు తిరిగి చూడలేదు రాధ. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 9వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: है तो टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇప్పుడు వినండి సృజన సాహితీ కార్యక్రమంలో నాన్న నడిచిన నేల, శ్రీ సి మెహబూబ్ బాషా గారి కథానిక.
2: ఆకాశంలో అక్కడక్కడ నల్లని మేఘాలు వేలాడుతూ కనువిందు చేస్తున్నాయి. గాలి జోరుగా వీస్తుంటే చెట్లు ఊపిరి సలపనట్లు ఒక్కసారిగా ఊగసాగాయి. ఉన్నట్టుండి కొద్దిసేపటికి గాలి మరింత జోరుగా వీయడంతో మేఘాలని ఎవరో తరుముతున్నట్లు చెల్లా చెదురుగా పరుగందుకున్నాయి. గదిలో క్యాండిల్ వెలుగుల్ని విరజిల్లుతూ నిశ్శబ్దంగా వెలుగుతోంది. కిటికీ నుంచి గాలి ఒక్కసారిగా వీయడంతో ఉలిగిపాటు గురైన క్యాండిల్ ఆరిపోవడానికి సిద్ధమైంది. ఇది గమనించిన శ్రీనివాసరావు ఒక్క ఉదుటిన లేచి కిటికీ తలుపుల్ని మూశాడు. మళ్ళీ నవ్వుతూ క్యాండిల్ దేదీప్యమానంగా వెలగసాగింది. ఏదో ఆలోచిస్తూ శ్రీనివాసరావు కుర్చీలో కూర్చోబోతుండగా బయట ఇనుపగేటు వాకిలి ఎవరో లోలికి వస్తున్నట్టు కిర్రుమని శబ్దం చేయసాగింది. ఎవరా అని గుమ్మం దగ్గరకు వెళ్ళబోయాడు శ్రీనివాసరావు. అంతలోనే గుమ్మంలోకి ఒక ముసలాయన వచ్చి నిలిచి ఎవరు స్వామి లోపల అని పిలిచాడు. శ్రీనివాసరావు ఒక క్షణం ఆలోచించి మనకు తెలిసిన వారే అయ్యుంటారని, తాత లోపలికి రా అని తన కుర్చీలో కూర్చుంటూ పక్కనే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చోమని కుర్చీ వైపు చేయి చూపించాడు శ్రీనివాసరావు. బాగున్నావా నాయనా అని కుర్చీలో కూర్చుంటూ శ్రీనివాసరావును పలకరించాడు ముసలాయన. మళ్ళీ అంతలోనే ఆ ముసలాయన సంతోషవదనంతో, నేను ఎవరనుకున్నావు నాయనా? నేను మీ నాయన ఒక జత, నా పేరు రామస్వామి. మీ ఆయన రామప్ప, నేను సేద్యం చేయడంలో కాడిద్దులం అనుకో. మేం పొలం పనుల్లోకి దిగితే పొద్దే ఓడిపోయేది నాయనా అని ఆ ముసలాయన సంతోషంగా చెబుతుంటే శ్రీనివాసరావు మేను ఒక్కసారిగా పులకరించిపోయింది. శ్రీనివాసరావు ఆ ముసలాయన్ను అప్పుడు గుర్తుపట్టాడు. శ్రీనివాసరావు చదువుకునే రోజుల్లో పూరిపాకలో కృష్ణాల బుడ్డి వెలుతురులో రేయి 10-11 గంటల వరకు చదువుకునే అలవాటు ఉండేది. అలా చదువుకునే సమయంలో సాగు చేసిన పంటకు నీరు పట్టడానికి నాన్నతో కలిసి రామస్వామి ప్రతిరోజు పొలం దగ్గరకు ఇద్దరూ కలిసి వెళ్ళేవారు. అప్పటి సంగతులు ఇప్పుడు మెల్లగా శ్రీనివాసరావుకు గుర్తుకు రాసాగాయి. కాకపోతే రామస్వామి అప్పుడు దుక్కలా బలిష్టంగా ఉండేవాడు. ఇప్పుడు వయసు మల్లడంతో వంగిపోయి ఉన్నాడు. శ్రీనివాసరావు రామస్వామి వైపు తదేకంగా చూస్తుంటే తన కన్నతండ్రి రామప్ప గుర్తుకొచ్చి కనుకొనల్లో కన్నీటి చుక్కలు నిలిచాయి. అన్నట్టు, నాయనా, అమెరికా నుండి మీరు మన పల్లికి వచ్చారని తెలిసి ఒకమారు పలకరిద్దామని వచ్చాను అని ఆప్యాయతగా అన్నాడు ఆ ముసలాయన. చాలా సంతోషం తాత, ఇలా నువ్వు వచ్చి మాట్లాడుతుంటే మా నాన్నే నాతో మాట్లాడినట్టుంది అని శ్రీనివాసరావు ఆ తాతతో అన్నాడు. కొద్దిసేపు వ్యవసాయం గురించి ఎన్నో కబుర్లు చెప్పి, ఇక నేను వెళ్ళొస్తానాయనా అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. చాలా సమయం వరకు ఆకాశం ఉరుమిరు మెరుపులతో గర్జిస్తూనే ఉంది. ఒక్క చినుకు రాలలేదు. ఉదయం 9 గంటలు అవుతోంది. ఇంటి నుండి పొలాలని చూడడానికి బయలుదేరాడు శ్రీనివాసరావు. వీధి వెంబడి నడుస్తూ పోతుంటే ఊళ్ళోని జనాలందరూ ఒక్కొక్కరు పలకరించసాగారు. ఊరిలో చాలామంది ముసలివాళ్లే కనపడుతుంటే శ్రీనివాసరావుకు అనుమానం వచ్చి ఆరా తీశాడు. ఊరిలో చాలామంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళకు కూలీ పనుల కోసం వలస వెళ్ళినట్టు చెప్పారు. కేవలం ఊరిలో ముసలి ముతక మాత్రం ఇల్లు కాపలా ఉంటున్నారని మరికొందరు చెప్పారు. ఊరి విషయాలు కొన్ని శ్రీనివాసరావుకు తెలిసాక గుండె చివుక్కుమంది.

అలా నడుస్తూ నడుస్తూ కొద్దిసేపటికి పొలాలను చేరుకున్నాడు. పొలాలు ఎప్పుడో సాగు చేసినట్టు చిందరవందరగా ఉండి పొలాల నిండా కంప చెట్లు, పిచ్చి మొక్కలు మొలచి దైన్యంగా కనపడసాగాయి. పొలం గట్టు మీద నుంచి పొలాల పక్కనే ఉన్న దిగుడుబావి వైపు చూశాడు. బావి మొత్తం పూడికతో నిండిపోయి దిగుడుబావి కాస్త దిగులుబావిగా కనిపించసాగింది. ఒకప్పుడు పల్లె ఎలా పాడి పంటలతో బతికింది? నలుగురికి నాలుగు మెతుకులు అందించిన భూములు నేడు నిర్జీవంగా ఎందుకు పడున్నాయి? శ్రీనివాసరావు మదిలో 125,000 ప్రశ్నలు ప్రశ్నలై నిలిచి గింగిరాలుగా తిరగసాగాయి. ఎందుకో ఉన్నట్టుండి నాన్న జ్ఞాపకాలు తెరలు తెరలుగా గుర్తుకు రాసాగాయి. కన్నీటి సుడుల మధ్య 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాడు. కోటిపల్లిలో రామప్ప సాదాసీదా మోతుబరి రైతు. తనకున్న 4 ఎకరాల పొలంలో వర్షాధార పంటలను సాగు చేసుకుంటూ జీవనం ఏ ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుండేది. భార్య మహాలక్ష్మి, వీరికి సంతానంగా ఒక పాప, ఒక బాబు. ఆ బాబే శ్రీనివాసరావు. రామప్పకు వ్యవసాయం అంటే చాలా మక్కువ. సంవత్సరమంతా వర్షాధారంతో ఒక పంట వేసి మిగతా రోజుల్లో పొలాల్ని ఖాళీగా ఉంచడం నచ్చలేదు. ఫలితంగా భూమిలో వ్యవసాయ బోరు వేయాలని నిశ్చయించుకుని వెంటనే పొలంలో బోరు వేశాడు. బోరులో నీరు పుష్కలంగా పడడంతో కొన్నాళ్ళు ఏరువాక నడక సంతోషంగా ఏడాదికి 3 పంటలు ముచ్చటగా పలకరించేవి. అలా 2 ఏళ్ళు సంతోషంగా గడిచాయో లేదో. రామప్ప భార్య మహాలక్ష్మికి టీబీ వ్యాధి సోకి అనుకోకుండా మృత్యువార్త పడింది. ఈ హఠాత్ పరిణామానికి రామప్ప కుమిలిపోయాడు. చిన్నపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బంధువులు, ఊర్లోని జనాలు రామప్పను మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. రామప్ప ససేమిరా ఒప్పుకోక, నాకు పెళ్ళి వద్దు, పిల్లల పెంపకమే ముద్దని సున్నితంగా తిరస్కరించాడు. కాలచక్రంలో రోజులు, సంవత్సరాలు అలా అలా కదిలిపోతూనే ఉన్నాయి. శ్రీనివాసరావు హై స్కూల్ చదువులు పూర్తి చేసుకుని పెద్ద చదువులకు పట్నం బాట పట్టాడు. మరో 4 ఏళ్ళ తర్వాత చెల్లికి మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. కాలానికి ఏ కళ్ళు కుట్టాయో, వర్షాలు పడక ఉన్నటువంటి బోరులో నీరు సక్రమంగా రాకపోవడంతో ఉత్సాహంగా సాగే వ్యవసాయ పనులు మందకుడిగా సాగి విధి వింతగా విక్రించింది. అరకొర నీటితో, కల్తీ విత్తనాల బిడతతో పంటలు సక్రమంగా చేతికి అందక రామప్పను నిరాశకు గురి చేశాయి. ఫలితంగా రామప్పకు వ్యవసాయం మీద క్రమేపీ మక్కువ లేకుండా పోయింది. ఒక్కసారి పట్నం నుంచి వచ్చిన శ్రీనివాసరావుకు నాన్న పడుతున్న కష్టాలని కల్లారా చూశాక దుఃఖం తన్నుకొచ్చిందనే చెప్పాలి. వర్ష ఋతువులు ముందుకేసి వానలు కనుమరుగయ్యాక చివరకు పశువులకు తినడానికి గడ్డి దొరక్క, తాగడానికి నీళ్లు లేక వాటిని అమ్ముకోలేక నాన్న పడిన వేదన అంతా ఇంత కాదు. ఫలితంగా వ్యసనంతో ఎన్నో నిద్రలేని రాత్రుల్ని ఒంటరిగా గడిపేవాడు. అప్పుడే శ్రీనివాసరావు ఒక నిర్ణయానికి వచ్చి తెలిసిన వారి ద్వారా అమెరికాకు ఉద్యోగ నిమిత్తం వెళ్తానని తన మనసులోని మాటను నెమ్మదిగా నాన్నకు చెప్పాడు. మొదట్లో ససేమిరా ఒప్పుకోక ఉన్న గడ్డు పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా అని చెప్పాడు. అమెరికా వెళ్ళిన శ్రీనివాసరావుకు 2 ఏళ్ళు నాన్న పడిన బాధల వ్యాపకాలు గుర్తుకొస్తూ నిత్యం వేధించసాగాయి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడిస్తే, యోగక్షేమాల్ని ఆరా తీస్తే బాగున్నానని, కాకపోతే తిని ఖాళీగా ఉంటూ వ్యవసాయ భూముల్ని బీడుగా ఉండడం చూడలేకపోతున్నానని బాధగా వాపోయేవాడు. సరే, 1 ఏడాది ఆగితే అమెరికా నుంచి తిరిగొచ్చి మళ్ళీ బోరు వేద్దాం అని చెప్పాడు శ్రీనివాసరావు. కాలచక్రం మరికొద్ది రోజుల్ని ముందుకు నెట్టుతూ తిరిగింది. 7 ఏళ్ళ తరువాత శ్రీనివాసరావు అమెరికా నుండి కోటిపల్లికి వచ్చాడు. నాన్నను చూసేసరికి శ్రీనివాసరావుకు గుండె బావురమంది. ఎందుకంటే నాన్న రామప్పలో మునుపటిలా చురుకుదనం లేదు. పలకరిస్తే ఏదేదో మాట్లాడుతూ పిచ్చిచూపులు చూస్తున్నాడు.

0: నానా పరిస్థితిని తలుచుకొని కళ్ళనీళ్ళ పర్యంతరం అయ్యాడు శ్రీనివాసరావు. వర్షాలు పడక బోర్లో నీరు రాక పంటలు పండక ఉన్న కాడిదుల్ని అమ్ముకున్నాక మీ నాన్న ఇలా పిచ్చివాడుగా అయ్యాడని ఊరి జనం చెప్పడంతో శ్రీనివాసరావు కంగు తిన్నాడు. అప్పుడప్పుడు నాన్న కదలికల్ని గమనించసాగాడు శ్రీనివాసరావు. ఇంట్లో ఉన్నప్పుడు గొడ్లచావుళ్ళకి వెళ్ళి పశువులు లేకున్నా గడ్డిని తీసుకుపోయి గ్యాటిలో గడ్డి వేసి పిచ్చిగా పశువులతో మాట్లాడినట్లు వ్యవహరించేవాడు. ఒక్కోసారి ఉదయాన్నే పొలం దగ్గరకు వెళ్ళి అక్కడే కూర్చొని మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. మంచి డాక్టర్కు చూపిస్తే వ్యాధి నయం కావచ్చని ఊరి వాళ్ళు చెప్పగా అదే అదునుగా ఉదయాన్నే పట్నంకు పిలుచుకొని ట్రీట్మెంట్ చేయిద్దామని ఒక నిర్ణయానికి వచ్చాక అనూహ్యంగా ఆ రోజు రాత్రి రామప్ప తుదిశ్వాస విడిచాడు. నాన్న మరణాన్ని శ్రీనివాసరావు జీర్ణించుకోలేకపోయాడు. వ్యవసాయమే ప్రాణంగా ఒకవైపు అనావృష్టి మరోవైపు అతివృష్టితో ఏది జీవన గమనాలకు కలిసి రాక కాలం చేతిలో ఓడిపోయి విగతజీవిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాక శ్రీనివాసరావు దేహం దుఃఖసాగరమైంది. కానీ నాన్న ఆశయాలకు కాలం ఎప్పుడో ఒకప్పుడు ఒక కార్యరూపాన్ని అందిస్తుందని ఒక నమ్మకంతో మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. 5 ఏళ్ళు ఇట్టే గడిచాయో లేదో, ఈ మధ్యనే కరోనా మహమ్మారి దేశ విదేశాలని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో ఎంత సంపాదించినా దేశానికి పుట్టిన ఊరికి ఏదో ఒక రూపంలో మాతృ రుణం తీర్చుకోవాలని ఆశతో సొంతూరికి వచ్చాడు శ్రీనివాసరావు. జేబులో ఉన్న మొబైల్ రింగ్ అవడంతో నాన్న జ్ఞాపకాల నుండి బయటకు వచ్చాడు శ్రీనివాసరావు. అమెరికాలో ఉన్న తెలుగు మిత్రుడు రాజేష్ కాల్ అవ్వడంతో కాల్ని లిఫ్ట్ చేసి హాయ్ రాజేష్ అని పలకరించాడు. అవతల నుంచి రాజేష్ హాయ్ శ్రీను, ఎలా ఉన్నావు, మన ఇండియా విశేషాలేంటి అని ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధించాడు. ఒరే రాజేష్, నిదానంగా ప్రశ్నల్ని గుప్పించరా, అన్ని ప్రశ్నలకు ఒకేసారి ఎలా జవాబు ఇవ్వను అని శ్రీనివాసరావు నవ్వుతూ అనగానే సరేరా, ఎలా ఉన్నావు, మళ్ళీ అమెరికాకి ఎప్పుడు వస్తావు అని రాజేష్ ఈసారి కూల్గా అడిగాడు. శ్రీనివాసరావు బాగున్నానని చెబుతూ అమెరికాకి ఇక రాలేనురా అని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. రాజేష్ అవతల నుంచి శ్రీను ఏం ఎందుకలా ఏమైందిరా అని కంగారుగా అడిగాడు. మళ్ళీ శ్రీనివాసరావు రాజేష్తో మాట్లాడుతూ ఇన్నాళ్ళు మనకున్న ప్రపంచ పరిజ్ఞానంతో డబ్బుల్ని సంపాదించి కొద్దిపాటి జీవితాన్ని అమెరికాలోనే గడిపాం, ఇప్పుడు మన దగ్గరున్న డబ్బుతో అనుభవంతో మన దేశానికి మన నేలకు మన వాళ్లకు సేవ చేసి పుట్టిన రుణం తీర్చుకున్నప్పుడే మనిషిగా మన జన్మం ధన్యమవుతుంది అని శ్రీనివాసరావు రాజేష్తో అంటుండగానే రే శ్రీను, ఏంట్రా బాబు తాత్వికంగా మాట్లాడుతున్నావు అని నవ్వుతూ అన్నాడు రాజేష్. తాత్వికం ఏం లేదురా, నాన్న వ్యవసాయ అభీష్టాల గురించి, నాన్న ఆశలు ఆశయాల గురించి, నాన్న మరణం దాకా జరిగిన విషయాలన్నీ సవివరంగా రాజేష్కు చెప్పాడు శ్రీనివాసరావు. అందుకు రాజేష్ స్పందిస్తూ డాలర్ల కోసం పుట్టిన దేశాన్ని కన్న తల్లిదండ్రుల్ని మరచి విదేశాల్లో మగ్గిపోయే నవతరానికి మీరు ఆదర్శంగా నిలిచారు, నాన్న ఆశయాల కోసం నాన్న నడిచిన నేలను పంటలతో పునీతం చేస్తున్న నీకు అభినందనలు అంటూ త్వరలో నేను మంచి ఆశయంతో నేను నీ బాటలోనే పయనిస్తాను శ్రీను, ఉంటానురా అని ఫోన్ కట్ చేశాడు. రాజేష్ అలా మాట్లాడాక శ్రీనివాసరావు మనసు ఎంతో తేలికైనట్టు అనిపించింది. నాన్న నడిచిన మాగాని నేలంతా శ్రీనివాసరావు వైపు ఆనందంగా చూసి తరించినట్టుగా హాయిగా చల్లగాలి వీయసాగింది.
1: మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో నాన్న నడిచిన నేల శ్రీ సి మెహబూబ్ బాషా గారి కథానికి విన్నారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఇప్పుడు వినండి భక్తిమాల.
5: శ్రీరామా కోదండరామా.

0: before we end the bulletin, the headlines once again. West Bengal set to become 36th state or union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. National Testing Agency releases exam city intimation slip for NEET UG 2026 re-examination scheduled to be held on the 21st of June. Lok Sabha Speaker Om Birla to inaugurate Commonwealth Parliamentary Association India Region Zone 2 conference in Chandigarh today. New Delhi says Indonesia is a key pillar of India's Act East policy. Iran fires waves of missiles at Israel for first time since April ceasefire. And in tennis, Germany's Alexander Zverev secures his maiden Grand Slam title. And with that, we end the morning news. Have
1: Akashwani se pesh hai khabarnama.
2: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. జుడిషియల్ వ్యవస్థలు బార్ అసోసియేషన్ సమన్వయంతో వ్యవహరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే లోకాదలతులను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని, తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ సుమతి జగడం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో పశుసంవర్ధక సహకార శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశుదానా విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు పశువులకు అత్యంత పోషక విలువలు కలిగిన దానాను తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ది లక్ష్యంగా పర్యావరణ హితమైన ఉచిత విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యకర్ అమల్లోకి తెచ్చిందని, ఎస్సీ ఎస్టీలకు తొలిదశలో ప్రాధాన్యత ఇచ్చి ఉచితంగా యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏపీఈపీడీసీఎల్ ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో అర్హులను గుర్తించి పీఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీపై సోలార్ యూనిట్లను స్థాపించాలన్నారు. పేదల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పసలపూడి బైపాస్ జంక్షన్ కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్దని కొనియాడారు. యుద్ద వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యవసర వస్తువులు సవరించిన ఆర్డర్ ప్రకారం తినదగిన నూనె శుద్ధి యూనిట్లు తప్పనిసరిగా నమోదు చేసుకుని జిల్లా పౌరసరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. నిత్యవసర వస్తువుల చట్టం 1955 నిబంధనల ప్రకారం నిత్యవసర సరుకుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత మరియు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్దేశిత యంత్రాంగాల ద్వారా నిత్యవసర వస్తువుల ధరలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. స్పిరులినా ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకత పెంపుదలకు వినియోగించేలా యోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధనల విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్పిరులినా ఫార్మింగ్ ఉత్పత్తులను శాస్త్రీయంగా ల్యాబుకు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్యశాఖ ఏడీని ఆదేశించారు. ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి నిలయమైన జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు

0: బజారు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత 16 నెలలుగా ప్రతీ నెల 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కెవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా మా అన్నయ్య చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: హే,
4: మదన కామరాజు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట.

0: மூச்சு போதுவோ.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు 101.7 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట నమ్మిన బంటు, చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు

0: పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే మళ్ళీ.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన వేటూరి గీతం విన్నారు. సంగీతం కోటి, చిత్రం మా నాన్నకి పెళ్ళి. ఇప్పుడు వినండి నాది ఆడజన్మే, చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. సాహిత్యం దాసరథి, సంగీతం ఆర్ సుదర్శనం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి, జీవనోపాధిగా సైకిల్ షాప్ నిర్వహణ, శ్రీ జి నారాయణ గారితో పరిచయం.
1: సాధారణంగా అంటూ ఉంటారు, జీవితంలో కొందరు పెద్ద స్థాయికి పోతారు, కొందరు బాగా ఉన్నట్టుండి పెద్ద ధనవంతులు అవుతూ ఉంటారు, కొందరు నష్టపోతూ ఉంటారు. ఇదంతా విధిరాతనం, అదృష్టం అని ఇలా మాట్లాడుతుంటారు. కానీ 1976 డిగ్రీ పూర్తి చేసి ఆ కాలంలోనే అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో అప్పటికే ఉద్యోగము అనే దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా బాధపడుకోకుండా ఒక సైకిల్ షాప్ని మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు వచ్చినా కూడా వ్యవస్థలో వాటినన్నింటినీ ఎదుర్కొంటూ వాటిని జయిస్తూ తన జీవనం గడుపుతున్నటువంటి జి నారాయణ గారు, ఆయన ఆకాశవాణికి కూడా చాలా చాలా సీనియర్ శ్రోత. ఆకాశవాణి అంటే కూడా ఆయనకు ఎంతో ప్రేమ. ఎప్పుడూ రెగ్యులర్గా రేడియో ఆయన జీవితంతోనే రోజు మొదలవుతుంది. అలాంటి నారాయణ గారిని ఈరోజు మనం మన స్టూడియోకి తీసుకొని వచ్చాం. ఆయన అడిగి అసలు ఆ కాలంలో డిగ్రీ చదివి ఎందుకు ఉద్యోగానికి పోలేదు, ఎలా షాపులు నడిపారు, తర్వాత రేడియో శ్రోతగా ఏ విధంగా ఎప్పటి నుంచి రేడియో వింటున్నారు, ఈ విషయాలన్నీ మనతో పంచుకుంటారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నారాయణ గారు.
2: నమస్తే సార్.
1: నారాయణ గారు, మీకు ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది?
2: 72 ఉంది సార్.
1: 72 సంవత్సరాలు ఉన్నాయి. మీరు అదే అప్పట్లోనే డిగ్రీ చదివారని నాకు ఇంతకుముందే చెప్పారు. మీరు 1976 డిగ్రీ పూర్తి చేశారు కదా, మరి అప్పుడు చేసినప్పుడు ఉద్యోగాలు అప్పట్లో దొరికేటివి కదా, ఉద్యోగానికి ఎందుకు పోకూడదు అనిపించింది?
2: అప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు మా పెద్దగా ఉన్న వాళ్ళం కాదు కదా, ఆ విధంగా ఉన్నాయి. దాని మీద కొంత పెద్దలు చేసినారు కానీ మనం అవ్వలేదన్నమాట. అది
1: అంటే మీరు డిగ్రీ అయిపోయినాక ప్రయత్నం చేయలేదు?
2: చేసినాను, ఒకసారి సిఆర్పిఎఫ్ చేసినా, ఒకసారి మిలిటరీ చేసిన, అన్ని విధాలు చేసిన, కానీ అది ఎందుకో ట్రబుల్ అయినానంట.
1: అంటే కలిసి రాలేదు?
2: కలిసి రాలేదు.
1: మరి అప్పుడు కలిసి రాలేదు అన్నప్పుడు ప్రయత్నం చేసి మరి ఈ సైకిల్ షాప్ పెట్టాలనే ఐడియా ఎందుకు వచ్చింది?
2: ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు కొంత బిజినెస్ చేద్దాం అనుకున్నా.
1: వ్యాపారం
2: చేసిన కొన్నాళ్ళు. వ్యాపారం
1: ఏం వ్యాపారం చేశారు?
2: మార్కెట్లకు కూరగాయలు
1: సప్లై చేయాలి.
2: అక్కడ నుంచి మనం చదువుకొని నిరసకమైన కదా, మన పిల్లలకన్నా ఇంప్రూవ్ చేసి చదివేయాలని పొజిషన్లో అనే పనిలో ఏం చేద్దామని దీంట్లో ఇంటి దగ్గరే సైకిల్ షాప్ పెట్టి ఆడ నుంచి
1: సైకిల్ షాప్ పెట్టాలంటే పెట్టినప్పుడు మీరు అంటే సైకిల్ పెట్టి బాడీకి ఇచ్చేవాళ్ళు?
2: బాడీకి ఇచ్చాం సార్.
1: అప్పట్లో మీరు ఎప్పుడు పెట్టారు షాపు?
2: 1988
1: 1988 షాప్ పెట్టారు. ఓకే, అప్పుడు ఎన్ని సైకిళ్ళు పెట్టారు?
2: 20 సైకిళ్ళు పెట్టినా సార్.
1: 20 సైకిళ్ళు కొని వచ్చారు. మరి 20 సైకిళ్ళు కొనడానికి అప్పుడు డబ్బులు ఎట్లా కష్టంగానే ఉంటుంది కదా?
2: కష్టమే. మా బ్రదర్ హెల్ప్ చేసినాడు. మా అన్న.
1: మీ అన్నగారు ఏం చేస్తారు?
2: మా అన్న బెల్లారి బిల్డింగ్ కాంట్రాక్టర్గా ఉన్నాడు.
1: ఓహో, కాంట్రాక్టర్గా ఉన్నాడు. ఓకే.
2: ఇచ్చినాడు. నేను ఆడ నుంచి సైకిల్ తీసుకొని మెయింటైన్ చేస్తాం, మెకానిజం చేస్తూ ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా చేస్తానంట.
1: ఇప్పటికి అదే దాదాపు చాలా ఏళ్ళు గడుస్తున్నా కూడా మెయింటైన్ చేస్తున్నా. మరి 20 సైకిళ్ళు తీసుకొని ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్లో మీరు మొదలు పెట్టిన 88లో మీకు బాడీకి ఎంత ఇచ్చేవాళ్ళు గంటకి? ఇట్లా పిల్లలు తొక్కేవాళ్ళు కదా స్కూల్.
2: గంటకు వచ్చి 50 పైసలు.
1: గంటకి 50 పైసలు?
2: 50 పైసలు.
1: అప్పుడు బాగానే జరిగిందా?
2: గాలి ఇవన్నీ బాగా జరుగుతున్నాయి సార్. అప్పుడు ఆ ఏరియాలో ఎవరు లేరు కదా చేసేవాళ్ళు, ఎక్కువ అక్కడక్కడో దూరంగా ఉండేవాళ్ళు.
1: ఓకే.

0: ఇప్పుడు మాదిరి కాదు కదా, గాలి మిషన్లు అవన్నీ లేవు,
1: లేవు.
0: అందుకు డైలీ 400 గురువు చేస్తాను నేను, బాడీగా అన్నీ కలిసి పని.
1: ఆ టైం అప్పట్లో పెద్ద డబ్బు లేదు కదా,
0: పెద్ద డబ్బు లేదు.
1: మరి ఇప్పుడు అప్పుడు ఆ డబ్బులు వచ్చినప్పుడు ఇంకా దాన్ని షాప్ ఏమన్నా ఇంప్రూవ్ చేసి వాడినా?
0: పిల్లలు చదువుకోను అది అన్ని ఉన్నాయి కదా సార్.
1: ఎంతమంది మీకు పిల్లలు?
0: ముగ్గురు.
1: ముగ్గురు ఏం చేస్తారు వాళ్ళు
0: ఇప్పుడు? స్టూడియో ఉంటారు, స్టూడియో.
1: ఒకరు స్టూడియో పెట్టారు,
0: ఆటో పోతారు. పాప ఇది జాబ్ చేస్తారు, కొంచెం
1: పాప జాబ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మరి తర్వాత ఇప్పుడు 1988 అంటే మీరు అంటే ప్రజలందరూ ఎక్కువ సైకిళ్ళే వాడేవాళ్ళు.
0: అప్పుడు అన్ని సైకిళ్ళే సార్.
1: అప్పుడు సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు ఇవన్నీ లేవు కదా. అప్పుడు బాగానే ఉంది. కొంతకాలానికి 1998-1999 ఈ మోటార్ సైకిళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు మరి డిమాండ్ తగ్గిపోయిందా?
0: మాకేమో ఇప్పటికి ఈ నడమన అంత ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి తగ్గింది.
1: అంటే కరోనా తర్వాత
0: అన్ని మోటార్ ఎలక్ట్రికల్ బైక్లు ఇవన్నీ వచ్చినాయి కదా, అప్పటికి కొంచెం తగ్గినాయి. కానీ మన సెంటర్లో తగ్గినాయి కానీ టౌన్లో ఎడ్జ్కు ఇట్లా అక్కడంతా ఉన్నాయి.
1: ఇప్పుడు సైకిల్ బాడీకి
0: లేవు లేవు లేవు.
1: అది
0: ఇప్పుడు ఎక్కడసారి ఇంటికి 2-3 సైకిల్ ఉన్నాయి, ఎవరు తొక్కుతారు? ఇంకా బైక్లు ఉన్నాయి, అందుకు సైకిల్ తొక్కేవాళ్ళు, బాడికి అడిగేవాళ్ళు ఎవరు లేరు.
1: మరి ఇప్పుడు షాప్లో ఏం చేస్తారు మీరు?
0: నేను మెటీరియల్ మామూలుగా టైర్లు, ట్యూబ్లు, ఈ
1: చిన్న చిన్న
0: సామాన్లు, స్పేర్ పార్ట్లు, ఈ బండ్లకు ట్యూబ్లెస్ దాంట్లో రిపేర్, పంచర్లు ఇట్లా చేస్తాను.
1: పంచర్లు కూడా వేస్తారా? ట్యూబ్లెస్ టైర్స్,
0: ట్యూబ్లెస్కు, సైకిళ్ళకు అంటే ఇప్పుడు కూడా చేస్తాను.
1: ఈవెన్ బైకులు కూడా? మరి ఇవన్నీ పనులు మీరే నేర్చుకున్నారా?
0: నేనే కావాలనుకున్నాను, నేర్చుకున్నాను సార్.
1: మరి ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి అప్పుడు ఏం సహాయం, గవర్నమెంట్ చేసేది కదా, మీరేం తీసుకోలేదు?
0: ఏం తీసుకోలేదు సార్.
1: ఇప్పుడు మరి ఇప్పుడు ఈ కాలంలో ఈ పోటీలో మరి మీకు ఎట్లా మీ జీవనానికి వస్తా ఉన్నాయి డబ్బులు?
0: ఏం పర్లేదు సార్, ఇప్పుడు కూడా మనం చేస్తాము, మనకు తగ్గట్టుగా వస్తుంది, ఎట్లా ఏం లేదు.
1: ఇబ్బంది అయితే లేదు,
0: నాకే హెల్త్ ప్రాబ్లంతో నేనే తక్కువ చేస్తా, కానీ లేకపోతే చేయగలేదు, ఒప్పుకుంటే చేసేంత ఉంది. నాకు హెల్త్ నేను చూసుకోవాలి కదా ముందు, మనం హెల్త్ కోసం కొంచెం చూసుకుంటే హెల్త్ చూసుకోవాలి,
1: ఆరోగ్యాన్ని
0: చూసుకోవాలి.
1: అందుకు
0: నేను చూసి నా ఆలోచన ప్రకారం చేయగలుగుతాను అనేటప్పుడు చేస్తా. అయ్యా అబ్బాయి ఇప్పటికి కూడా,
1: ఇప్పుడు కూడా చేస్తున్నాను.
0: ఇప్పటికి
1: ఇవి వస్తున్నాయి సామాన్లు అమ్ముడుపోవడం, అక్కడక్కడ అన్ని సైకిళ్ళకు ఉంటాయి మీ దగ్గర, వేరే కంపెనీలు రకరకాలు ఉంటాయి కదా, అయినా పర్వాలేదా?
0: బ్రేక్ ట్యూబ్లు, ట్యూబ్లు, బ్రేక్ వైట్స్, లివర్లు ఇవన్నీ మొత్తం.
1: అంటే మినిమం ఏ టైర్, ఏ కంపెనీ సైకిల్కి అయినా మినిమం టైర్లు బ్రేక్లు కాబట్టి దాని అన్ని పెట్టుకుంటారు. మరి ఆ సామాన్లు అన్నీ ఎక్కడ కొంటారు మీరు?
0: ఇక్కడే సార్, మన
1: అనంతపూర్లోనే
0: కొంటాం సార్, ఎక్కువ కొనం కదా మనం, కొన్ని కొన్ని కొంటాం కాబట్టి ఇక్కడే కొంటాం.
1: మరి ఇప్పుడు ఈ మీరు ఇన్ని 30-40-50 ఏళ్ళ జీవనంలో మరి పిల్లల్ని అందరినీ చదివించాము, ఈ షాపే చేశారన్నారు, అంటే ఈ షాప్ని ఇంకా కంటిన్యూ మీరున్న చేయాలని?
0: మనం
1: ఇంట్రెస్ట్ లేదా?
0: మనము నమ్ముకున్న వృత్తిని మన మన చేయగల శక్తి ఉన్నంత వరకు చేయాలని నా పట్టుదల. ఇంకా నేను చేయకూడదు, నాకు ఉంది అనేది ఉండకూడదు. మనకు బ్రతుకు చెరువు చూపించింది అది.
1: ఓకే.
0: ఆ విద్యను మర్చిపోకూడదు, మన చేతనైనంత వరకు మనం చేయాలా.
1: కాబట్టి మీరు ఆ కృతజ్ఞత ఆ పని మీద చేస్తున్నారు. మరి ఇప్పుడు మీకు ఇంట్లో అట్లయితే ఇంట్లో వాళ్ళందరూ ముగ్గురు వేరే వృత్తుల్లో పోయినారు కదా, మరి మీరు ఇంకొకరే చేస్తుంటారా? ఎవరైనా పిల్లలు?
0: లేదు, నేను ఒకరినే చేసుకుంటాను.
1: మీరు ఒకరే చేసుకుంటారు. ఓకే. ఇకపోతే నారాయణ గారు, మీ ఇప్పుడు మరి అప్పటికి ఇప్పటికి మీరు ఈ 40-50 ఏళ్ళలో ఏం మార్పులు గమనించారు? అంటే ఇప్పుడు సైకిళ్ళు అప్పుడు పెట్టుకున్నారు కదా, అప్పుడు డిమాండ్ ఉండేది, ఇప్పుడు అంటే జనాల్లో అందరికీ కొనుక్కునే స్తోమత పెరిగింది అనుకుంటా?
0: పెరిగింది. ఇప్పుడు సైకిల్ మీద తగ్గి సైకిళ్ళు రకం వేరే చేంజ్, అంటే బ్యాటరీలు కొంటున్నారు, బైకులు కొంటున్నారు. కానీ హెల్త్ పరంగా నన్ను అడిగితే ఎప్పటికీ సైకిలే మేలు అంటా నేను. ఎంత పెరిగి ఎంత ఆదాయం వచ్చినా కూడా ఆరోగ్యపరంగా
1: కొంతసేపు సైకిళ్ళ మీదే తిరుగుతుంటాను.
0: నేను ఇప్పటికీ తొక్కుతానే ఉండే సైకిల్.
1: ఓహో.
0: ఇప్పటికీ
1: 72 ఏళ్ళు వచ్చినా కూడా
0: మీ స్టూడియో కూడా ఇప్పుడు సైకిల్లోనే వచ్చిన?
1: ఓహో. స్టూడియోలో కూడా ఇప్పుడు మా ఆఫీస్ కూడా సైకిల్లో వచ్చారు, చాలా సంతోషం. మరి ఇప్పుడు ఈ బ్యాటరీ సైకిళ్ళు ఇవన్నీ వచ్చినందువల్ల ఇవి దెబ్బ పడింది అంటారా? ఈ మామూలు సైకిల్ తొక్కే వాళ్ళు కూడా తగ్గి
0: తగ్గినారు. మామూలు ఎకనామిక్గా కొంచెం మిడిల్ ఫ్యామిలీస్, మామూలు సైకిళ్ళు.

0: వాడుతూ ఉండరు, కొంచెం డబ్బులు హోదా ఉన్నప్పుడు పెరిగిపోతా ఉన్నాను అంతే. అంటే అప్పుడంతా లేదు, ఇప్పుడు 20% ఉంది, అప్పుడు 80% ఉండేది. అప్పుడు
1: 80%
0: ఉన్నారు, అప్పుడు సైకిల్ ఉంటే గొప్ప అన్నారు, ఇప్పుడు సైకిల్ ఉంటే లేదు. ఒక వాచ్ ఉండాలి గొప్ప,
1: ఒక వాచ్ ఉన్నాయంటే గొప్ప భావించేవాళ్ళు. కరెక్ట్, బాగానే ఉంది నారాయణ గారు. అయితే ఇక షాప్ నుంచి మనం బయటకు వస్తే మీరు ఆకాశవాణిని ఎక్కి బాగా శ్రోత అని కూడా మాకు తెలిసింది. అసలు మీరు ఈ రేడియో వినడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు?
0: నేను ఒకసారి మన అనంతపురం నుంచి, నా వయసు అంతా 15 ఉంటుంది, వస్తున్నప్పుడు నెహ్రూ గారు మరణించిన మన ప్రధానమంత్రి మరణించింది గుండెపోటుతో.
1: ఓకే,
0: నేను అప్పుడు మాకు పాలు పోసి వచ్చేది అనమాట. పాలు పోసి వస్తా అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఒక రేడియో ఉండేది, ఎక్కడో ఇంట్లో ఒక రేడియో ఉండేది. ఆ వర్తకులు కొమిట మన అంగడి పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో పెద్ద రేడియో ఉండేది.
1: అక్కడికి వస్తేనే
0: మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గుండెపోటుతో మరణించినాడు అనేది విన్నాను
1: రేడియోలో.
0: వినడం ఆ వరుడి ఆ పదం ఇప్పటికీ నాకు మతికే. స్కూల్కి పోయినాము, సెలవు అన్నారు. ఏమంటే ఎవరు చనిపోయినారు అన్నారంటే ఎవరు చనిపోయినారు, అది మనకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. ఇంక ఎవరంటే ఏమంటే ఎవరు చనిపోయినారంటారు. ఆటి నుంచి రేడియో మతికి బాగా నాకు ఇది వార్త వినాలి, వార్త వినాలంటే మన గ్రంథాలయం దగ్గర
1: సెంట్రల్
0: లైబ్రరీ వార్తలు వచ్చినప్పుడు బయట నిలబడుకుంటే మైక్ మన గ్రామ్ఫోన్ పెట్టి పంపారు,
1: స్పీకర్ పెట్టి.
0: ఆ టైంలోనే మన నాగిరెడ్డి, చర్మ నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా, అనంత రెడ్డిలంతా వాళ్ళు కూడా ఒక్కొక్క టైంలో నిలబడి వినేవాళ్ళు. అప్పటికి అంత ఇది వినేది రేడియో అంటే. ఆ రేడియో అప్పటి నుంచి నేను ఆ రేడియో వినడం అంటే ఇప్పటికీ నేను అది ఏ ప్రోగ్రామ్ అన్నా రాని కాక వింటూనే ఉంటా.
1: అప్పుడు అనంతపురం కేంద్రం లేదు కాబట్టి
0: లేదు అనంటే కడప, కడప, విజయవాడ, సిలోన్, మనకు సిలోన్ కూడా వచ్చేది,
1: శ్రీలంక
0: వచ్చేది, విశాఖపట్నం అట్లా తగిలేదు. మనకు అనంతపురం లేదు, మళ్ళీ మనకు వచ్చిన తర్వాత ఆ స్పీడ్ తగ్గినాయి. మన అనంతపురే మనకు మెయిన్ అయ్యింది ఇప్పుడు.
1: అప్పుడు అదే 91లో మన కేంద్రం వచ్చింది. వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఎఫ్ఎం రేడియోలు లేవు కదా,
0: అది
1: తెచ్చుకున్నారా?
0: మా అప్పటికే 65లో రేడియో కొన్నాడు మా అన్న.
1: ఆ
0: రేడియో తీసుకుని మేము ఒకసారి కడప డిస్ట్రిక్ట్ పోయినాం రైల్వే కొండ మంగపడ్డమని. ఆ ఊర్లో ఆ రేడియో ఎప్పుడు చూడలేదు, జనాలు చుట్టుకున్నారు అన్నమాట.
1: చూసే
0: ఎట్లా వింటుంది, ఎట్లా వస్తుంది, ఎట్లా ఇట్లా
1: వస్తుంది
0: అది అనుకుంటే ఈరోజు ఇన్ని టెలివిజన్ ఇవన్నీ వచ్చాయి, టీవీలు,
1: అవును, సెల్ ఫోన్లు
0: అన్నీ అన్నీ కనపడినా కూడా ఏమి ఇంతగా ఏమి కనపడలే. ఆ రోజులో దాని రేడియో అంటే అంత ఇది ఉండేది ప్రజల్లో.
1: దానికి అప్పటికి
0: లైసెన్స్ కూడా కట్టినాం మేము.
1: అవును, అప్పట్లో లైసెన్స్ కంపల్సరీ కట్టాలి,
0: కట్టకపోతే ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు పోస్టర్ వాళ్ళు దాన్ని ఇది చేసిపోదన్నారు.
1: అవును, పని చేసేవాళ్ళు.
0: అది కూడా కట్టినాం.
1: ఓహో, అయితే మీరు ఆ కాలంలో లైసెన్స్
0: కూడా, లైసెన్స్ కూడా కట్టినాం.
1: అయితే మేము రేడియో వాళ్ళగా మీకు చాలా రుణపడ్డాం. మరి అప్పుడు తర్వాత అనంతపూర్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు ఎఫ్ఎం రేడియో కదా ఇది, వేరే అది మీడియం.
0: అది మామూలు మర్ఫీ బుష్ అని మామూలు రేడియో ఉన్నాయి మామూలుగా. ఇంకా ఈ మన ఎఫ్ఎం వచ్చిన తర్వాత చిన్న రేడియోలోనే మా ఎఫ్ఎం నేను హైదరాబాద్ తెచ్చుకున్నా,
1: రేడియో కొనుక్కొచ్చుకున్నాను కేంద్రం వస్తే.
0: అప్పటి నుంచి అది ఎఫ్ఎం ఇప్పటికి ఒక రేడియో నా దగ్గర 15 ఏళ్ళు అండి, అరుస్తూనే ఉంది ఇప్పటికీ 15-16 ఏళ్ళ నుంచి. అంతకుముందు 2-3 చెడిపోయినాయి, మా కొడుకు తెచ్చి వచ్చినాడు. ఇప్పటికీ ఆ రేడియో అట్లే ఉంది, దాంట్లోనే వింటానా ఇప్పటికి కూడా.
1: పొద్దున్న లేస్తేనే వింటా.
0: నేను
1: కార్యక్రమాలు వింటుంటారు సాధారణంగా
0: ఎక్కువ. నేను ఈ లాయర్
1: ఉంటాయి,
0: హెల్త్ వి
1: డాక్టర్,
0: మామూలుగా పాటలు ఎక్కువ,
1: సినిమా పాటలు
0: పాటలు.
1: మీరు ఎప్పుడన్నా మాకు ఫోన్ చేస్తుంటారు.
0: చేయాలనుకున్నా సార్, మీ ఆఫీస్లో మీ రేడియో స్టేషన్లో పనిచేసే వాళ్ళతో కూడా ఫోన్ చేసినా ఎప్పుడు బిజీనే.
1: అంటే లైన్ దొరకలేదు?
0: లైన్ దొరకలేదు, ఎప్పుడు బిజీనే. సరే మనకు ఇదే ఆనందం అనుకున్నాం, అదే అనుకున్నాం.
1: ఇంకా మరి ఇప్పుడు 91 నుంచి ఇప్పుడు వింటూ ఉన్నారు కదా, మీకు రేడియో వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ బాగానే మీకు అనిపించిందే?
0: కావాల్సినంత విజ్ఞానము, బయట ప్రపంచం యొక్క ఈ సంగతులు ఇవన్నీ బాగా. టీవీ కన్నా రేడియోనే 100% ఉత్తమమైనది నాకు తెలిసినంత వరకు.
1: అంటే మన పని మనం చేసుకుంటూ
0: వినొచ్చు. టీవీలో

0: నీ ఏమేమో వస్తాయి అన్నీ. ఆమె బొమ్మ కనపడచ్చు కానీ అర్థాలు వేరుంటాయి. కానీ మనకు టీవీలో అర్థము ఒకటే, బొమ్మ లేకపోయినా అర్థం కరెక్ట్ ఉంటుంది. మనిషికి నాలెడ్జ్ ఉంటుంది అన్ని విధాల, మనిషి కావాల్సిన నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ బాగా వినొచ్చు. అప్పుడు ఇవన్నీ వస్తాయి కదా మనకు మామూలుగా ప్రశ్నలు జవాబులు ఇవన్నీ అడుగుతుంటారు. నీకు దాంట్లో ఇవన్నీ రావు కదా, ఆ నాటిక ఈ నాటిక మనకి మన దాంట్లో నాటికలు వస్తాయి. కానీ మన దాంట్లో నీతి చట్టము ఇవన్నీ ఉంటాయి.
1: మనం ఒక మెసేజ్ అనేది ఇస్తాం ప్రజలకి, ఎందుకంటే మనం మీరు అన్నట్ల ఎంటర్టైన్మెంట్కి పాటలు ఇస్తే డాక్టర్లు ఆరోగ్యానికి ఇట్లా లాయర్లు యూత్కి మనం అందరినీ, ఎందుకంటే ఈ సమాజంలో అందరూ మనకు ముఖ్యమే
0: ముఖ్యమే.
1: కానీ వేరే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకి ఏముంటుంది, వాళ్ళకి వ్యాపార దృక్పథం,
0: వాళ్ళకి ఆదాయం కావాలి
1: అంతే, అది వాళ్ళ వ్యాపార దృక్పథం,
0: వ్యాపారం
1: మనం వాళ్ళనేమనలేము. కానీ మనకైతే ఇప్పుడు మీకు ఇన్నేళ్ళ నుంచి రెడీ అంటున్నారు కదా, దాదాపు 61 సంవత్సరాల నుంచి మీకైతే ఎప్పుడు బోర్ అనిపించలేదు?
0: ఎప్పటికీ లేదు. అప్పుడు నేను ఇప్పుడు నేను విన్నప్పుడు ప్రతి ఒక్కరు అంటారు, ఎక్కడ లేవు నువ్వే పెట్టున్నావు అంటే నా అభిరుచి నా ఇష్టము నేను వింటా అంట. ఇప్పటికీ నేను ఉన్నందుకు అది వింటానే ఉంటాను.
1: అయితే మీరు ఇప్పుడు పాప అన్నారు కదా, ఇచ్చి ఫోన్ ఇన్ లైవ్కి ఫోన్ చేశాను, ట్రై చేశాను,
0: ట్రై చేశాను.
1: మీకు ఏ సినిమా పాట అంటే ఇష్టం?
0: నేను ఎక్కువ అభిమాని నాగేశ్వర అభిమాని,
1: నాగేశ్వర
0: ఆయన రామారావు పాట, ఓల్డ్ పాటలు అన్ని, నీతి స్నేహము గురించి కానీ తల్లిదండ్రుల గురించి ఉండే పాటలు అంటే ఎక్కువ నాకు ఇది అనమాట.
1: మరి అయితే నారాయణ గారు మీరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీకు మాట్లాడే అవకాశం ఆకాశవాణిలో వచ్చింది కాబట్టి మీకు నచ్చిన పాట కూడా చెప్పండి, ఈ ఇంటర్వ్యూలోనే మీకు ప్రసారం చేస్తాం. మీకు ఏ పాట, ఏ సినిమాలో ఏ పాట వినిపించాలి?
0: ఇప్పుడు వినిపించాలంటే మంచి మిత్రులు ఎన్నాళ్ళలో వేసిన హృదయం,
1: మంచి మిత్రులులో ఎన్నాళ్ళలో వేసిన
0: హృదయం. ఈనాడే ఈరోజు నా రేడియో స్టేషన్లో నేను ఇన్నాళ్ళ నుంచి విన్నింది, ఈరోజు ఎదురైంది కాబట్టి వచ్చి మాట్లాడినా కాబట్టి అదే.
1: ఓకే, అయితే ఇంకా మీరు మామూలుగా అంటే ఉదయం మామూలు ఎన్ని గంటల నుంచి మా ప్రారంభిస్తారు మీరు పని చేసుకుంటుంటారు?
0: నేను 7 నుంచి రెడీ, ఇంకా రాత్రి 9 వరకు ఉంటా.
1: అంతవరకు రెడీ ఉంటా, అన్ని వార్తలు అన్ని వార్తలు,
0: ఏ హిందీ రాని, ఎవరు మాట్లాడి, నాయకుడు మాట్లాడి, డాక్టర్ మాట్లాడి, యాక్టర్ మాట్లాడి,
1: గ్రాడ్యుయేషన్
0: అన్ని వింటానే ఉంటా. నా పని నేను చేసుకుంటా. ఏం డిస్టర్బెన్స్ లేదు, పక్కన వాళ్ళకి వాళ్ళకి అలవాట్లు ఏమో డిస్టర్బెన్స్, కానీ మనకేముంది సార్, మన
1: మంచి ఫ్రెండ్ అంటారు,
0: ఫ్రెండ్
1: ఆకాశవాణి మీకు మంచి ఫ్రెండ్.
0: ఎవరు లేకపోయినా నాకు జత, నాకు తోడు, మన నీడ ఉన్నట్లు ఈ ఎఫ్ఎం నాకు.
1: అయితే ఇప్పుడు ఇంకా మీరు ఏమైనా ఇంకా ఏమన్నా కార్యక్రమాలు మేము మార్చాల్సినవి కానీ ఏమన్నా ఉన్నా కూడా మాకు సలహా చెప్పండి, ఏం మార్చాలో చెప్పండి. అవి కూడా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఇవ్వాలంటే, ఎందుకంటే మీ అందరి అభిప్రాయం ప్రకారమే మేము వెళ్తాం.
0: హెల్త్ పరంగా కొన్ని ఇవ్వండి,
1: హెల్త్ పరంగా ఇంకా పెంచాలంటే ఫోన్ ఇన్ లైవ్ ఉంది మనకు శుక్రవారం రోజు 7:30 నుంచి 8:15 వరకు ఉంది. అయితే ఇంకా ఆరోగ్యంగా
0: ఆరోగ్యం పెంచండి.
1: ఓకే,
0: కొన్ని మామూలుగా జోక్స్ ఉంటాయి చెప్తారు కదా, అది కొంచెం
1: హాస్యం,
0: హాస్యం ఎక్కువ
1: అంటే జనాల్లో జనాలు ఇప్పుడు హాస్యం కరువు అయిపోయింది,
0: కరువు అయిపోయింది.
1: ఎవరు వాళ్ళ పనులు మీద
0: ఎవరి పని, వాళ్ళకి హాస్యం అనేది మర్చిపోతారేమో
1: అంటారు, హాస్యం మర్చిపోతారంట.
0: అందుకు ఆ హాస్యం సమాజంలో ఏ విధంగా మానవుడు మనం మనగలగాల అనే దాని మీద,
1: ఎందుకంటే ఇప్పుడు విలువలు కూడా
0: విలువలు తెలియాలి కాబట్టి దాని గురించి.
1: ఆ కాలంలోకి ఇప్పటికి చాలా మార్పులు వస్తున్నాయి,
0: చదువు కన్నా సంస్కారం ఉండాలా అనే ఒక దీని మీద, చదువు ఉండాలా సంస్కారం ఉండాలా సమాజంలో సభ్యతగా బతకాలనే దాని ఒక ఇటువంటి ఇవన్నీ
1: అవన్నీ ఖచ్చితంగా మీరు మీ సలహాలు మేము ఖచ్చితంగా పాటిస్తాం. వచ్చే కార్యక్రమాల్లో మీరు అన్నట్లు ఈ నైతిక విలువల పైన, ఇవి డాక్టర్లు కూడా మీరు అన్నట్టు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ పెంచుతాము, మీరు చెప్పిన దాన్ని మేము ఆచరిస్తాం. ఇంకా మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, చివరిగా ప్రజలకి మీరు ఏమి, శ్రోతలకు, ఎంతోమంది శ్రోతలు కూడా వింటారు మీ కార్యక్రమాన్ని కూడా, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు?
0: మీరు ఎన్ని మంచి పనులు మీ ప్రోగ్రాంలు పెట్టినా కూడా మేము వినాలని మాకు. ఇంకా మీరు మా గురించి మానవ విలువలు అంటే బ్రతుకు చెరువులో ఈ ఆరోగ్యం కానీ చదువులు కానీ ఇట్లా దాని మీద మీరు ఎక్కువ మంచిది ప్రోగ్రాంలు పెట్టి ప్రజలు మాకు తెలిపిస్తే మేము తెలుసుకునే వాళ్ళు కనీసం ఉన్నా ఆచరించగలుగుతారు.

0: కాబట్టి వాళ్ళలో మార్పు కోసం
1: ఆరోగ్యం గురించి ఇంకా బాగా కొంచెం ఏం చేయండి
0: చేస్తాం
1: మెయిన్ ఆరోగ్యమే.
0: అవును, చాలా మంది డాక్టర్లు కూడా ఇన్వైట్ చేస్తున్నాం, ఇంకా స్పెషలిస్టులు కూడా తీసుకొస్తాం, మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా డాక్టర్లపై హెల్త్ పైన చేస్తాం, మీరు అన్నట్లు మోరల్స్ పైన కూడా కార్యక్రమాలను త్వరలోనే నైతిక విలువ
1: కొంచెం మనిషికి ప్రశాంతం ఉండడానికి నాటక రంగంలో పద్యాలు
0: రంగస్థల పద్యాలు రంగస్థల పద్యాలు కూడా అప్పుడు ఇప్పుడు
1: పల్లె ప్రాంతాలు
0: ఇంకా పెంచమంటారా, అంటే వారానికి రెండు సార్లు ఏమన్నా వేయమంటారా?
1: అయ్యండి, మీకు ప్రోగ్రామ్ ఉంటే ఒకసారి చాలు అండి, అంటే అవి ఉండాలి కంపల్సరీ మనకు.
0: ఉంటుంది, ఎందుకంటే రంగస్థలం అనేది మన తెలుగు మన హక్కు, అది
1: అది మనకు జీవనాడి కదా,
0: మందేది. ఓకే నారాయణ గారు, మేము ఆహ్వానించిన వెంటనే మీరు మా స్టూడియోకి విచ్చేసి మీరు మీ జీవన విధానాన్ని, తర్వాత రేడియోగా శ్రోతగా ఎంతకాలం నుంచి వింటున్నారు, ఏమేమి ఇష్టము, తర్వాత ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలని ఇచ్చిన సూచనలకి అన్ని విషయాలు మాకు వివరంగా మన శ్రోతలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్తే.
0: మీరు కోరిన పాటను కూడా ఈ ఇంటర్వ్యూతో పాటు వినిపిస్తున్నాం.

మీరింతవరకు జీవనోపాధిగా సైకిల్ షాప్ నిర్వహణ శ్రీజీ నారాయణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీజీ నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు వినండి అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోరికపై ఇప్పుడు విందాం. ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన గీతం. సాహిత్యం ఆరుద్ర, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: Daily Law के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్। కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి। LIC హర్ పల్ ఆప్కే సాథ్।
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా।
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి। ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్। కాల్ 1800-420-2233।
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి। ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి। షర్తులు వర్తిస్తాయి। జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం।
6: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి పల్లి గ్రామం నుండి పాటను కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, టీనా, పరిమళ, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి, అలాగే పూలకుంట గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు ఓబులమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఓబులమ్మ, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ, వీరందరి కోసం పసివాడి ప్రాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి।

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి వ్రాస్తున్న శ్రోతలు రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూస్, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, కిష్టప్ప, శకుంతలమ్మ, తేజ, చరిత, మునీంద్ర, శ్రీరాములు, జయమ్మ, వీరందరి కోసం

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మాయదారి అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర, శ్రీనివాస్ వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మహానగరంలో మాయగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య వీరందరి కోసం ఈ పాట విందాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
4: శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తున్నది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್‌ತೋ ಕೇಸುಮಾ. ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్టం అవార్డు లభించడం గర్వకారణమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కేరళంలో జరిగిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించి రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రిని పలువురు ప్రజాప్రతినిధులు నిన్న అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగాభివృద్దికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. ఎరువుల పంపిణీని యాప్ సహాయంతో చేపట్టే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్లు, జేసీలు ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ 2.0 సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కొత్త విధానంతో కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారీ ఎత్తున ప్రజలతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యోగా సాధకులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, నేటి తరానికి పుస్తక పట్టణంపై అవగాహన లేకపోవడం బాధాకరమని ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర అన్నారు. చీరాల పట్టణ శాఖ గ్రంథాలయంలో కళా మురళీ స్పేస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగ్రహ ప్రయాణం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర పాల్గొన్నారు. ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ కు సంబంధించి ఏ నగరాన్ని పరీక్షా కేంద్రంగా కేటాయించామో అభ్యర్థులకు తెలుపుతూ నిన్న జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను జారీ చేసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఘర్షణలు ప్రారంభం కావడం ఎవరికి మంచిది కాదని హితవు పలికారు. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఈ రోజు రాష్టంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: నిధులు ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి దానిలో కూడా దశల వారీగా అక్కడ అవసరాన్ని బట్టి ఆ నిధులు కూడా విడుదల చేస్తా ఉన్నాం. మరొక వంక ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేటటువంటి దాన్ని పూర్తి చేయటం, రేపు జులైలో ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాన్ని ఇనాగ్రేట్ చేయటం, దాని చుట్టూతో వివిధ రకాల పరిశ్రమలు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందేటటువంటి తీర ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా విశాఖపట్నం చుట్టూతా కూడా విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ రీజన్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో
1: మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడు అంటూ

0: ఉంటుంది. నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు హరివిల్లులో నేను అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్తూ 1 అవర్ పాటు నాతో కలిసి ఎంజాయ్ చేసేయచ్చు. మరి చక్కని ప్రశ్నలు అండ్ మీ ఆన్సర్స్ అన్ని కలిపేద్దాం, చక్కగా కూల్ కూల్ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేద్దాం. సో మరి అదే విషయం, మరి హరివిల్లులో నేను ముందుగా ప్రశ్న అడగడానికన్నా ముందు మన లిజినెస్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి వెయిటింగ్ మెసేజెస్ చేస్తూ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపించారు అనేది. శుభోదయం చందనమ్మ అంటున్నారు నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అలాగే మోక్షజ్ఞేశ్వర అర్జున్ అంట పేరునే మార్చేసో చూసారా. సో ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. ఓకే, తప్పకుండా మీ అందరి కోసం నేనైతే ప్లే చేస్తాను. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ భానుగారు లమిల్పాడు నుంచి మెసేజ్ చేశారు, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే తాబేల్ గురించి మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయంటున్నారు, థ్యాంక్ యూ అంటూ సత్యనారాయణ గారు విజయవాడ నుంచి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా చాలా బాగుంది, వెల్కమ్ టు హరివిల్లు. ఇక మీ మాటలకి మా పడంలో ప్రకృతి పులకరించి మేఘాలు వర్షించాయి, వాతావరణం కూల్ కూల్గా మారి భానుడు రెస్ట్ తీసుకున్నాడు ఈరోజు మా పడంలో అంటున్నారు అప్పలరాజు గారు. యాక్చువల్లీ పొద్దున్నే వరుణ్ ఇక్కడ మాకు గుడ్ మార్నింగ్ చెప్పేశాడు అనమాట, మా విజయవాడకి. మీకు ఇప్పుడు రీసెంట్గా వచ్చారనమాట. అదే విషయం, మరి ఇంకా ఈ వాతావరణ విషయానికి వస్తే నిజంగానే ఈరోజు అంతా కూల్ కూల్గా చల్ల చల్లగా హ్యాపీగా ఉంది. మరి దీనికి తగ్గట్టు మన అందరం సాంగ్స్ కూడా వినేద్దాం. అప్పలరాజు గారు వెల్కమ్ మీకు కూడా. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి వెల్కమ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ మీకు అంటూ సిడ్నీ నగరం అంటూ వేసిన పాట మంచి హుషారు తెప్పించారు, సూపర్, మీ వాయిస్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా ప్రోమోలో ట్రిప్ ట్రిప్ అంటూ తీసుకొచ్చావు, ఆ ప్రోమోలో మీరు ఇంకో భలే ఆర్జేగా సందడి చేశారు అంటున్నారు. సో ప్రజ్ఞ గారు అనమాట అందులో ఉన్నది. రాజేష్ గారు హిందూపూర్ నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు, మీకు కూడా మీ మాటలు కూడానా, ఓకే మీ మాటలు కూడా చందనంలా చల్లగా ఉంటాయమ్మా అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇక నేను క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేసేద్దాం మన హరివిల్లుని. మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, మరి అలాగా మీ ప్రాణమిత్రులు ఎవరు, ఒక్కళ్ళే చెప్పండి, ఒక్క పేరే ఉండాలి. నేను ఆల్రెడీ గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడా కదా, మనకి ఎంతమంది పెద్దలు ఇష్ట ఉన్నా సరే మన బెస్ట్ అనేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు ఎప్పటికైనా. బట్ ఆ పేరు చెప్పినంత మాత్రాన మీరు మిగతా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కాదు, ఏది కాదు, మీ బెస్ట్ అని మీకు అనిపిస్తుంది కదా మీ మనసుకి, అలా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, మీకు మీ బెస్ట్ ఫ్రెండ్కి కలిపి ఒక మూవీ టైటిల్ని డెడికేట్ చేయాలంటే ఏ మూవీ టైటిల్ని డెడికేట్ చేస్తారు, అంటే ఫ్రెండ్షిప్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రులు అనే సినిమా ఉంది కదా, సో అలాగనమాట. అలా మీ ఫ్రెండ్కి ఏ సినిమా టైటిల్ని, మీరు మీ ఫ్రెండ్ని కలిపి ఒక మూవీ టైటిల్ పెట్టాలంటే మీరు ఏ టైటిల్ని ఇచ్చేస్తారు, అండ్ ఆ ఫ్రెండ్ ఎవరు, నాకు ఒక పేరు అండ్ ఒక మూవీ టైటిల్, నాకైతే ఆన్సర్ చేసేయండి 0866248814కి.

0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సపనకు హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయు సేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAD 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcad.edcil.co.in.

విన్నారు వివిధ భారతి 101.3 1021 దాటి 21 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం హరివిల్లులో ఉన్నాం కదా, మరి నేను అడిగిన మొదటి ప్రశ్న, మీ ప్రాణ స్నేహితులు ఎవరు, వాళ్ళకి మీకు కలిపి ఒక సినిమా టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రులు అని చెప్పా కదా, అలా ఒక సినిమా టైటిల్ డెడికేట్ చేయాలి అని అంటే మీరేది డెడికేట్ చేస్తారు? సో మీ బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ ఒక మంచి మూవీ టైటిల్ ఈరోజు మీకు డెడికేట్ చేసే అవకాశం వచ్చేసింది ఈ క్వశ్చన్ వల్ల. మరి చక్కగా నాకు పంపించేయండి అన్నాను, ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దాం. చాలామంది ఉన్నారు కానీ నేను మా నైబర్ కలిసి వెళ్తూ ఉంటాము. సో ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అని పంపించారు, లక్ష్మి అట ఆవిడ పేరు. అండ్ శోభ అట తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి, ఫైన్, థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు. అండ్ మా బెస్ట్ ఫ్రెండ్ ఆకాశవాణి అట, వావ్, లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి జిల్లా నుంచి పంపించారు. మరి ఆకాశవాణికి మీరేం డెడికేట్ చేస్తారు ఒక మూవీ టైటిల్ చెప్పండి అది కూడా మరి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు చందనకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అండ్ అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ నా గురువు గారు కూడా అంటూ పంపించారు, దేవినగర్ సత్యనారాయణ గారట. ఓ, లిజనర్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యారా, ఓకే నైస్. మరి మీ ఇద్దరికి డెడికేట్ చేసే సినిమా మంచి మిత్రులు అట, బాగుందండి. అప్పలరాజు గారు పడి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, నా పేరు లక్ష్మి, 6th క్లాస్ నుంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది, ఇప్పటిదాకా షిప్ అలాగే కొనసాగుతుంది అంటూ పంపించారు. ఓకే, మీ ఫ్రెండ్ పేరు లక్ష్మి, మీ పేరు అనురాధ, ఓకే మీ ఇద్దరు ఫ్రెండ్స్, నైస్ అండి. అండ్ టైటిల్ వచ్చి స్నేహం అంటే ఇదేరా, నిజమేగా ఇదే మీ ఇద్దరిదే, బాగుంది. అండ్ అలాగే నాకు ఫ్రెండ్ పద్మ, అందరూ అంటారు తోక అంటూ, ఓకే మీ తోకలాగా మీతో పాటు ఉంటారా, బాగుంది. నాకు ఒక ఆమె అంటున్నారు, ఏంటో నాకు కొంచెం క్లారిటీగా లేదు, బట్ ఇట్స్ ఓకే, మీ ఫ్రెండ్ పేరు అయితే నాకు అర్థమైంది. వసంత గారు పంపించారనమాట అనంతపూర్ నుంచి. ఓకే పద్మ గారికి మీకు కూడా మంచిగా చక్కగా అలా ఫ్రెండ్షిప్ కొనసాగాలి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గారు, స్నేహం అంటే ఇదేరా మూవీ డెడికేట్ చేస్తారట మురళి గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా నా పేరు గణేష్, మా ఫ్రెండ్ పేరు రాజు, ఇద్దరు కాదు ఒక్కరేనే మూవీని డెడికేట్ చేస్తారంట, నైస్, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా శుభోదయం అంటూ పంపించారు, మీ వాయిస్ అండ్ ఆర్జయింగ్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి, బాగా తెలివితేటలు కలిగిన అమ్మాయి అంటూ పంపించారు. ఓకే నెక్స్ట్ ఇంకా ఆన్సర్ విషయానికి వస్తే, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి మెసేజ్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ పేరు రాజశేఖర్ అట, స్నేహం కోసం అనే సినిమా డెడికేట్ చేస్తారట. ఓకే వెరీ నైస్, థ్యాంక్ యూ అండి షేర్ చేసినందుకు. అండ్ క్రియేటివ్ జీ, గుడ్ మార్నింగ్, నా బెస్ట్ ఫ్రెండ్ కుమార్ ఆర్ మై సిస్టర్ అంటూ పంపించారు. అండ్ మూవీ నేమ్ స్నేహం అంటే ఇదేరా అంటూ సంధ్యా గారు, వరలక్ష్మి గారు ఇద్దరు కూడా పంపించారు అనమాట. సో నగల దిండే అక్కడి నుంచి పంపించారు.

ఓకే నైస్. అండ్ అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి సుందర్ అంటూ పంపించారు. ఇద్దరు అసాధ్యులే అట, భాస్కర్ గారు పడట నుంచి. నిజమేనంటారా, మీ ఇద్దరు అసాధ్యులే అంటారా? ఓకే. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ చందన అంటూ వీరరాఘవమ్మ గారు రేఖా సాయి పోరంకి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ దేవనాథ్ అంటూ పంపించారు, అగస్త్య తిరుపతి నుంచి. ఓకే. అండ్ అలాగే ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే మూవీ టైటిల్ని డెడికేట్ చేస్తారంట. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి షేర్ చేసుకున్నందుకు. అండ్ అలాగే కాకాని నుంచి పద్మ, శేఖర్, చంద్ర, నవ్య అందరూ పంపించారు. నా బెస్ట్ ఫ్రెండ్ శోభిత అండ్ టైటిల్ వచ్చి నీ స్నేహం లేదా స్నేహం కోసం అనేసి ఇన్వాల్వ్ అడుగుతారట, అంటే సారీ డెడికేట్ చేస్తారట. సో మంచి టాపిక్ తెచ్చారు అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ నా సిస్టర్ అండ్ ఆకాశవాణి అంటూ పంపించారు. టైటిల్ అనుబంధం అంట, బా వెళ్ళి పెట్టారండి ఆశా గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా బెంగళూరు నుంచి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సో మనకి రకరకాల కీటకాలు ఉంటాయి కదా, అందులో ఒక కీటకాల గుంపుని అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ని మనం స్వామ్ లేదా రాబిల్ అని చెప్పి పిలుస్తాం. ఇంతకీ అది ఏ కీటకం మీకు తెలిస్తే 0866-248-8814 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏ కీటకాల సమూహాన్ని స్వామ్ లేదా రాబిల్ అని చెప్పి పిలుస్తారు తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఈలోపు ఇంకొక టూ మెసేజెస్ కూడా ఉన్నాయి చూసేద్దాం. రేడియో నా స్నేహితుల లాంటిదే అంటూ పంపించారు కానూరు నుంచి తాతారావు గారు, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పేరు అనుశ్రీ, నేను సజెస్ట్ చేసే టైటిల్ ఇద్దరు మిత్రులు అంటూ పంపించారు. అది నేను చెప్పేశాక ఎగ్జాంపుల్గా మీరు ఇంకోటి చెప్పాలి రాజేష్ గారు. ఎనీవే మీకు కూడా డెడికేట్ చేసేసుకోండి, ఎగ్జాంపుల్ అయినా పర్లేదులే. అండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరు సాహిబా అట, పంపించిన వాళ్ళు కడప కాకాణి నుంచి పద్మగారు. ఓకే అండి, వెరీ నైస్. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఏ కీటకాల సమూహాన్ని స్వామ్ లేదా రాబిల్ అని చెప్పి పిలుస్తారు తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు

0: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా. యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

నమస్తే, నా స్నేహితుడు కూడా ఆకాశవాణియే, వాణి నా రాణి అంటారట సినిమా పేరు. ఉపేంద్ర గారు పాలమూరు నుంచి, బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుంచి డీస్ అంటూ ఆన్సర్ చేశారు, కాదు కదా. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి ఈగలట, కాదండి. అండ్ అలాగే అక్క మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అండ్ మూవీ నేమ్ చెప్పేయండి అంటూ పంపించింది సంధ్య. అవన్నీ సీక్రెట్స్ అనమాట, చెప్పలేదు. నేను చెప్తాలే బట్ తర్వాత. అండ్ అపరంజీ తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, స్వామ్ లేదా రాబిల్ అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అపరంజీ, పేరు చాలా బాగుంది. అండ్ అలాగే భాస్కర్ పడన్ నుంచి మెసేజ్ చేశారు, తేనెటీగలు మిడతలు అంట, కాదు కదా. అండ్ బీజ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, ఇది కూడా కాదు. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన గారు తిరుపతి నుంచి మిడతలు లేదా చీమలు అంటున్నారు, సో ఇది కూడా కాదు. అండ్ అలాగే మిడతలు, తేనెటీగలు, చీమలు, దోమలు వంటి కీటకాల సమూహాన్ని, ఓకే ఇది కరెక్ట్. యాక్చువల్లీ ఇలా అంటే మొత్తాన్ని అంటే స్వామ్ అంటారు, బట్ యాక్చువల్గా స్వామ్ లేదా రాబిల్ ప్రత్యేకించి ఇంకొక పేరు కూడా పెట్టా కదా పక్కన, అది కూడా చెప్పుకుంటే బాగుంటుంది. పిఎస్ రంగారావు గారు విస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేశారు, మిడతలు తేనెటీగలు అంటున్నారు గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, ఓకే. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి తేనెటీగలు అంటున్నారు, కాదు కదా. అండ్ అలాగే ఈ ఓకే ఈ మొత్తాన్ని అంటూ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు ఇద్దరు కూడా పంపించారు, ఓకే. అండ్ అలాగే మస్కిటోస్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఓకే. అండ్ అలాగే సో అవి మెసేజెస్ అయితే, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే స్వామ్ లేదా రాబిల్ అనేది ఏంటి అని అంటే, మన జనరల్గా స్వామ్ అంటే కీటకాల సమూహాన్ని స్వామ్ అంటారు, బట్ రాబిల్ అని ప్రత్యేకంగా చెప్పా కదా, దాన్ని ఏ కీటకాలకి సంబంధించింది అని అంటే బటర్ఫ్లైస్ అనమాట, సీతాకోకచిలుక. సో సీతాకోకచిలుకల సమూహాన్ని రాబిల్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఫ్లట్టర్ అని కూడా అంటూ ఉంటారనమాట. సో వెరైటీ వెరైటీ పేర్లు ఉన్నాయి కదా కీటకాలకు కూడా, మరి అది సంగతి. మరి నెక్స్ట్ నేను ఒక సామెతను అడితే అడుగుతాను, అది కరెక్ట్ చేసి మీరు నాకు చెప్పాలి. నేను చెప్పే సామెతని సరిచేసి మీరు నాకు చెప్పాలి, అంతే సింపుల్ క్వశ్చన్. సునకము కాటుకి పాదరక్ష దెబ్బ, ఇది ఏ సామెత తెలిస్తే చక్కగా దాన్ని సరిచేసి నాకు ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ నేను అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా వింటే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. సునకము కాటుకి పాదరక్ష దెబ్బ, ఈ సామెతను సరిచేయండి, ఆన్సర్ చేస్తూ నాకు మెసేజ్ చేసేయండి 0866-248-8814కి.

వింటున్నారు వివిధ భారతి 101.3. మరి నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ కీటకాల సమూహాన్ని స్వామ్ లేదా రావెల్ అని చెప్పి పిలుస్తారు అని అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. హాయ్ చందన.

ఎస్, నేను అడిగిన క్వశ్చన్కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎవరు పంపించారో. నేను ఒక సామెత అడిగి దాన్ని సరిచేయండి అని చెప్పి అన్నాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూసేద్దాం. మరి ఎవరెవరు పంపించారు అని చూడబోయే ముందు క్వశ్చన్ అయితే ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సునకము కాటుకి పాదరక్ష దెప్ప, దీన్ని సరిచేసి పంపించండి అన్నాను కదా. మరి చూసేద్దాం ఎవరు పంపించారో.

మరి ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారంటే సత్యనారాయణ గారు దేవినేత నుంచి అనమాట. కరెక్ట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్రశ్నలు తీసుకొస్తారని మిమ్మల్ని క్రియేటివిటీ అనేది అంటూ అప్పలరాజ్ గారు పంపించారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు సారీ కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా పెదపరిమి నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్.

ఆన్సర్. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జానర్పేట్ నుంచి లీలారాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గణేష్ గారు ఫ్యామిలీ పంపించారు కోనాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ గారు రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున్ గారు ఫ్యామిలీ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీ కిషోర్ గారు పంపించారట తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ శాండల్ మ్యామ్ అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. తో గుడ్ మార్నింగ్ మీ కూడా. అండ్ శివ గారు మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు ఫ్యామిలీ అంతా చిత్రియాల గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆంజనేయులు హైమ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు వలపర్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నేతాజీ గోపీనాథ్ అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు అనమాట తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. అండ్ అలాగే రమ్మాదేవి గారు ఇసుకపల్లి నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శివప్రియ గారు తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కిరణ్ పంపించారు గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆకాశ వీధిలో టైటిలా నాకు అర్థం కాలేదు, బట్ కిందది కరెక్ట్ ఆన్సర్. లలిత గారు మురళి గారు తిరుపతి నుంచి. అండ్ అలాగే మనకు హాని చేసే వారికి బుద్ధి చెప్పడానికి ఇది వాడతాము అంటున్నారు. ఓకే, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ వేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆళ్ళగడ్డ నుంచి పోలయ్య గారు, కరెక్ట్ ఆన్సర్స్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్చరణ్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పాలా, నేను చెప్పమంటున్నారా? చెప్తా నేనే చెప్తా. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు నర్సాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆర్జీ గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సీను గారు ఐరాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవగొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా కరెక్ట్ ఆన్సర్. మరింతకీ నేను అడిగిన సామెత ఏంటి, సునకము కాటుకి పాదరక్ష దెబ్బ అని చెప్పి అడిగాను కదా. యాక్చువల్లీ ఆ సామెత కరెక్టే, సునకము పాదరక్ష ఆ పేర్లు మాత్రమే మారినాయి. అది మరి నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ నిజంగా అది సరైన సామెత. అది ఎవరూ పంపిలా, బట్ కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటూనే ఆన్సర్ చేశారు అందరూ కూడా. ఎనీవే ఇది కూడా కరెక్టే కదా, సో అందుకే మీ అందరి ఆన్సర్స్ని కూడా కరెక్ట్ అని కన్సిడర్ చేసేస్తున్నాను. మరి ఇది వాళ్ళు మన హరివిల్లు ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మంచి పాటలు అయితే వినిపించేస్తాను. నేను కూడా త్వరలో కలుస్తాను, ఈసారి మీ ముఖ చిత్రాలు మరింతగా మారుస్తాను అని అనుకుంటున్నాను. బట్ చూద్దాం, నెక్స్ట్ మీ అందరినీ త్వరలోనే కలుస్తా అని చెప్పేస్తూ మీ చందన సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఈలోపు అయితే నాకు ఇంకొకళ్ళు మెసేజ్ చేశారు, ఎంఎంఎస్ నివాస్ గారు, సో గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్. మరి నేను అందరి మెసేజెస్ కూడా చూసేసాను కదా. మరి ఇంకొక మంచి పాటతో ఈ ప్రోగ్రామ్కి ఎండింగ్ ఇచ్చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3. నెక్స్ట్ మీ అందరినీ అలరించేందుకు మరొక ఆర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ నేను కూడా త్వరలో కలుస్తాను. అండ్ చక్కగా వెదర్ని ఎంజాయ్ చేసేయండి. మంచి వానపాట మీకోసం వినిపించేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల

0: గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా బంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో పర్యటించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బుప్పిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంలో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో APAIMS 2.0 యాప్ అమలుపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిన్న నిర్వహించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభ నిర్వహించనున్నారని టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. నిన్న పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి నగర సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కార్యకర్తలకు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని రామా టాకీస్ థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకుని థియేటర్ దగ్దమైంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారీ ఎత్తున ప్రజలతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యోగా సాధకులు పాల్గొన్నారు. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు రాష్టంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రాముడు.
1: ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:05 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది. సో ఈ టైం మన టైం, కొత్త కొత్త సినిమా సంగతులు తెలుసుకునే సినిమా కబుర్ల టైం. ఎస్, బోలెడు విషయాలు ఉన్నాయి, అన్నీ కూడా చెప్తాను తప్పకుండా. బట్ దానికన్నా ముందు ఒక పెద్ద బ్రేక్ తర్వాత అయితే వచ్చాను కదా, అది కూడా ఒక మంచి సమ్మర్ ట్రిప్ ఫుల్గా ఎంజాయ్ చేసి మరీ వచ్చానండి. నిజంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి అనమాట. ఇంతకీ మీరందరూ బాగున్నారు కదా? ఎస్, మరి నిజంగా అండి, అప్పుడప్పుడు ఇలా మన ఫ్యామిలీతో కలిసి చిన్న చిన్న ట్రిప్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటే అసలు అది ఇచ్చే ఎనర్జీయే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్, అది అనమాట మ్యాటర్. మీకు అర్థమైపోయింది కదా, శృతి ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చింది. ఆ ప్లాన్ చేసుకుని కాదు, కంప్లీట్ చేసుకొని వచ్చింది అని అది మ్యాటర్. ఓకే, మరి మన మూవీ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ మన బ్యూటిఫుల్ సాయి పల్లవి. యాక్చువల్గా సాయి పల్లవి మూవీ కెరియర్లో అమరన్ సినిమా ఒక స్పెషల్ ఫిలిం. ఆర్మీ ఆఫీసర్ వైఫ్గా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసింది తను. అండ్ నెక్స్ట్ తనే ఒక పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతోంది. మరి ఎవరి సినిమాలో చెప్తాను, వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి శృతి వస్తే నానిపాటు రావాలి కాబట్టి మీ అందరి కోసం ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3. 11:15 అయిపోయి 4 సెకండ్స్ కూడా అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్లో టైం. సో మరి సాయి పల్లవి మూవీ కెరియర్లో అమరన్ ఒక స్పెషల్ ఫిల్మ్, ఆర్మీ ఆఫీసర్ వైఫ్గా

ఓడిపిల్ గా యాక్ట్ చేసింది తను. అయితే ఆ అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి అనమాట, ఆయన తన నెక్స్ట్ సినిమా సినిమా హీరో ధనుష్ తో చేస్తున్నారు. అయితే అది ధనుష్ కి 55th ఫిల్మ్ అనమాట. సో ఆ సినిమాలో సాయి పల్లవి పోలీస్ రోల్లో కనిపించబోతోంది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదనుకోండి అప్పటిదాకా మాత్రం, సో మనం వెయిట్ చేయాల్సిందే. అయితే యాక్చువల్ గా మన సాయి పల్లవి మూవీస్ లో గ్లామర్ కంటే క్యారెక్టర్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కి ఎక్కువ తను ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఒక టఫ్ అండ్ సిన్సియర్ రియలిస్టిక్ ఆఫీసర్ గా తను బాగా సెట్ అవుతుందేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏమంటారు ఇంతకీ? ఎస్, అనౌన్స్మెంట్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బోలెడు కబుర్లునే. బట్ రైట్ నౌ మీ అందరికోసం రాకాస మూవీ నుంచి స్నేక్ డాన్స్ పాట అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

சிந்தூரி சினோவ்ராஜ் பண்ணி பியூட்டிஃபுல் சாங் வினே சார் சக்திகாந்த் கார்த்திக் மியூசிக் கம்போசிஷன் வனமாலி கார் லிரிக் ஃபிதா சினிமா நிச்சு சாங் విన్న తర్వాత 11:23 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మన ఇండస్ట్రీలో అండి కొంతమంది యాక్టర్స్ ఉంటారండి, వాళ్ళు చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అనేది ఏది చూడరు, వాళ్ళ యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పించారా లేదా ఇదే వాళ్ళకి ముఖ్యం. అలాంటి వాళ్ళలో ఒక విలన్గా, హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ పాత్ర ఇచ్చినా తన స్టైల్లో యాక్ట్ చేయడం మాత్రమే కాదు ఆ క్యారెక్టర్లో జీవించిన వ్యక్తి గిరిబాబు గారు. సో ఆయన జయంతి ఈరోజు. 700కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు మన సినిమాల్లో, అలాగే నటుడుగానే కాకుండా నిర్మాతగా దర్శకుడుగా కూడా ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ అయితే మీ అందరికోసం పరాశక్తి సినిమా నుంచి ఎల్వి రేవంత్ అండ్ డి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒక పక్కన మన బాలయ్య గారు అండ్ ఇంకో పక్కన మన హీరో రాజశేఖర్. ఇదండి మనం నెక్స్ట్ చూడబోతున్న అద్భుతం. సిల్వర్ స్క్రీన్ మీద ఈ అద్భుతం త్వరలోనే కనిపించబోతోంది. ఎందుకంటే కొరటాల శివ డైరెక్షన్ లో బాలయ్య గారు ఒక సినిమా యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ సినిమాలో రాజశేఖర్ గారు విలనట. ఆహా, అసలు సూపర్ అనిపిస్తుంది. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు వీళ్ళ కాంబినేషన్ చూస్తానా అని ఉంది. అయితే బాలయ్య ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్స్లో కనిపిస్తారట. మరి ఆగస్ట్లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అనమాట. అది మ్యాటర్. ఓకే, తర్ ఇంకా షూటింగ్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ అవ్వాలి, ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వాలి, ఆ తర్వాత రిలీజ్ అవ్వాలి. కొంచెం టైం ఉందిలేండి, కాకపోతే అప్పటిదాకా అలా ఊహించుకుంటూ ఉన్నాం వీళ్ళ కాంబినేషన్ని. ఓకేనా, ఇది పక్కన పెట్టేస్తే మా ఇంటి బంగారం ఫస్ట్ సమంత కోసం రాసిన కథ కాదుట. మరి ఎవరి కోసం రాసిన కథ అయ్యి ఉండొచ్చు? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను కాసేపు ఆగి చెప్తా. రైట్ నౌ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదే

అది మ్యాటర్. ఎనీవేస్, మరి పారడైజ్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఉండొచ్చు అని టాలీవుడ్ టాక్ అయితే నడుస్తోంది. ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొకసారి పోస్ట్ పోన్ అవ్వబోతోంది అని అంటున్నారు. మరి ప్రస్తుతానికి అయితే ఆగస్ట్ 21st రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్ ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించేశారు. కానీ అదే రోజున రవితేజ యాక్ట్ చేసిన ఇరుముడి సినిమా రిలీజ్ అవుతోంది. సో ఇంకా దానికి తోడు మనకి పారడైజ్ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందట. సో అందుకని ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా టాక్ అయితే నడుస్తోంది ప్రస్తుతం. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు నాని పారడైజ్ సినిమా అంటే, అయితే దసరాకి, లేదంటే డిసెంబర్ దాకా వెళ్ళిపోవచ్చు. అది మాట.

బట్ ఇదంతా కూడా ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు ప్రస్తుతానికి, ఇది ఒక టాక్ మాత్రమే, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ ఇంకా నారీ నారీ నడుమ మురారి అండ్ బైకర్ మూవీస్తో కమ్బ్యాక్ ఇచ్చిన మన శర్వానంద్ నెక్స్ట్ మూవీ జార్జ్ క్రిష్. ఈ సినిమా శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో చేస్తున్నారన్నమాట. సో జూలై 1st వీక్లో షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందట. అండ్ ఈ సినిమాలో 8 వసంతాలు సినిమా చూసారా మీరు, ఆ సినిమాలో అవంతిక ఉంది కదా హీరోయిన్, తనని హీరోయిన్గా ఫిక్స్ చేశారట. ఓకే, శర్వానంద్కి పేరుగా, అది మ్యాటర్, కొత్త పేరు అనమాట మన టాలీవుడ్లో. వెరీ నైస్. నాకైతే 8 వసంతాలు సినిమా తెగ నచ్చేసిందండి, అండ్ స్పెషల్లీ అవంతిక రోల్ ఇంకా బాగా నచ్చింది. ఎంత బాగా పోర్ట్రేట్ చేశారో హీరోయిన్గా తనని, సూపర్, అదనమాట మ్యాటర్. అయితే మరి నెక్స్ట్ జార్జ్ క్రిష్ సినిమా అది, ఓకేనా? సో ఇంకా ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నా మీ అందుకోసం బైకర్ సినిమా నుంచి అయితే హరిచరణ్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: తండేల్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, సింగర్ సునీత గారి అబ్బాయి ఉన్నారు కదా ఆకాష్ గోపరాజు, తన ఫస్ట్ మూవీ సర్కార్ నౌకరీ. అయితే నెక్స్ట్ అయితే కొత్త మలుపు అనే సినిమాతో రాబోతున్నారు. అండ్ ట్రైలర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, సూపర్ అనిపించింది, చాలా చాలా బాగుంది ట్రైలర్. అండ్ స్పెషల్లీ ట్రైలర్లో ఏంటంటే నాకు అట్రాక్టింగ్గా అనిపించింది ఆ సినిమాలో ఉన్న కామెడీ అండ్ కొరియోగ్రఫీ, ఐ మీన్ ఫోటోగ్రఫీ, అండ్ తర్వాత హీరో కన్ఫ్యూజన్ సీన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయనిపిస్తుంది ఈ సినిమాలో. కొత్త మలుపు అని ఆల్రెడీ టైటిల్ కూడా పెట్టారు కదా, అదే మ్యాటర్. ఓకే సో చూద్దాం, మరి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం ఆకాష్ గోపరాజుకి. అండ్ హీరోయిన్గా భైరవి యాక్ట్ చేస్తుందన్నమాట, కొత్త హీరోయిన్ మన టాలీవుడ్కి ఇంట్రొడ్యూస్ అవ్వబోతోంది. అండ్ ఈ సినిమాకి శివవరప్రసాద్ గారు డైరెక్షన్. ఓకే సో నెక్స్ట్ మూవీ, ఐ మీన్ ఈ మూవీ జూన్ 12 రిలీజ్ కాబోతోంది, అదనమాట మ్యాటర్. ఓకే సో మరి స్టూడియోలో టైం 11:15 క్రాస్ అయిపోయింది కాబట్టి, 59 క్రాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం మళ్ళీ కలుద్దాం 12:02కి.
1: నమస్కారం, సో మీకు ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी ने गरीबों के हित में सरकार की 12 वर्ष की विकास यात्रा को रेखांकित किया है. श्री मोदी ने आज सोशल मीडिया पोस्ट में कहा कि इस दौरान देश कई बदलावों का साक्षी बना तथा गरीब कल्याण और वंचित वर्ग इन बदलावों के केंद्र बिंदु में रहा. उन्होंने कहा कि अंत्योदय हमेशा से सरकार के लिए प्रेरणा स्रोत रहा और यही कोशिश रही कि विकास का लाभ दशकों से पीछे छूट गए लोगों तक पहुंचे. प्रधानमंत्री ने कहा कि जन धन खाता, प्रत्यक्ष लाभ अंतरण, स्वच्छ भारत अभियान, पीएम आवास योजना, जल जीवन मिशन और आयुष्मान

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తైల మూరెల్తే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి హరిహరన్ గారు అండ్ కల్పన పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:15 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలుసు ఆ ప్రోగ్రామ్లో. సో మరి ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది. అయితే ఈ టైంలో జూన్ 4 నుంచి అండి జూన్ 30 వరకు అంటే 27 రోజుల పాటు మన గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరులో మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా 2026 జరగబోతుంది అనమాట. జరుగుతోంది ఆల్రెడీ. సో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఈ ఫెస్టివల్ జరుగుతోంది. గవర్నమెంట్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఇది. అండ్ ఈ మేళాలో 60 రకాల మామిడి పండ్లని 15 రకాల జాక్ ఫ్రూట్స్ని డైరెక్ట్గా రైతుల నుంచి మనం కొనుక్కోవచ్చు. హౌ బ్యూటిఫుల్ కదా. అసలు ఎవరైనా అక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈ పీరియడ్లో హ్యాపీగా ఉంటే కనుక వాళ్ళకి చెప్పేసేయండి ఫ్రెష్ ఫ్రూట్స్ కొనుక్కుని ఎంజాయ్ చేసే మరి అది మ్యాటర్. ఓకే సో మరి మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా 2026 బెంగళూరు సిటీలో అది మ్యాటర్. ఓకే మరి మ్యూజియమ్స్ మనం ఎన్నో చూసాం బట్ మీరు ఎప్పుడైనా నీళ్ళ అడుగున ఉండే మ్యూజియంని చూసారా? అది కూడా మన ఇండియాలో. సో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నో మీ ఎదురు కోసం హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో సాహిల్ అండ్ చిన్మయి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వనమాలి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: రంజిత్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే వినేశారు. ప్రేమ కావాలి సినిమా నుంచి సాహితి లిరిక్. 12:28 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది. సో మరి యాక్చువల్గా మనం మ్యూజియమ్స్ చాలానే చూసాం, అన్నీ కూడా భూమి పైన ఉంటాయి. బట్ నీళ్ళ అడుగులు ఉండే మ్యూజియమ్స్ అంటే ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉండుండొచ్చు, బట్ మన ఇండియాలో ఎక్కడ ఉందో తెలుసా? ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట, సింధుదుర్గ్ కోస్ట్ దగ్గర. రిటైర్డ్ నావీ షిప్ ఐఎన్ఎస్ గుల్దార్ని మ్యూజియంగా మార్చారు. జనరల్గా అండి మ్యూజియం అంటే గ్యాలరీస్ అండ్ హాల్స్ అనేవి ఉంటాయి, బట్ దీన్ని చూడాలంటే, ఈ అండర్ వాటర్ మ్యూజియం చూడాలంటే మాత్రం మనం స్కూబా డైవ్ చేసి నీటి అడుక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఊహించుకుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. అసలు ఊహించుకొని జస్ట్ మనం అలా నీళ్ళ అడుగుకెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూడడం అంటే.
1: ఆకాశవాణి సమయం 12:30 వస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12

రెండేళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని

0: సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై.

0: देश आकाशवाणी के साथ जुड़ा हुआ है। आकाशवाणी के माध्यम से हमारा एक भारत श्रेष्ठ भारत रहे, मेरा यह शुभकामना।
1: आयुष्मान भारत ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో రుతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: కార్మికుల కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: Yes, welcome back to Meeku Telsa and this is Address Shruti and meeru chinchesi vintunaru Vivid Bharati FM 101.3. Oka arita kandi maha aithe enni rojulu untundi? Oka roju leda maximum rendu rojulu leda varam rojulu fridge lo kanuka pedte antakanna chance aithe ledu kada. Ade aritaku elanti chemicals

లేకుండా ఒక సంవత్సరం పాటు ఉంటే ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా, అది జరగదు అంటారు కదా. మరి మన ఇండియన్స్ టాలెంట్కి ఇంపాసిబుల్ అనేది లేదు కదా. సో ఈ వండర్ఫుల్ ఇన్నోవేషన్ గురించి మనకి చెప్తాను, మీకు చెప్తాను నెక్స్ట్. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో రంజిత్ అండ్ మహాలక్ష్మి పాడిన పాట, అనంత శ్రీరామ్ లిరిక్, స్టాలిన్ సినిమా నుంచి ఈ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రఫీ అండ్ ఖోరస్ పాడిన పాట వినేశారు. సిరివెన్లు గారి లిరిక్ అనమాట. జోడీ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:50 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. యాక్చువల్గా ఇంతకు చెప్పాను కదా, ఒక అరిటాకుని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచచ్చా అంటే అది సాధ్యపడింది. సరే, అది ఎలా అనే విషయానికి వచ్చే ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వరల్డ్లో ఉన్నాం మనం కదా. అలాంటి మనకి ఒక అరిటాక్ను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచడం అంటే ఇంపాసిబుల్ అనిపించవచ్చు. కానీ

టెనిత్ ఆదిత్య అనే ఒక ఇన్నోవేటర్ ఉన్నాడండి. తను ఒక టెక్నాలజీని ఉపయోగించి అరిటాకుని సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఒక సంవత్సరం పాటు ఉండేలాగా ఒక టెక్నాలజీని డెవలప్ చేశారట. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్తో పోరాడుతున్న ప్రపంచానికి ఇలాంటి ఇన్నోవేషన్స్ ఒక బిగ్ రిలీఫ్ ఏమో కదా. అంటే ఇప్పుడు అసలు ఊహించుంటామా మనం ఒక సాధారణ అరిటాకు ఇలా మారిపోతుంది అని? ఎప్పుడైనా ఊహించామా? కనీసం ఒక థాట్ అయినా వచ్చిందా మనకి? లేదు కదా. యాక్చువల్గా అండి, మనం వెతికే సమస్యలకి ప్రకృతిలో సమాధానాలు ఆల్రెడీ ఉన్నాయి. మనం వాటిని గుర్తించి మనకి తగ్గట్టుగా మలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. సో ఈ ఇన్నోవేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో దానికి కదా. సో అది మ్యాటర్. ఎనీవేస్, అద్భుతం అంటే నాకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. 1971లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందనమాట. అంటే ఇప్పుడు వాన పడేటప్పుడు ఉరుములు మెరుపులు అవి వస్తుంటాయి కదా బాగా ఆకాశంలో. సో అలా వచ్చిన ఒక మెరుపు తగిలి ఒక ఫ్లైట్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న జూలియానే అనే ఒక 17 ఏళ్ల అమ్మాయి మాత్రం 10,000 అడుగుల ఎత్తు నుంచి అమెజాన్ అడవిలో పడిపోయింది. కానీ తను బతికింది. అసలు అది ఎలా సాధ్యం శృతి అంటారా? ఆలోచిస్తుండండి, చెప్తా. బట్ రైట్ నా మీ అందరి కోసం మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. చంద్రబోస్ గారి లిరిక్ వంశీ సినిమా నుంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

0: ఎస్, 12:57 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇంతాక నేను ఒక విషయం చెప్పాను కదా, ఒక 10,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయినా కూడా బ్రతికిన అమ్మాయి జూలియానే అనమాట. సో యాక్చువల్గా 1971లో డిసెంబర్ 24వ తేదీ ఆ టైంలో పెద్దగా గాలివాన వస్తుందన్నమాట ఆ రోజున. అండ్ అదే టైంలో ఒక ఆకాశంలో ఒక విమానం ప్రయాణిస్తోంది. అయితే ఈ గాలివాన వచ్చే టైంలో మనకి ఉరుములు మెరుపులు అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి కదా, అలాంటి ఒక మెరుపు తగిలి ఆ ప్రయాణిస్తున్న విమానానికి తగిలి ఆ ఫ్లైట్ 2 ముక్కలుగా విరిగిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల జూలియానే మాత్రం 10,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. కానీ అలా పడి కూడా బ్రతికింది ఎలా, ఇదే కదా మన డౌట్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అలా పడేటప్పుడు, పడడం అయితే పడింది కానీ అలా పడేటప్పుడు తను కూర్చున్న సీట్ ఉంటుంది కదా, ఆ సీటుతో సైతం కింద పడిపోయిందట. అంటే అంత ఎత్తు నుంచి అమ్మాయి పడేటప్పుడు అమ్మాయి సీట్ అమ్మాయికి అడుగున ఉంది. సో కింద పడే ఆ సీట్ తనకే ఉందన్నమాట. సో చిన్న చిన్న దెబ్బలు తగ్గేది తప్ప పెద్దగా ఏం తగలేదు ఎక్కువగా. సో అమెజాన్ ఫారెస్ట్లో అలా పడిపోయిందనమాట. సో మీకు అమెజాన్ ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా, చాలా దట్టంగా ఉంటుంది, అంటే సూర్యకిరణాలు కూడా పడలేనంత థిక్ ఫారెస్ట్ అది. అక్కడ ఆల్మోస్ట్ 11 రోజులు నడిచి నడిస్తే తను అన్నీ తట్టుకొని, అంటే ఎన్నో ఉంటాయి అక్కడ పురుగులు పుట్రలు, అసలు ఇక డేంజర్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఫేస్ చేస్తే ఎలాగైతేనే అవన్నీ తట్టుకొని ఫైనలీ తను సర్వైవ్ అయిందనమాట. హిస్టరీలోనే ఇది మోస్ట్ అన్బిలీవబుల్ సర్వైవల్ స్టోరీ అనమాట. అలాంటి ఒక స్టోరీ ఈ జూలియానది. అదృష్టవంతురాలండి అసలు ఈ ప్రపంచంలోనే నాకు అనిపించింది. తన జర్నీ మీద డాక్యుమెంటరీస్ అండ్ మూవీస్ కూడా వచ్చాయట తర్వాత. తను అంటే ఈ సర్వైవల్ జరిగిన తర్వాత, ఇలా బ్రతికి బయటపడిన తర్వాత కొంచెం కాస్త డిప్రెషన్ అది ఇది లోనైనా కూడా తర్వాత మళ్ళీ తను తిప్పుకొని తను మంచి జర్మనీ సైంటిస్ట్ కూడా అయిపోయింది. జర్మనీలో గబ్బిలాలకి సంబంధించిన సబ్జెక్ట్లో తను ఒక పెద్ద సైంటిస్ట్ అనమాట. సో అది మ్యాటర్ అసలు నాకైతే చాలా చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది తన స్టోరీ. అలాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ తను ఒక రేంజ్లో సక్సెస్ అయిపోయింది. ఎనీవేస్, మరి నెక్స్ట్ అయితే మన 1-2కి ధీరా ప్రోగ్రామ్లో కూడా ఒక మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. బట్ రైట్ నౌ బ్రేక్ అయితే తీసేసుకుందాం. స్టేజ్ ఉంటే వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕೇಸುಮಾ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మీ హక్కు మీ భూమి కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచెట్ల గ్రామంలో రైతులకు ప్రభుత్వం జారీ చేసిన నూతన పాస్ పుస్తకాలను అధికారులు కూటమి నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సౌమ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆమె తెలిపారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు మండలంలోని రాక్ గార్డెన్లో పర్యాటక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

ప్రతి ఒక్కరూ తమ శారీరక మానసిక ఆరోగ్య అభివృద్ది కోసం స్వచ్ఛందంగా యోగాను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సందర్బంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వారు స్వీకరించారు. తిరుపతిలో రేపు కూటమి బహిరంగ సభ జరగనుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సభ నిర్వహించనున్నారు. సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యకుడు మాధవులు హాజరుకానున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈ రోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు రాష్టంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు.

గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో గోపి సుందరే పన్న లవ్లీ సాంగ్ అయితే వినేశారు. నిన్ను కోరి సినిమా నుంచి మన స్టూడియోలో టైం 1:05 ప్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన ధీరా టైం. సో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యాక్చువల్గా అండి, ఎవరికైనా వాళ్ళ ప్రతిభకి అవకాశం దొరికిందనుకోండి చరిత్ర సృష్టిస్తారు. అదే అవకాశం దొరకకపోతే వాళ్లకున్న అడ్డంకుల్ని అవకాశాలుగా మార్చుకున్న కథలు కూడా ఉన్నాయి. సో దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? డీకే పట్టం వాళ్ళు అనమాట. సంప్రదాయాన్ని స్వరంతో నిలబెట్టిన సంగీత సరస్వతి ఆవిడ. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే మన ధీరా షోలో పట్టం వాళ్ళు గారి జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఆవిడ జర్నీలోకి వెళ్లే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. గాయం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట, మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, ధీరాలో ఈరోజు మనం డీకే పట్టమ్మాళ్ గారి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. 1919లో అండి, మార్చ్ 19న తమిళనాడులోని కాంచీపురంలో జన్మించారు పట్టమ్మాళ్. సో చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఆవిడకి. అయితే ఆ కాలంలో ఆడవాళ్ళు స్టేజ్ పైన సంగీతం కచేరీలు చేయడం అంటే అంత సులభం కాదు. సో పట్టమ్మాళ్ళు కూడా ఎన్నో సామాజిక ఆంక్షల్ని ఎదుర్కొంటూ సంగీత సాధనని కంటిన్యూ చేశారు. ప్రత్యేకంగా టీచర్ అంటూ ఎవరూ లేకపోయినా రేడియో అండ్ గ్రామోఫోన్ రికార్డ్స్ వింటూ మ్యూజిక్ నేర్చుకున్నట్టు ఆవిడ. సో మరి ఆ తర్వాత ఏం జరిగింది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం సీతారామయ్య గారు మనోరాలు మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నారు. ఎస్పీ బాలుగారు చిత్ర గారు పాడిన పాట వేటూరి గారి లిరిక్లో లవ్లీ సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విరుద్ధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: 谁？
1: సంగీత సరస్వతి డికే పట్టమ్మాల్ గురించి మనం ఈరోజు ధీరా ప్రోగ్రాంలో మాట్లాడుకుంటున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1:20కి రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ప్రాంతీయ వార్తలు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి

0: మంత్రి పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోందన్నారు. ఈ సర్వే నిర్వహించి నూతన పట్టా పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే, ఇంకో పక్క మా అఫీషియల్ టీమ్ అంతా పక్కనే ఉంది, మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యల పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యల పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా.
0: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు గత రాత్రి ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిట్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మవరం పట్టణం పరిసర ప్రాంతాలకు మరింత నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఇంద్రమ్మ కాలనీ L1 L2 అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్లపల్లి కాలనీకి కూడా దాదాపు 7500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలతో సామూహిక యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
3: దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. మీరు మేము అందరం కూడా ఒత్తిళ్ళు ఉండేటువంటి వాళ్ళని, ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమేనేటువంటి మాట మనం మాత్రమే కాదు ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా వేమగిరిలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ధర్మవరం ఎలమంచల రహదారిని, అలాగే విశాఖ డైరీ సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది

0: పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వీరి నామినేషన్లను బలపరిచారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక కానుండగా, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ది, సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆర్థిక చేయూత నుంచి ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆహార భద్రత వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పొంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట్ర వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న విజయవాడ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: हे मल्ली स्कूल स्टार्ट అవుతుంది
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800 420 2233

0: भारती एफएम 101.3
1: Exactly and welcome back to Dheera Neno me RJ Shruti. So mani studio lo time 1:32 cross ape 30 seconds ayipindi and ee roju manam Sangeeta Saraswati DK Pattammal gar gurinchi maatladukuntunnam kada. So mari actually gaani avadi gaatramlo oka clarity undedata. అలాగే ఆవిడ వాయిస్లో ఉండే భక్తిభావం, శాస్త్రం మీద పట్టు, ఇవన్నీ కూడా ఆవిడ సంగీత కచేరీలను చూస్తున్న ప్రేక్షకుల మంత్రముగ్ధుల్ని చేసేట. సో అంటే అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, కాలం తలుపులు మూసినా కూడా కళలు కిటికీలు తెరుస్తాయి అని చెప్పేసి. అలా సంగీత సాధనలో ఆవిడకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ సంగీతంలో ఎంతో పట్టు సంపాదించారు పట్టమ్మాళ్ గారు. కర్ణాటక సంగీతంలో చాలా కష్టమైన రాగం, తానం, పల్లవి ప్రదర్శనని మహిళలు చెయ్యలేరు అనే ఒక అభిప్రాయాన్ని ఆవిడ తుడిచేశారట. సో మరి అది సంగతి. ఇంకా ఆవిడ జర్నీ హైలైట్స్ మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అండ్ ఏఎంఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మహానటి సినిమా నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో చార్లతమణి పాడిన సాంగ్ అయితే వినేశారు. సిరిమెనల సీతారామ శాస్త్రి గారు లిరిక్ అనమాట. 142 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు డికే పట్టమ్మాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా అండి. ఆవిడకి అంటే కర్ణాటక సంగీతంలో పట్టు మాత్రమే కాదు, ఆవిడ గొంతులో దేశభక్తి గీతాలు వినిపిస్తే చాలు శ్రోతల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కలిగేదిట. ఆవిడ ప్రత్యేకంగా మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచించిన పాటల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేశారట కూడా. ఆవిడ పాడిన భారతీయ స్వాతంత్రోద్యమ గీతాలు ఎన్నో వేల మందిని ఇన్స్పైర్ చేశాయి కూడా. కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఉన్నంత పేరుంది పట్టమ్మాళ్ గారికి కూడా. సో వీళ్ళిద్దరితో పాటు ఎంఎల్ వసంతకుమారి గారు అనే గాయని ఉన్నారు కదా, ఆవిడ్ని కూడా కలిపి కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీ రత్నత్రయంగా పిలిచేవాళ్ళట వీళ్ళ ముగ్గురిని. సో అది మరి ఇంకా కొన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ 18 పేజెస్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్ట్రెట్ చేయండి.

భరిదా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, 151 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. డికే పట్టంబాల్ గారు గాత్రం ఆకాశవాణి ద్వారా అంటే దేశవ్యాప్తంగా ఎంతో మందికి చేరింది. సంగీత ప్రదర్శనని సంగీతం పాఠంలాగా మార్చిన అద్భుతమైన గాయనట ఆవిడ. పట్టంబాల్ గారి సేవలకి పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత కళానిధి ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా అందుకున్నారు ఆవిడ. మూవీస్లో కూడా ఎన్నో పాటలు పాడారు తమిళ సినిమాల్లో. అలా సినిమాల్లో పాడిన మొదటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు కూడా డికే పట్టమ్మాళ్ గారే. అలాంటి ఒక అరుదైన గుర్తింపు ఉంది కాబట్టే ఈరోజు వేదికలపైన ఎన్నో వేల మంది మహిళా విద్వాంసురాలు నిలబడటానికి ఆవిడ దారి చూపించారని చెప్పచ్చు. మార్గం కనిపించకపోతే మనమే ఒక మార్గంలో మారిపోవాలి అనే ఒక మెసేజ్ని ఆవిడ అందించారని కూడా చెప్పచ్చు. సో మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం సఖీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

చూసారా, అది ఎప్పటికీ ఉండిపోతుంది. సాంప్రదాయ సంగీతంలో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్న కాలంలో తన ప్రతిభతో అన్ని అడ్డంకులను దాటి అగ్రగామిగా నిలిచిన గాయని డికే పట్టమ్మాడ్. కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పరిమితులనైనా అధిగమించవచ్చు అని ఆవిడ జీవితం చెప్తుంది మనకి. అవకాశాల కోసం ఆవిడ ఎదురు చూడలేదు, కానీ తన గానంతో కొత్త అవకాశాలకే మార్గం వేశారు. ఇది అందరూ నేర్చుకోవాల్సింది. సో మరి కర్ణాటక సంగీతంలో తొలి ప్రముఖ మహిళా గాయనుల్లో డికే పట్టమ్మాళ్ గారి జర్నీ ఇది. సో మరి ఇది ఇవాళ ధీరా షో. నెక్స్ట్ 2:30కి మళ్ళీ మనం సందరే సందులో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

156 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. సంగీతాన్ని వృత్తిగా కాకుండా జీవితంలా మార్చుకున్న మహిళ డీకే పట్టమ్మాళ్. ఆవిడ గొంతండి మనం ప్రత్యక్షంగా వినలేకపోవచ్చు, ఆవిడ జీవితం ముగిసిపోయిండొచ్చు, కానీ అలాంటి వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఉంటుంది.

ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ అవర్ శృతి. సో మనం వెంటైపోయాం సందడే సందడి గేమ్ షోలోకి. హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను మీ అందరికీ కూడా. సో ఆల్రెడీ నాకు ఇక్కడ మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి, చాలామంది మెసేజ్ చేశారు. కామతి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ పెడల జోగానంద్రకాల్ నుంచి అప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, అలాగే రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కూడా మెసేజ్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికీ. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్.

సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా రాజోల్లో ఉన్న అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ఆర్జేలాది రాజోలు అని వచ్చింది. ఎనీవేస్, సందడే సందడికి స్వాగతం చెప్తున్నానంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, అండ్ రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు. హలో, నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. నెక్స్ట్ మండూరు

0: ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? మార్నింగ్ చెప్పాను కదా, నేనైతే ఒక మంచి సమ్మర్ ట్రిప్ వేసేసి వచ్చేసాను. హ్యాపీ హ్యాపీగా జోష్ఫుల్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేశాను. అండ్ ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కూడా ఉంది. దాని మీద కూడా ప్రశ్న ఉంది, అడుగుతాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక క్వశ్చన్ అయితే మీకోసం వెయిట్ చేస్తోంది. ఏంటంటే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు ముగ్గురు ఒకే చోటు ఉన్నారు, కానీ ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడుకోరు. ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు? ఇది నా క్వశ్చన్. ఓకే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒకే చోటు ఉన్నారు, కానీ ఎవరూ ఎవరితోనూ మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు? అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? ఇది మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేసేయండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8664888114. ఈ నెంబర్కి అయితే మెసేజ్ పంపించండి. రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. ఆ తర్వాత మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. కో అంటే కోఠి సినిమా నుంచి. ఓకే, ఆ పాట కాదు. ఓకేనా? సో మరి హరిచరణ్ అండ్ ప్రియా హేమేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
6: Vintunaru Vivid Bharati FM 101.3.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: FM 101.3.

ఎవరు వచ్చారు సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో ఖుషి మురళి చిన్న పొన్ను అండ్ శ్వేత మోహన్ పాడిన సాంగ్ అయితే వినేశారు. చంద్రబోస్ గారి లిరిక్ అనమాట. 244 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి టైం. అండ్ నాకు వచ్చిన మెసేజెస్ చాలా ఉన్నాయి. హాయ్ అండి శృతి గారు, సందడి సందడి ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఇక మొదలు పెడదామా మెదడుకు మేత అంటూ జాండర్పేట నుంచి సజ్జా లీలారాణి మెసేజ్ చేశారు. డెఫినెట్ గా, బట్ నేను క్వశ్చన్ అడిగాను మీరు ఆన్సర్ పంపించలేదేంటో, మరి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎనీవేస్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నేను అడిగిన ఆన్సర్ కి వాచ్ టైమ్ అని మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన్ నుంచి గడియారం అని, అలాగే గడియారం ముళ్ళు కుటుంబం అండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయివర్షిత్ సాయి రిక్విత్ మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి వాళ్ళు మూగవారు అంటున్నారు. అయ్యయ్యో, శుభ్రంగా మాట్లాడచ్చు, మూగవారు అయితే కాదు, మీరు మూగవారిని చేసేసారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఆముదపు కాయ లేదా గడియారంలోని ముళ్ళులు అంటూ మెసేజ్ చేశారు. కొల్లిపర్రి నుంచి మౌలాలి ఫ్యాన్ రెక్కలు లేదా గడియారంలో ముళ్ళు అంటున్నారు. ఫ్యాన్ రెక్కలు గడియారంలోని ముళ్ళులు అంటూ కాల శ్రీనివాసరావు కోదాడ నుంచి మెసేజ్ పెడిన. జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా ఫ్యాన్ రెక్కలకే ఓటు. వివీ రెడ్డి గారు మాత్రం మీకు తెలియదా శృతి గారు, వాళ్ళకి ఈ మధ్య పెద్ద తగాదా వచ్చిందలే అంటున్నారు. మొత్తానికి గొడవ కూడా పెట్టేశారనమాట. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఫ్యాన్ రెక్కలు గడియారాల ముళ్ళులు ఆన్సర్ అయితే పంపించారు. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్. ఓకే, ఎస్వి ప్రకాష్ అండ్ చింతామణి కర్ణాటక నుంచి మెసేజ్, గడియారం వాచ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ రెక్కలు అంటున్నారు దమ్మోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇంకా మనకి సేమ్ ఆన్సర్ తోటి అంటే గడియారం అని చెప్పేసి కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి క్లాక్ ఐ థింక్ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ అంకయ్య మెసేజ్ అనమాట. బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ వాచ్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఓహో సూపర్, జమలయ్య గారు దొడదేవర పాడి నుంచి మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే అందరూ గడియారం అనుకుంటున్నారు బట్ గడియారం అయితే కాదు. ఓకే, సో మీరు పంపిన ఆన్సర్ మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా ఆన్సర్ శనగకాయ. ఓకే, పల్లీలా మీ ఉద్దేశంలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనోహర్ గడియారంలో ముళ్ళులు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే దేవశ్యామ్ అనమాట మెసేజ్ చేశారు. భీమన్న బీజారం గద్వాల్ జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న కూడా సేమ్ గడియారంలో ముళ్ళు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఫనీ సత్యశ్రీ తెనాల్ నుంచి, లైబ్రరీలో సైలెంట్గా ఉండాలి కదా, అదన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మూవీ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడన్నా అయి ఉండొచ్చు, ఆర్ సెల్లులో ఉన్నప్పుడైనా అయి ఉండొచ్చు.

అందుకని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవట్లేదు అన్నట్టుగా మీనింగ్తో పెట్టారనమాట. ఓకే, మీ థింకింగ్కి నేను హెడ్స్ అప్ చెప్తున్నా. ఎనీవేస్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఫ్యాన్ అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ కాదరి వీరేష్ రాజోలు మండలం కూడా సేమ్ ఆన్సర్ అండ్ ఇంకొక అడిషనల్ ఆన్సర్ కూడా అక్కడ ముల్లులు కానారు కాన్నూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అన్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అనంతపురం నుంచి అనురాధ. ఓకే సూపర్, మీరు కూడా మీరు రెండు ఆన్సర్స్ పంపించారు కదా, అందులో ఫస్ట్ది కరెక్ట్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి మళ్ళీ మెసేజ్ పంపించారు, గడియారంలోని మూడు ముళ్ళు అంటూ. ఓకే సో ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, బట్ చాలామంది క్లాక్ ఇంకా ముళ్ళులో గడియారంలోని ముళ్ళు అనుకుంటున్నారు, కానీ అవేవి కాదు. ఓకే నేనైతే చెప్పేస్తున్నా అవైతే కాదు. ఇంకేమై ఉండొచ్చు గెస్ చేయండి. ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉన్నారు, కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోరు. ఎందుకు? ఇంతకీ వాళ్ళు ఉన్నది ఎక్కడ? ఇది నా క్వశ్చన్. ఓకే రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ డ్యూడ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

252 క్రాస్ అయిపోయి 35 seconds అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి, ఓకే, సో మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి ఫ్యాన్ కానీ వాచ్ కానీ అంటూ మెసేజ్ చేశారు. కాదు, గడియారం ముళ్ళులు అంటున్నారు. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మహమూద్ జైనితుని ఇంకా స్నేహభాను జైనితుని ఉమ్మడి నుంచి, కాలం సమయం కాదు, నేను మనుషులు అని చెప్తున్నానండి. ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు, వ్యక్తులు అని చెప్పినప్పుడు ఎలా ఎలా అని. ఎనీవేస్, నెక్స్ట్ అయితే తాటి ముంజ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. అస్సలు కాదు, కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి మెసేజ్ మనకి. ఓకే, అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో, తాటికాయ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఫ్యాన్ రెక్కలు అంటూ వేటపాలెం దగ్గర నుంచి, రామ్నగర్ నుంచి అనమాట, బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుంచి, ట్రాఫిక్ సిగ్నల్స్ అంటున్నారు. కాదు. ఓకే, తాటి చెట్టు ఆ తాటి ముంజలు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్, కాదు. అండ్ నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అంటూ శ్రీగిరి సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి మెసేజ్. ఓకే, కర్నూలు నుంచి జయ ఇంకా జ్యోతి, గంటలు నిమిషాలు మరియు సెకండ్లు అంటూ మెసేజ్ చేశారు. కాదండి, వెరీ వెరీ సారీ, అసలు వాచ్ అయితే కాదు, క్లాక్ కాదు, గడియారం కాదు, సమయం కాదు, తాటి ముంజలు కాదు, ఫ్యాన్ కాదు, రెక్కలు కాదు, ఇంకా ఇంకేమున్నాయి చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, కుసుమ అంబట్నగర్ నుంచి, ఆన్సర్ ఈజ్ ఆటో వీల్సా. ఓ మై గుడ్నెస్, ఆటో వీల్స్, ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు. నెక్స్ట్, తాటికాయలో ముగ్గురు ఉంటారండి అంటూ మనకి చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనోహర్, మూడు కోతులు చెట్టు మీద ఉన్నాయి, అవి ఏంటి? ఆహా, మూడు కోతులు బొమ్మ ఉంటుంది కదా, చెడు వినవు, చూడకు, వినకు, మాట్లాడకు అని చెప్పేసి అవంట మెసేజ్ చేశారు. కాదు. పెడన జోగానంద్రకాలం చప్పలరాజు గారు, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కాదు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ శ్రీనివాస్ వర్మ నక్కలగూడెం నుంచి, ఆన్సర్ మీరే చెప్పండి అంట, నేనే చెప్తాను ఇక చివరికి అదే అయ్యేటట్టుంది. అండ్ నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, వాళ్ళ మధ్య మాటలు లేవు కాబట్టి అంటున్నారు. అండ్ నెక్స్ట్, భీమన్న శ్రీకామణి బుద్ధిపాడు గద్వాల నుంచి అనమాట, ఏమని ఇంతకీ మెసేజ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, నెక్స్ట్, నిద్రపోతున్నారేమో అంటున్నారు గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. కాదు. నెక్స్ట్, ఓకే, రాజోల్ నుంచి, ఇంకా అంటే మెసేజ్ టైప్ చేస్తూనే ఉన్నారు, చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడే ట్యూన్ చేసా అంటూ ప్రశ్న ఇంకొకసారి మెసేజ్ చేయండి అంటే చెప్పండి అంటూ మెసేజ్ చేశారు దేవసేన తిరుపతి నుంచి. ఆహా, ఆన్సర్ చెప్పే టైంకి వచ్చారు మీరు. నెక్స్ట్, రెబ్బవరం నుంచి అమీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటి, తెలుగు, హిందీ, ఇంగ్లీషా ఆ ముగ్గురు వ్యక్తుల? కాదండి బాబు. అండ్ నెక్స్ట్, ఓకే, మొత్తానికి ఇలా అందరూ అయితే అనుకున్నారు కదా, కానీ ఏంటంటే ఇంతకీ వాళ్ళు ఉన్నది ఎక్కడ అంటే ఫోటో ఫ్రేమ్లో. ఓకే, ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒక ఫోటో ఫ్రేమ్లో ఉన్నారు, సో అందుకే వాళ్ళు మాట్లాడుకోరు. అచ్చచ్చో, గడియారం ముళ్ళులు, ఫ్యాను, రెక్కలు అంటూ చాలా ఆలోచించారు. ఎనీవేస్, దీన్ని పక్కన పెట్టేద్దాం. 255 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? వాన, కురవడం, తడవడం, ఇలాంటివి కదా. సో ఏం చేద్దామంటే, నేను మీకు నాలుగు పదాలు ఇస్తాను. ఓకే, ఎలాగో మనకి న్యూస్ బ్రేక్ వస్తుంది కాబట్టి నాలుగు పదాలు ఇస్తాను. ఆ నాలుగు పదాలతో ఒక చిన్న 2 లైన్ స్టోరీ నాకు చెప్పాలి సరదాగా. ఓకే, సరదాగా చెప్పచ్చు, లేకపోతే మీరు క్రియేటివ్గా చెప్పచ్చు, అద్భుతంగా చెప్పచ్చు, ఏ చెప్పినా 2 లైన్లే, 2 లేదా 3, అంతకు మించి అయితే చెప్పద్దు. వాన, జారడం, కురవడం, తడవడం, ఈ 4 పదాల్లోనే రావాలి స్టోరీ. అఫ్కోర్స్ చిన్న చిన్న పదాలు మీరు యాడ్ చేసుకోండి, బట్ ఈ 4 అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో దీని మీద ఏదైనా మంచి స్టోరీ అల్లండి. మీకు తెలుసు కదా శృతికి ఎలాంటి స్టోరీస్ నచ్చుతాయో, సో అలా అయినా పంపించండి ఫనీ ఫనీగా. ఎనీవేస్, మరి వాన, జారడం, కురవడం, తడవడం, ఈ 4 పదాలు ఉపయోగించండి. రైట్ నౌ మీ అందరి కోసం నాని పాట వచ్చేస్తుంది. నేను లోకల్ సినిమా నుంచి, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో నరేష్ అయ్యర్, మనీషా అర్రబత్తిని పాడిన పాట, శ్రీమణి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పంపిణీ చేశారు. బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు.

12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ధి సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు పోటీ చేస్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Aarti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి ఎవరు పంపించారు అంటే కనుక, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ అంటూ అయితే మెసేజ్ వచ్చింది. ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి పంపించారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫోటో ఫ్రేమ్. ఫోటోలో ఉన్నారండి ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు, ఒకే చోటు ఉన్నది ఫోటోలో అనమాట, అందుకే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, నేను స్టోరీ అడిగాను కదా, నాలుగు పదాలు ఇచ్చి ఆ స్టోరీ అల్లండి అని. నాకు ఫస్ట్ మెసేజ్ అయితే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, సినిమాకి వెళ్దామని ఒక అమ్మాయి పిలిచింది, అప్పుడే వర్షం కురిసింది, ఎలాగైనా వెళ్దామని వెళ్తూ ఉంటే వర్షానికి తడిసిపోయి థియేటర్ వరకు వెళ్ళాం, అక్కడ మెట్లుంటే జారి పట్టడం జరిగింది, సినిమా చూడలేకపోయాం అంటున్నారు. మొత్తానికి ట్రాజడీ స్టోరీ చేశారు దాన్ని. అచ్చచ్చో, ఎనీవేస్, నైస్. యాక్చువల్గా అన్ని పదాలు వచ్చాయి నేను ఇచ్చిన పదాలన్నీ కూడా. అండ్ నెక్స్ట్ తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు మెసేజ్ చేశారు, ఏం చెప్పాలో తెలియడం లేదు తల్లి అని. ఏం లేదండి, సింపుల్, నేను ఇచ్చింది నాలుగంటే నాలుగు పదాలు, ఆ నాలుగు పదాలు ఉపయోగించి రెండు లైన్లలో ఒక చిన్న స్టోరీ చెప్పండి అన్నాను. ఇప్పుడు చెప్పారు చూసారా మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అలా అనమాట ఎగ్జాక్ట్గా. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాన కురవడం జరిగింది, తడుచుకుంటూ వెళ్ళి బురదలో జారడం జరిగింది అంటున్నారు. ఓకే, వానలో వాన వచ్చింది, జారడం వచ్చింది, కురవడం వచ్చింది, తడవడం వచ్చింది, అర్రర్రర్రర్రర్రే, ఏమన్నా చెప్పారు అసలు, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, వాన కురిసింది, పల్లె మురిసింది, పిల్లలు ఆ వానలో తడిసి ఆడి పాడి జారి జలుబు జ్వరం తెచ్చుకొని అమ్మ చేతిలో తన్నులు తిన్నారు అంటారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి. సూపర్ అండి, మొత్తానికి బాగుంది, చాలా ఒక మంచి బ్యూటిఫుల్ విలేజ్ స్టోరీ ఉంటుంది చూసారా, అలా అనిపించింది అనమాట నాకు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రావణి, ఓకే, శ్రావణి బాయ్ అండ్ హుస్సేన్ మెసేజ్ చేశారు దోనే నుంచి. దోనెనా దొన్నెనా ఏంటో మరి ఆ మూవీ, ఐ మీన్ పేరైతే నాకు అర్థం కాలేదండి, వెరీ సారీ. శ్రావణి బాయ్ అండ్ హుస్సేన్ మీ మెసేజ్ అయితే, ఓకే, వాన కురుస్తుందని కార్లోకి ఎక్కబోయి జారి ఆటోలో పడి తడిసిపోయి అంటున్నారు. వచ్చాయా అండి మీ నాలుగు పదాలు అంట? పదాలు వచ్చేసరే యాక్చువల్గా మీ స్టోరీని మనం ఊహించుకుంటే కొన్ని డౌట్లు వస్తాయండి. యాక్చువల్గా ఏంటంటే వాన వస్తుందని కారులోకి ఎక్కబోయారు గబగబా, ఓకే, ఆ కంగారులో జారబోయారు అది కూడా ఓకే, ఆ జారి జారి జారి ఎగ్జాక్ట్గా ఆటోలో ఎలా పడ్డారని నా డౌటు. సరే, ఏదో గ్రాఫిక్స్ వాడారు ఆటోలో పడ్డారు అనుకుందాం, ఆటోలో పడి తడిసెళ్ళబోయారని అర్థం, అసలు ఏమిటో. ఓకే, నేను ఇప్పుడు ఎలా ఊహించుకోవాలంటే దీన్ని కార్లో

ఎక్కి జారబోయి ఆటోలో పడే గ్యాప్లో తడిసిపోయి ఉంటారు, అంతే కదా మీ ఉద్దేశం. ఎనీవేస్ వెరీ నైస్, మొత్తాన్ని నవ్వించేశారు నన్ను. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, వాన కురవడం వల్ల తడుచుకుంటూ వెళ్తూ జారి పడ్డాను అంటున్నారు మురారి మహేష్ బేతంచెర్ల కర్నూలుని. ఓకే, బేతంచెర్ల కర్నూలు నుంచి. ఓకే, వెరీ నైస్, సింపుల్గా ఉంది మీ స్టోరీ. నెక్స్ట్, పెడన జోగానందర కాలనీ అప్పలరాజ్ గారు, నిన్నటి నుంచి మా పెడనో వాన కురవడం వల్ల ఆ వానలో నేను బయటికి వెళ్ళడం, ఆ బురదలో కాలు జారడం, వానలో ఎక్కువగా తడవడం రాత్రికి జలుబు చేసింది అంటున్నారు. మొత్తానికి జలుబుని తెప్పించేశారు చివరికి. వెరీ నైస్. నెక్స్ట్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, వాన కురవడం వల్ల నేల తడిసిపోయి నడుస్తున్న వారు జర్రును జారి పడిపోతున్నారు అట. ఓకే, మీరు సేఫ్ సైడ్ ఉన్నారు, మిగతా వాళ్ళని పడేశారు కింద. ఓకే, నెక్స్ట్, హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ నక్కంగూడెం నుంచి. ఓకే, వర్షం పడుతుండగా డాబా పైన బట్టలు తడిచిపోతుండగా తొందరలో తీసుకురావాలని డాబా పైకి వెళ్తుండగా మా అమ్మగారు జారి పడిపోయి వర్షంలో పూర్తిగా తడిచారు అంటున్నారు. అయ్యయ్యో, ఓకే, కానీ ఇది రియాలిటీ కూడా, ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వానాకాలం వస్తే బాగుంటుంది, కానీ ఈ వానలు వచ్చే టైంలో డేంజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ మెట్లు మీద జారి పడిపోవడం, లేదా డాబా పైకి వెళ్ళే కంగారులో ఆ బట్టలు తడిసిపోతాయని కంగారులో వెళ్ళే టైంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చాలా చాలా అలర్ట్గా ఉండాలి. వెరీ నైస్, యాక్చువల్గా మెసేజ్ ఉంది మీ స్టోరీలో, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే మేడం, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ సి బెలగల్ కొత్త బస్ స్టాండ్ బాలు మెసేజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతకీ మీ స్టోరీ ఎక్కడ? ఓకే, మీరు ఓన్లీ అందరు చెప్పిన స్టోరీలు వింటున్నారా? నెక్స్ట్, నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియా, శృత్విక, వాన కురిసింది, పల్లె మురిసింది, పిల్లలు ఆ వానలో, ఇది ఇంతాక ఎక్కడో చదివినట్టున్నానే, ఎవరో పంపారే. ఎనీవేస్, మొత్తానికి ఆన్సర్ షీట్ లీక్ అయిందా? ఆన్సర్ షీట్ లీక్ అయింది ఇక్కడ. ఎనీవేస్, నెక్స్ట్ అయితే అనంతపురం నుంచి అనురాధ గారు, వాన కురవడంతో భూమి మంచి సువాసన వెదజల్లుతుంది, పిల్లలు తడుస్తూ జారి పడుతూ సంతోషంగా ఆడుకుంటున్నారు అన్నారు. భలే ఉంది, వెరీ నైస్. నెక్స్ట్, ఓకే, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ కూడా సేమ్ వాన కురిసింది, పల్లె మురిసింది. అరే రే, మీ అందరూ ఒకే ఆన్సర్ ఎలా పంపిస్తున్నారు, నాకైతే అర్థం కాలేదు. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సిహెచ్ వేణు జయంపు నుంచి, ఓకే, జోరు వానలో జారిపడ్డ అమ్మాయిని చూసి ఓ అబ్బాయి కురుస్తున్న వర్షంలో తడుస్తూ ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళాట. అమ్మాయ ఫైనలీ వెళ్ళాడు కదా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆహా, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, ఆజే శృతి అనే మేఘాలు, అమ్మో నీ నా సెల్లులో మృదు మాటల వాన కురవడంతో నేను ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పరవశంలో తడవడం ఆపై జారడం అన్నీ జరిగాయి చిటికలు అట. జో జాగ్రత్త అండో, జాగ్రత్త. అండ్ నెక్స్ట్, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో శృతి అని మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ హాయ్ చిన్నమ్మాయి. అండ్ నెక్స్ట్, సేమ్ స్టోరీ వచ్చింది, వాన కురిసింది, పల్లె మురిసింది, పాలెంపోలే యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, మీ అందరూ ఒకే చోటు ఉన్నారా, లేకపోతే మీకు మీరు లీక్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే బేతంచెర్ల నుంచి మురారి మహేష్, వాన గురువుడు వల్ల తడుచుకుంటూ వెళ్తూ జారి పడ్డాను. అబ్బా సింపుల్గా ఉందండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కూడా సేమ్ ఆన్సర్, వాన పల్లె. అండ్ నెక్స్ట్, వాన కురవడం నేను తడవాలనుకోవడం బురదలో జారి పడబోయి కానీ పడలేదు అంటూ గణేష్ రాజు శ్రీవాస్త నుంచి మెసేజ్ చేశారు. గణేష్ రాజు శ్రీవాస్త, ఓకే ఓకే. సో మొత్తానికి వర్షం కురుస్తోంది అంటారు, మీరు తడవాలనుకున్నారు కానీ బురదలో జారి పడబోతానేమో అనుకుని పడలేదంటారు, అంతేనా, పడబోయి పడలేదంటారు, అంతే కదా. ఓకే ఫైన్, మొత్తానికి సేఫ్గా ఉన్నారు అయితే. సో మొత్తానికి చాలామంది మంచి స్టోరీసే పెట్టారు, బట్ అందరూ కూడా ఒక స్టోరీనే ఎందుకు కాపీ చేస్తున్నారు? ఎనీవేస్, నెక్స్ట్ అయితే మీ అందరి కోసం వినరో భాగ్యం విష్ణు కథ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

తీరు సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే వేశారు. 321 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే, ముజఫర్ నగర్ నుంచి అనురాధ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు వర్షం కురిసింది, తడిసిపోయాము, కింద పడిపోయాము అంటూ. ఓకే, మీరు ఒక రియల్ స్టోరీని పంపించారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి వర్షాకాలంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్పెషల్లీ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు, అంతే కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వడగండ్ల వాన పడుతుంది, వడగండ్ల కోసం పోయి జారి పడిపోయాం, జారి పడ్డాక వర్షంలో తడిసిపోయాం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, శ్రావణి శ్రావణి నా ఊరి పేరు డోన్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మొత్తానికి 4 పదాలతో స్టోరీస్ అలా వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు నేను ఒక తినే ఐటమ్ గురించి చెప్తాను, కొన్ని క్లూస్ ఇస్తానన్నమాట, ఆ క్లూస్ని పట్టుకొని మీరు నేను ఏ ఐటమ్ గురించి మాట్లాడుతున్నానో చెప్పాలి. ఓకేనా? సో అది తినే ఐటమ్ అయినైతే క్లారిటీగా చెప్పేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ క్లూ, అది తెల్లగా ఉండేది కానీ తర్వాత తర్వాత రంగుల్లోకి కూడా మారింది. దాని పక్కకి ఒకటి చేరితే బాగుంటుంది, రెండొచ్చి చేరాయనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటాయి, మూడొచ్చి

అనుకోండి, అబ్బో ఇక పరమాద్భుతం అన్నమాట. సో ఈ ఐటమ్ డాక్టర్స్కి నచ్చేది, పిల్లలకి పెద్దగా నచ్చింది. ఏమై ఉంటుంది? మీరు మెసేజ్ చేయండి నాకు మన వాట్సాప్ నెంబర్కి 8662488114 ఈ నెంబర్కి. తెల్లగా ఉండేది, తర్వాత తర్వాత రంగుల్లోకి కూడా మారింది. తెల్లగా ఉంది ఇప్పటికీ, కానీ రంగుల్లో కూడా ఉంది. సో దాని పక్కకి ఒకటి చేరితే బాగుంటుంది, రెండు చేరితే అద్భుతంగా ఉంటుంది, మూడు వచ్చి చేరితే పరమాద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్కి నచ్చేది పిల్లలకి పెద్దగా నచ్చనిది, ఏమై ఉండొచ్చు? సో గెస్ చేయండి. రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

Alia's Jaane Ki Movie ne jete beautiful song bine saru 3:30 cross by 31 seconds I been mane time so mari next message man ki S Bhimas Rao garu pedal nunchi message chesaru exact ga right answer paminjaru and next message Kala Srinivas Rao garu Kodad nunchi egg aithe kadandi and next message aithe right answer ochindi Srinivas Verma బెంగళూరు నుంచి అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు ఇంతకి పేరు ఊరి పేరు ఏమీ లేవు హలో ఇంతకు మించి నేను కూడా ఏం చేయలేను అండ్ నెక్స్ట్ ఫనీస్ వచ్చేసరికి తెనాల నుంచి రైట్ ఆన్స్ పంపించారు వెరీ నైస్ అండ్ మొత్తానికి ఒకటి రెండు మూడు ఏమేం చేరాలో కూడా వాటిని కూడా పంపించారు వెరీ బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మురారి ఇంకా మహేష్ బేతంచెర్ల విలేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పాలకోవా జున్ను అంటున్నారు కాదు అండ్ పెడన జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు ఓట్స్ అంటున్నారు ఓట్స్ కూడా కాదు అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ మరొకసారి చెప్పండి మేడం తప్పకుండా నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా మెసేజ్ చేశారు ఓకే సో ఎగ్ కాదు భాస్కర్ పెడన నుంచి పాలు అంటున్నారు పాలు కూడా కాదు అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మిల్క్ షేక్ అట మిల్క్ షేక్ కాదు కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఓకే మహాద్భుతమైన షుగర్ తక్కువ ఉండే కలర్ఫుల్ స్వీట్ అట కాదండి అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడల నుంచి బనానా ఆర్ రొట్టె అంటూ మెసేజ్ చేశారు రెండూ కాదు రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్స్ పంపించారు అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ డబుల్ కా మీటా కాదు డబుల్ కా మీటా అసలు కాదు ఓకే సో నెక్స్ట్ సిరంజ్ తెల్లగా ఉంటుంది గుచ్చినప్పుడు కలర్ మారుతుంది అయ్యో డాక్టర్కి నచ్చుతుంది పిల్లలకి నచ్చదు అయ్యో అది కాదు అస్సలు కాదు ఇంజెక్షన్ అంటున్నారు మీరు చివరికి కాదండి నేను తినే ఐటమ్ అని చెప్తే మీరు ఇంజెక్షన్లోకి ఎలా వెళ్ళారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్

ఓకే, నెక్స్ట్ మెసేజ్. ఓకే, దాసరిపాలెం నుంచి పోలీస్ శివదాస్ రెడ్డి తిరుపతిమ్మ. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్ కాదు. నెక్స్ట్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. ఓకే, ఉప్మా, ఉప్మాలోకి మూడు నెయ్యి, జీడిపప్పు, కొబ్బరి చెట్టి వరవ, అదుర్సత. కాదు, ఉప్మా కూడా కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఉప్మా కూడా కావచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఉప్మా కాదు, కోడిగుడ్డు కాదు. ఓకే, నెక్స్ట్ ఎస్వి ప్రే

బడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఉప్మా కూడా కావచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఉప్మా కాదు, కోడిగుడ్డు కాదు. ఓకే, నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి ఉప్మా ఉప్మా అంటూ మెసేజ్ చేశారు. కాదు కాదు, అది సంగతి. ఓకే, ఇంకేమైనా ట్రై చేయండి, అది తినే ఐటమ్ అయితే డెఫినెట్గా. సో ఏమై ఉండొచ్చు సార్? ఇంకొక క్లూ కూడా ఇస్తా దీనికి. వరల్డ్ డే ఒకటి కూడా ఉందన్నమాట. ఈ ఈ స్పెషల్ ఐటమ్ని సెలబ్రేట్ చేస్తూ వరల్డ్ డే కూడా ఉంది దీని మీద. సో ఇప్పుడు గెస్ చేయండి అది ఏమై ఉండొచ్చో. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. అల్లుడు సీను సినిమా నుంచి టైటిల్ సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: For some special gold loan, call 1-800-420-2233.
1: Vintanaru Vivid Bharati FM 101.3.
2: ఎస్ మనము ఉన్నాం సందరే సందరే గేమ్ షోలో అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జీ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్, ఒక తినే ఐటెం గురించి కొన్ని క్లూస్ ఇచ్చాను. సో ఆ క్లూస్ని పట్టుకుని అది ఏ ఐటమో మీరు గెస్ చేయండి అని చెప్పాను కదా. సో మరి నెక్స్ట్ ఆన్సర్ అయితే నాకు ఐస్ క్రీమ్ అని గాలి శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారు. ఐస్ క్రీమ్ కాదండి. నెక్స్ట్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎగ్స్ అంటూ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎగ్స్ కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శోభన తిరుపతి నుంచి, ఓకే ఆలోచించి చించి చించి అంటూ మెసేజ్ చేశారు. ఓకే సో అర్థమైంది, ఇప్పటికీ అర్థం కాలేదని. ఎనీవేస్ గ్యాదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, 2 ఆన్సర్స్లో 1 రైట్, అది కూడా సెకండ్ అది. ఓకేనా. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన్ జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, రాంగ్ ఆన్సర్, మీరు బర్గర్లు పిజ్జాలు అంటారేమిటండి, అజ్జో. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే ఇంతకు హాయ్ అని ఊరు పేరు తెలియని మెసేజ్ అయితే ఒకటి వచ్చింది కదా, అది వెంకటరమణ గారు అనమాట, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే గులాబ్ జామ్ అంటున్నారు, గులాబ్ జామ్ కూడా కాదు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, 2 ఆన్సర్స్లో 1 రైట్, అది కూడా 1st రైట్. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి జిలేబీ కాదు. మొత్తానికి రకరకాల స్వీట్స్ వచ్చేసాయి నా దగ్గరికి, అసలు అది స్వీటే కాదు. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి గులాబ్ జామున్, గులాబ్ జామున్ కాదు. అనంతపురం నుంచి అనురాధ బ్రెడ్ అంటున్నారు, కాదు జ్యూస్ అంటున్నారు. ఓ గాడ్, జ్యూస్ అసలు కాదు. అండ్ ఎనర్జీ డ్రింక్ కూడా కాదు. తేజశ్రీ శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్నా చాణక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వివేక్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ మల్లుగర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సాయి శిరీష కేక్ అయి ఉండొచ్చా అంటున్నారు, కేక్ కాదు. దాసరిపాలి నుంచి శివదాస్ రెడ్డి తిరుపతి బెంక ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి కేక్ అంటున్నారు, కేక్ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం గారు శంకర్ రాజా వంశీ కృష్ణ కర్నూలు ఎన్ఎంటీ నుంచి కేక్ అంటున్నారు, కాదు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మొత్తానికి వచ్చేసారు లైన్లోకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్. పెడన నుంచి నాని గంగా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ అంకయ్య గారు పాలకోవానా అంటున్నారు, పాలకోవా కూడా కాదు, స్వీట్ కాదన్నాను కదా. ఎనీవేస్ ఇంతకీ అదేంటంటే ఇడ్లీ, ఇడ్లీ అండ్ ఇడ్లీ అనమాట. సో వరల్డ్ ఇడ్లీ డే అనేది కూడా ఒకటి ఉంది, మీకు తెలుసు కదా. యాక్చువల్గా ఇడ్లీని ఇలా అంటారు కానీ పిల్లలకి నచ్చదు అది ఇదని, కానీ అసలు ప్రపంచంలోనే హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్స్లో ఒక్కటిగా దీన్ని ట్రీట్ చేస్తారనమాట. అంత మంచిది ఇడ్లీ అండ్ హెల్త్కి, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ప్రతి సంవత్సరం మార్చి 30 వరల్డ్ ఇడ్లీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, అది మ్యాటర్. సో అండ్ మన సౌత్ ఇండియా నుంచి ప్రసిద్ధి పొందిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇడ్లీనే, అది మ్యాటర్. ఓకే అండ్ ఇంతకు నేను 1 చేరితే 2 చేరితే అన్నాను కదా, 1st కొబ్బరి చట్నీ, 2nd అల్లపు చట్నీ, 3rd సాంబార్. సో ఇవన్నీ చేరాయనుకోండి ఇడ్లీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అదనమాట సంగతి. ఓకే సో మరి నెక్స్ట్ అయితే క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏం అడగాలి, ఇప్పుడు మూవీస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా. సో మీకు బాగా నచ్చిన ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో, అది పాత సినిమాలు అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా సరే, ఏదైనా సరే, వీటిల్లో ఫ్రెండ్స్ మీద వచ్చిన సినిమాల్లో, ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ సినిమా ఏంటి, ఫ్రెండ్షిప్ అనేది మెయిన్గా ఉండాలి ఆ సినిమాలో, అలా నచ్చిన సినిమా ఏంటి నాకు చెప్పేసేయండి 8662488114 ఈ నెంబర్లో. ఓకే రైట్ నో మీ అందరి కోసం అదూస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: 347 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనం ఉన్నాం సందరి సందరి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కాబట్టి మీరు మీకు బాగా నచ్చిన, అంటే ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన ఫ్రెండ్షిప్ బేస్డ్ ఉన్న సినిమా ఏంటి అని అడిగాను కదా. సో కనకారావు గారు పెడర్ నుంచి మెసేజ్ చేశారు, పెళ్లి పందిరి సినిమా అని చెప్పేసి. సూపర్, ఓకే, సో వెరీ నైస్.

అండ్ నెక్స్ట్ మెసేజ్ దళపతి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, మమ్ముటి గారు ఇంకా రజనీకాంత్. ఓహో బ్యూటిఫుల్ పిక్చర్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ దళపతి అంటూ రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేశారు. అండ్ శ్రావణి డోన్ నుంచి ఓకే మ్యాడ్ మూవీ అట, వాట్ ఎ ఫన్నీ మూవీ అని అంటూ మెసేజ్ చేశారు. ఓకే లేటెస్ట్ పిక్చర్. అండ్ నెక్స్ట్ ప్రాణ స్నేహితులు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి ప్రాణ స్నేహితులు ఇంకా ప్రేమ దేశం. ఓకే అబ్బా వెరీ నైస్, ప్రేమ దేశం అనగానే చాలా అక్కడ ఆగిపోతుంది అన్నమాట శృతి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహర్షి అంటూ ఓకే మహేష్ బాబు అల్లర్ నరేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా. కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారు, బ్యూటిఫుల్ పిక్చర్ కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రేమ దేశం అంటూ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ మెసేజ్. భాస్కర్ పెడ నుంచి ట్రిపుల్ ఆర్ మూవీ అంటున్నారు, వెరీ నైస్ మూవీ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మా ఇష్టమైన సినిమా స్నేహం కోసం అంటూ షేర్పల్లి గ్రామం సుజాత మెసేజ్ చేశారు. ఓకే వెరీ నైస్, మన చిరంజీవి గారి మూవీ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే బిజ్లీ వెంకటేశం ఇంకా శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకనవ్య నగర్ నుంచి ప్రాణ స్నేహితులు అంటూ మెసేజ్ చేశారు, మురళీమోహన్ గారు యాక్ట్ చేసిన మూవీ అట. ఇంకా ఈ సినిమా నుంచి కృష్ణన్ రాజు గారు కూడా యాక్ట్ చేశారు. ఓకే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే, నేనైతే చూడలేదు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధిపట్ట మండలం కడప జిల్లా నుంచి స్నేహం అంటే ఇదేరా. ఓకే నెక్స్ట్ జయం అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం కృష్ణమ్మ గారు. ఓకే దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి ట్రిపుల్ ఆర్ మూవీ అంటున్నారు. పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు కొండపల్లి రాజా మూవీ. ఓహో సూపర్. సురేష్ గారు అండ్ సురేష్ గారు విజయవాడ నుంచి మెసేజ్ ప్రేమ దేశం. అండ్ నెక్స్ట్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి ప్రాణ స్నేహితులు మూవీ అంటూ మెసేజ్ చేశారు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి ఓకే ఎవర్ గ్రీన్ పాట స్నేహమేరా జీవితం. ఓకే నేను అడిగింది సినిమా అనమాట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గారు అనమాట. ఓకే పవన్ కళ్యాణ్ వెల్కమ్ పవన్ కళ్యాణ్ అంటున్నారేంటో మరి. ఎనీవేస్ కొండపల్లి రాజా అంటూ మనకి వెంకటేష్ తుమన్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది అని చెప్పేసి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి వినుకొండ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటక నుంచి స్నేహం కోసం మూవీ అట. ఓకే నెక్స్ట్ మెసేజ్ స్నేహం కోసం మూవీ అంటూ విజయ్ కుమార్ మై బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే పెడన్ నుంచి నాని ఇంకా గంగా ప్రేమదేశం అంటున్నారు. అండ్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి ఇద్దరు మిత్రులు, బ్యూటిఫుల్ చిరంజీవి గారు మూవీయే కదా అది కూడా. నెక్స్ట్ మంచి మిత్రులు కృష్ణ గారు ఇంకా శోభన్ బాబు గారు యాక్ట్ చేసిన మూవీ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇద్దరు మిత్రులు ఓకే చిరంజీవి మూవీ అంటూ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్. అండ్ దానవీర సూర కర్ణ అంటూ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం మెసేజ్ అనమాట. బాలమిత్రులు కథా సినిమా కూడా అంటున్నారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ అవన్నీ కూడా. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి ఓకే మీరు కూడా చెప్పాలి కదా అట, చెప్తా కదా. అండ్ నెక్స్ట్ ఉన్నది ఒకటే చిందకి కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఓకే మన రామ్ పోతినేని మూవీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ప్రాణ స్నేహితులు కృష్ణరాజు మురళీమోహన్ యాక్ట్ చేసిన మూవీ అంటూ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. నెక్స్ట్ స్నేహం కోసం పెళ్లి సందడిలో ఫ్రెండ్షిప్ ఎక్కడుందబ్బా. ఎనీవేస్ ఇంకేమైనా పెళ్లి సందడి ఉందో నాకు తెలియకుండా, శ్రీకాంత్ గారిది కాకుండా ఆర్ఆర్ఆర్ మూవీ కూడా. ఓకే కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు నుంచి ముల్లగర్తి విలేజ్ నుంచి తేజస్వి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రేమదేశం ట్రిపుల్ ఆర్ అంటూ కర్నూలు ఎన్ఎంటీ నుంచి అనమాట సుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శంకర్ రాజశేఖర్ వాంశీ కృష్ణ మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ వెంకటేష్ గారు మూవీ వసంతం, చిరంజీవి గారు మూవీ ఇద్దరు మిత్రులు ఓకే బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా తిరుపతమ్మ కూడా ఇద్దరు మిత్రులు అంటున్నారు. స్నేహం కోసం ఇంకా ప్రేమదేశం ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు మిత్రులు ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఏమైపోయారు పేరు ఇంత అక్కడి నుంచి. అండ్ ఓకే పెళ్లి సందడి అంటున్నారు అనమాట, పెళ్లి సందడి అని వచ్చింది ఇంకొక మెసేజ్ కూడా. మరి ఈ పెళ్లి సందడి ఏ పెళ్లి సందడో, కొత్త బస్టాండ్ నుంచి సి బెళ్ళగల్ కొత్త బస్టాండ్ నుంచి కోమల కొండేశ్వర బాబు మెసేజ్ చేశారు. ఆదివారం కూడా ప్రసారం చేస్తే బాగుంటుంది మేడం సందడి. ఆదివారం కూడా ఉంది కదండి, మీరు వెళ్ళలేదా?

అయ్యో, ప్రతిరోజు ఉంటుంది 2:30 to 4 o'clock. ఓకే, సో వినండి తప్పకుండా. అండ్ షబీనా కూరబాలికోట నుంచి పెళ్లి పందిరి. ఎస్, పెళ్లి పందిరి బ్యూటిఫుల్ పిక్చర్. అండ్ మరి ఇలాగే మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ, ఫ్రెండ్షిప్ స్టోరీతో వచ్చిన సినిమా ఏమిటి అనేది నా క్వశ్చన్. సో తెలుసు, ఐ మీన్ మీకు నచ్చిన మూవీని నాకు పంపించేసండి 8662484 ఈ నెంబర్కి. రైట్ నౌ మహర్షి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. డిఎస్పీఏ పాడిన పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: विविध भारती FM 101.3
1: 356 అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ధర్మరాజ్ గారు ఫ్రమ్ మద్దూర్ నగర్ కన్నూర్ నుంచి మెసేజ్ చేశారు, స్నేహం కోసం సినిమా అని చెప్పేసి. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ పాతాళ భైరవి అంటూ మెసేజ్ వచ్చింది మనకి. శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్, నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, ఇద్దరు మిత్రులు. ఓకే, ఉన్నది ఒకటే జిందగీ అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ చేశారు. భాస్కర్ చెరుకుపల్లి నుంచి, నిప్పు లాంటి మనిషి అట. ఓకే, భాస్కర్ పెడ నుంచి స్నేహం కోసం అంటున్నారు. అండ్ సూర్యవంశం అంటూ కార్లపూడి నుంచి గౌస్ భాష అండ్ షబియా మెసేజ్ చేశారు. కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, నిపు లాంటి మనిషి. అండ్ నెక్స్ట్ రాములకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శివా మూవీ. ఓకే, శివా మూవీ. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా ఇద్దరు మిత్రులు. అండ్ నెక్స్ట్ స్నేహబంధం పాత సినిమా అండి అంటూ వీరసాయి సుధీర్ వీరభద్రపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ చిన్నారి స్నేహం అంటూ అనంతపూర్ నుంచి అనమాట బాలరాజు గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీతారామం మూవీ అంటూ కోడుమూరు నుంచి వీరేష్, ఇంకా ఊర్మిళ మెసేజ్. యాక్చువల్లీ సీతారామం లవ్ స్టోరీ కదా, ఇందులో ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందో మరి. ఎనీవేస్, నిప్పులాంటి మనిషి బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ నర్సాపురం వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చామండి మేడం అంటూ ఓకే రమలి సీతామహాలక్ష్మి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి చిన్నారి స్నేహం అంటున్నారు. అండ్ కన్యాదానం అంటూ తేజేశ్వరి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ముల్లగుర్తి విలేజ్ నుంచి మెసేజ్. పెళ్లి పందిరి నువ్వే కావాలి, ఎస్ వెయిటింగ్ వెయిటింగ్ ఈ సినిమా కోసం ఇంతకటి నుంచి నేను. వీరు గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ సుస్వాగతం అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే అంకల్.

0: అన్నమయ్య గారు. అండ్ నెక్స్ట్ కున్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, మహర్షి సినిమా, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి జీ అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ దసరా, కర్నూలు ఎన్ఎంటీ సుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్, వెరీ నైస్. నాని సినిమా నండో. ఓకే, సో నెక్స్ట్ అయితే దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అయితే మేడం గారికి ఏ సినిమా అంటే ఇష్టం అంటూ అడుగుతున్నారు. ఇప్పుడే మీకు అర్థమైపోయిండాలి కదా, నువ్వే కావాలి సినిమా, నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో ప్రేమదేశం, నీ స్నేహం, లిస్ట్ అయితే చాలానే ఉంది. అండ్ లేటెస్ట్గా వచ్చిన మూవీస్లో అయితే తిరు సినిమా స్పెషల్, ఇంత సాంగ్ వేశాను కదా, మేఘం కరిగిన పిల్లో పిల్లాయి, ఆ సినిమా నాకు బాగా ఇష్టం. నిత్యా మీనన్ యాక్టింగ్ అసలు పీక్ లెవెల్లో ఉంటుంది, చాలా చాలా ఇష్టం అనమాట నాకు. ధనుష్ ఇంకా నిత్యా మీనన్ ఫ్రెండ్షిప్ చివరి వరకు కూడా కంటిన్యూగా ఫ్రెండ్షిప్గానే ఉంటుంది, లాస్ట్లో కన్వర్ట్ అయిపోతుంది లవ్గా, అది నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ఇదే లాజిక్తో నువ్వే కావాలి కూడా ఉంటుంది, చివరి దాకా కూడా వాళ్ళది ఫ్రెండ్షిప్పే, లాస్ట్లో కన్వర్ట్ అవుతుంది లవ్గా. సో ఇవన్నీ కూడా నాకు నచ్చాయి అనమాట, అది మ్యాటర్. ఓకే, సో ఇదండి ఇవాళ సందరి సందరి మన స్టూడియోలో. టైం 3:59 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. సో ఆల్రెడీ న్యూస్ రీడర్ కూడా వెయిట్ చేసేస్తున్నారు, న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. మళ్ళీ ఎగ్జాక్ట్గా 4:02కి వివిధలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి అందజేశారు. రాష్ట్రంలోని విశాఖపట్నం శ్రీకాకుళంలో ఉన్న ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిడ్మిట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులను కోరారు. గోదావరి నదీ కాలుష్య నివారణ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ రసాయనాలు కలుస్తున్నట్లు నివేదికలో తేలడంతో ఆంధ్ర పేపర్ మిల్స్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, పర్యవేక్షణ బాధ్యత విస్మరించిందని పేర్కొంటూ రాజమహేంద్రవరం కార్పొరేషన్కు నోటీసులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులు మంజూరైనట్లు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతివారం బొగ్గు ఉత్పత్తి సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. న్యాయ వ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులే ప్రోత్సాహకర మూలాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన ఆక్స్

ఆక్స్ఫర్డ్ యూనియన్లో కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ టు డిజిటల్ రియాలిటీ సేఫ్ గార్డింగ్ జస్టిస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనే అంశంపై ప్రసంగించారు. చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం నమోదు చేసింది. టెస్టుల్లో టీమిండియాకు ఇది అతి పెద్ద విజయం కావడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: विविध भारती FM 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:05 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది వివిధ టైం. ఈ రోజు వివిధలో స్పెషల్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. సో మ్యూజిక్ డైరెక్టర్స్లో నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు, ఇలా పెద్ద లిస్టే ఉంది. బట్ ఈ రోజు స్పెషల్గా ఏఆర్ రెహమాన్ గారి మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి, ఆయన అందించిన ఆల్బమ్స్ నుంచి. ఫస్ట్ అయితే బాంబే సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను, వేటూరు గారి లిరిక్ అనమాట. లవ్లీ లవ్లీ లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయండి. అలాగేనా, అలాగే అలా ఎంజాయ్ చేస్తూ ఏం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: గుమ్సుమ గుమ్సుమ గుప్ప చప్, గుమ్సుమ గుప్ప చప్, గుమ్సుమ గుమ్సుమ గుప్ప చప్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
4: 4:17:34 అయిపోయింది అండ్ మనం ఉన్న వివిధ ప్రోగ్రాంలో ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. యాక్చువల్గా అండి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏఆర్ రెహమాన్ సాంగ్ ప్లే చేశారంటే చాలు, బయట ప్రపంచం మ్యూట్ అయిపోయి మనసులో మ్యూజిక్ మాత్రమే మిగులుతుంది కదా. అలాంటి లవ్లీ లవ్లీ సాంగ్స్

మీకోసం ప్లే చేస్తున్నాను. మరి నెక్స్ట్ అయితే కార్తీక్ చిత్ర గారు అండ్ శివరామన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ బాయ్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీరు వింటున్నారు వివిధ.

జీన్స్ మూవీ నుంచి జీన్ శ్రీనివాస్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అనమాట, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. సో ఈరోజు వివిధలో ఏఆర్ రెహమాన్ గారి మూవీస్ నుంచి సాంగ్స్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి రెహమాన్ గారి మ్యూజిక్ అంటే కేవలం పాటలు కానే కాదు, అదొక ఫీలింగ్ అనమాట. అసలు ఒక ట్యూన్ స్టార్ట్ అవ్వగానే మనం వేరే లోకల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. మన ఇండియన్ మ్యూజిక్ని ప్రపంచం మొత్తం మొత్తానికి వినిపించిన గొప్ప సంగీత దర్శకుల్లో ఆయన కూడా డెఫినెట్గా ఉంటారు, రెహమాన్ గారు కూడా. సో కొన్ని పాటలు వింటామండి, కొన్ని పాటల్ని ఫీల్ అవుతాం. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఈ రెండు ఫీలింగ్స్ ఇస్తుంది మనకి. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరికోసం ఏమై చేసావే మూవీ నుంచి లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. విజయ్ ప్రకాష్ అండ్ సుజానే బ్లేజ్ పాడిన సాంగ్, అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్, ఇంగ్లీష్ ర్యాప్ బ్లేజ్ అందించారు అనమాట. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఉంటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఓన్ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒకే ఒకడు సినిమా నుంచి శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్. 4:43 క్రాస్ అయిపోయి 31 సెకండ్స్ అయిపోయింది. మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్లో. ఈరోజు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. జనరేషన్స్ మారినా, ట్రెండ్స్ మారినా, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్కి

ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదు కదండి. ఒక పాట హిట్ అవ్వడం వేరు, దశాబ్దాలుగా మనసుల్లో నిలిచిపోవడం వేరు. సో రెహమాన్ గారి మ్యూజిక్ అయితే ఈ రెండూ సాధించింది అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చే పాట అలాంటి పాటే. మరి ఈరోజు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, సో అందరి కోసం మనందరి ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. దళపతి సినిమా నుంచి అనమాట. ఎస్పి బాలు గారు అండ్ కేజే యేసుదాస్ పాడిన పాట. రాజశ్రీ గారి లిరిక్లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉండే వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: మరి విన్నారు కదా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో వచ్చిన లవ్లీ సాంగ్స్. సో ఇవాళ్ళతో వివిధ ప్రోగ్రామ్ ఇక్కడితో అయిపోయింది. సో మళ్ళీ వివిధ నెక్స్ట్ రేపు మీకోసం రెడీగా ఉంటుంది 4 to 5. రైట్ నౌ 4:50కి ఎగ్జాక్ట్గా అజయ్ చేతన్ వెన్నెల ప్రోగ్రామ్తో రెడీగా వచ్చేస్తారన్నమాట. సో దట్ మీన్స్ శృతి టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం, ఈసారి బ్రేక్ ఉండదులేండి, ఓకేనా? సో తప్పకుండా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ అజయ్ శృతి సైనింగ్ ఆఫ్.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer.
2: He smashed it. He smashed it, Miles.
1: Akashavani, 90 years. Not out, not out, not out. Akashavani, Vijayawada. Krishnamma Sakshiga. Still batting for you forever.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Friends, Corona karananga మీ పెళ్లి వాయిదా పడితే కలత చెందకండి, నేను చెప్పే పనులను చేయండి. కరోనా వైరస్ కారణంగా కళ్యాణాల వంటి కార్యక్రమాలు చాలా వరకు బ్రేక్ పడ్డాయి. లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లకు వచ్చేందుకు ప్రభుత్వాలు కేవలం 50 మందికి మాత్రమే అనుమతించాయి. దీని కారణంగా అందరు ఎదుట గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న చాలామంది కలలు కల్లలుగా మారిపోయాయి. ఎందుకంటే మన దేశంలో పెళ్లి వంటి కార్యక్రమాలు ఎన్నో నెలల ముందు నుండే సిద్ధమవుతూ ఉంటారు, కానీ కారణంగా అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అయితే దీనికి మీరు కలత చెందాల్సిన పనే లేదు. జీవితం అంటే కళ్యాణం ఒకటే కాదు, కాబట్టి మీరు సురక్షితంగా ఉంటే చాలు. పెళ్ళనేది కాస్త పోస్ట్పోన్ చేసుకునైనా చేసుకోవచ్చు. అయితే సామాన్య వ్యక్తులే కాదు, సెలబ్రిటీలు కూడా కరోనా కారణంగా తమ కళ్యాణాన్ని వాయిదా వేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ ఆ లాక్డౌన్లోనే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చేసేసుకున్నారు. ఇక మీరు ఇప్పుడు వివాహం వాయిదా పడింది కాబట్టి వెంటనే ఈ పనులను వేగంగా చేసేయండి. అవేంటంటే చేతన్ ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో మీతో షేర్ చేసుకుంటాడు. మీరు వెంటనే తర్వాత మళ్ళీ ఎప్పుడు మంచి ముహూర్తం ఉందో చూసుకొని ఆ డేట్ ఫిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ కరోనా భూతం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. పూర్తిగా అన్లాక్ అయితే, ఒకవేళ కరోనా వైరస్కి వ్యాక్సిన్ గనక వచ్చినట్టయితే తప్పితే మళ్ళీ కంప్లీట్గా లాక్డౌన్ తీసేసి ఫుల్ ఫ్రీగా కాలేము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేసుకోవాలి అని ఆలోచించండి. మీరు మీ మ్యారేజ్ కోసం ఇదివరకే ఫంక్షన్ హాల్స్ని బుక్ చేసుకుని ఉంటే మీరు వివాహ తేదీని వాయిదా వేసుకున్న విషయాన్ని వారికి తెలియజేయండి. మళ్ళీ ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత వారికి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పండి. చాలామంది ఏమైందంటే అడ్వాన్స్ ఇచ్చారు, ఫంక్షన్ హాల్స్ క్లోజ్ అయిపోయాయి, ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కూడా ఎక్కువగా యూజ్లో లేవు, కాబట్టి మీరు ఇట్లాంటి టైంలో ఏ డిసిషన్ తీసుకుంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేసి డిసిషన్ తీసుకోండి. మీరు ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటారో కూడా ఆలోచించేసుకొని ఎంతమందిని పిలుస్తారు, ఎవరు మీకు ముఖ్యమో అలాంటి వాళ్ళనే పిలవాలి అని డిసైడ్ కండి. మ్యారేజ్ వంటి ఇంపార్టెంట్ ఈవెంట్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీరు మీ మ్యారేజ్ గురించి ఇదివరకే పత్రికలు ప్రింటింగ్ చేయించి వాటిని పంపిణీ చేస్తుంటే వెంటనే వారికి ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల, కరోనా ఎఫెక్ట్ వల్ల, లాక్డౌన్ వల్ల చాలా మంది మ్యారేజెస్ 2-3 times కూడా పోస్ట్పోన్ అయ్యాయట. మన మీద పోస్ట్పోన్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్, ఫుడ్ మెన్యూ, క్లోత్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, నగలు, ఆభరణాలు, గిఫ్ట్ల వరకు ఇలా ఎన్నింటి గురించో ఎక్కువగా లెక్కలేయాలి. అలాగే చాలా నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. మీరు మరో కొత్త తేదీని లేదా మరో ముహూర్తం పొందడం అనే విషయం కూడా అంత సులభమేమీ కాదు. అందుకే మరోసారి ఓపిక్గా కూర్చొని ఖర్చుల జాబితాను రూపొందించండి. దీనివల్ల నష్టం గురించి ఒక అవగాహన కూడా వస్తుంది. పెళ్లి తర్వాత ఖర్చులు పెరిగిపోతాయి అండ్ బాధ్యతలు కూడా పెరుగుతాయి. సో కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారు తప్పకుండా నేను చెప్పేవి పాటించండి. జీవితంలో ఆర్థిక నిర్వహణతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పుడు చేతన్ కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాడు. అవేంటో వినండి. ఖర్చులపై మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేలా మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి.

ఆదాయం, నీ సేవింగ్స్, మీ డిపాజిట్స్ ఏమున్నాయో పార్ట్నర్తో చెప్పి, మరి వారి డిపాజిట్స్ కానీ వాళ్ళ సేవింగ్స్ కూడా ఏమన్నా ఉంటే వాటిని ఎలా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఉపయోగించాలో ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా మీ ప్రాపర్టీ ఉంటుంది, మీకు ఆల్రెడీ యూజ్ అయ్యే వస్తువులు ఉంటాయి, యూటిలిటీస్ ఉంటాయి, ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే అవి కొనాల్సిన పని ఉండదు. ఇలా ఎన్ని సేవింగ్స్ చేసుకోవాలో మాట్లాడుకోండి. మీ ఇన్సూరెన్స్లో, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో నామినీగా మీ పార్ట్నర్ని నామినేట్ చేయండి. అన్యూన్యతకు మించిన ఖరీదు వస్తువు ఇక లేదు. పెళ్లి తర్వాత అనేక మంది కొత్త జంటలు ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు. ఖరీదైన కార్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఎన్నో కొనాలి అనుకుంటారు. కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్త కొత్త వస్తువులు ఉంటే ఇంకా బాగుంటుంది, లైఫ్ ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. మీ అవసరమైన విధంగా మీరు అఫోర్డబిలిటీ ఉంటే తప్పితే వాటిని కొనకండి. ప్రతి కపుల్ మధ్య అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి అని నన్ను అడిగితే మీ అండర్స్టాండింగ్ అన్యూన్యత అంటారు. దీనికన్నా అత్యంత ఖరీదైన వస్తువు ప్రపంచంలో ఏ వస్తువు సమానం కాదు. మీరు మీ సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే ఏదైనా విషయం మీరు పాటించుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల కోసం కొంచెం డబ్బు, మీ ఆర్థిక సామర్థ్యం మీకు తెలిసి ఉంటుంది కనుక మీరు అత్యవసర పరిస్థితులకు ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఫండ్ మీ 6 నెలల సాధారణ ఇంటి ఖర్చులను తప్పక కవర్ చేయాలి. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. కుటుంబం కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ఆ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే లాక్డౌన్ టైంలో చాలా మంది ఎదుర్కొని ఉంటారు. కొంతమందికి అయితే సాలరీస్ రాలేదు, కొంతమందికి సగమే సాలరీస్ వచ్చాయి. పెన్షనర్స్ వీళ్ళందరికీ కూడా హాఫ్ పెన్షన్ మటుకే వచ్చింది, ఎంప్లాయీస్కి కూడా హాఫ్ సాలరీ వచ్చింది. ఇలాంటి టైం కోసమే మనం ఏం చేయాలి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. కుటుంబం కోసం ఆర్థిక ప్రణాళిక మీ ఆదాయ ఖర్చులను పరిగణించండి అండ్ మీ సొంత ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. దీనిపైన షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ రీఫండ్ ఏమన్నా ఉందా చూసుకోండి. అండ్ ఇప్పుడు వీటిని సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. రిటైర్మెంట్ తర్వాత మీ ఫండ్స్తో మీ లైఫ్ మీరు కొనసాగించుకోవచ్చు. ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ప్రకారం మీ మొత్తం ఆదాయంలో కనీసం 20% ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి అంటారు. ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెట్టండి. PPF, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి మంచి పొదుపు పథకాలు, అందుకే వాటిలో తప్పకుండా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. లైఫ్ ఇన్సూరెన్స్ కొనండి. మంచి బీమా పథకాన్ని తప్పనిసరిగా ఎన్నుకోండి. దీనికి ఉత్తమ టర్మ్ ప్లాన్ చూసుకోండి. ఆరోగ్య బీమా కొనుగోలు, ఏదైనా కుటుంబానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఎనీ ఫ్యామిలీ ఏదైనప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మీ మెడికల్ నీడ్స్ కోసం ఎవరిపైనా ఆధారపడకుండా మీకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. అప్పు లేకుండా ఉండండి. ఈ రోజుల్లో అప్పులతో చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ రావడంతో ఏదంటే అది కొనేస్తూ ఉంటారు, తర్వాత కట్టుకుంటానులే అన్న ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు. చాలా మందికి లే ఆఫ్ అయింది, కొంతమందికి సాలరీస్ లేవు, కొంతమందిని తీసేయడం జరిగింది. వాటిని అంతా మళ్ళీ మీరు పే చేయాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. అందుకే క్రెడిట్ కార్డ్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయండి. మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మీ సొంత ఇంటిని ఎలా కట్టుకోవాలో, ఎలా ఉండాలో, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో, ఎంత ఉంది, ఎంత సేవింగ్ చేయాలి అని మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఒక ఫండ్ లాంటిది స్టార్ట్ చేసుకోండి. కానీ దీని గురించి జాగ్రత్త వహించండి. దీనికోసం మీరు ఇంటికి రుణాన్ని తీసుకుంటే దాని నెలసరి విడత మీ మొత్తం రాబడిలో 35%ని మించకూడదు. చాలామంది ఏదో ఈఎంఐ కట్టేసుకుంటాను లేండి అనుకుంటారు, కానీ ఈఎంఐ కట్టేటప్పుడు దాంట్లో ఎంత లోడింగ్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ వేశారు అనేది చూసుకోవాలి. అది అంత ఈజీ కాదు. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారంటే ఊరికే ఎందుకు ఇస్తారంటే, ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా దాంట్లో చాలా లోడింగ్ ఉంటుంది, హిడెన్వి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది మీకు తెలియకుండా మీకు చాలా లాస్ చేస్తుంది. అందుకే మొత్తం ఒక డబ్బు ఉన్నాక దాని తర్వాత మీరు కొంచెం దానికోసం లోన్ పెట్టుకోవడం చేస్తే ఇంకా మంచిది, హాయిగా ఉంటారు. లేదా ఒక్కోసారి ఈఎంఐలు 20 ఏళ్ళు

0: 25 ఏళ్ల వరకు కూడా పోతూనే ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే వారి ఉమ్మడి పేరుతో ఇంటిని పొందాలి, తద్వారా ట్యాక్సెస్ మినహాయించాలి. భార్యాభర్తలు ఒకవేళ ఇద్దరు కూడా వర్కింగ్ పీపుల్ అయితే ఇంకా మంచిది. ఒక శాలరీని కంప్లీట్గా సేవింగ్స్లో పెట్టి మరో శాలరీలో ఇల్లు నడిపే విధంగా చూసుకోండి. మీ పిల్లలకు కూడా అది చాలా సేవ్ అవుతుంది. ఫ్యూచర్లో వారి ఎడ్యుకేషన్కో కానీ లేకపోతే మీరు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ ఇలాంటిది మీకు చాలా పనికి వస్తుంది వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515222.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:01.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం.

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ముందుగా ఉత్తరం రాస్తున్నవారు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. వినండి మీకిష్టమైన పాట పాండవ వనవాసం చిత్రం నుండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు. రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట నిండు సంసారం చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట వినండి. మీకు ఇష్టమైన పాట నిండు సంసారం చిత్రం నుండి.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశృతిలోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట మల్లెపువ్వు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర గీతం. సంగీతం చక్రవర్తి

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తరువాతి ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట ఉషా పరిణయం చిత్రం కోసం ఘంటసాల పీలీలా పడిన వేణుగోపాల్ గీతం, సంగీతం ఎస్ హనుమంతరావు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న పాట భైరవ ద్వీపం చిత్రం కోసం చిత్రా బృందం పాడిన పాట.

ఈ ఉత్తరం అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రాహుల్, విజయలక్ష్మి, నవ్య, సునీల్, జగదీష్. వీరంతా కోరుతున్న పాట అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0855. ఈ కార్యక్రమ సమన్వయకర్త శ్రీ ఏ హేమంతరాజు.

0: హాయ్, హలో అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ 2255533, అనంతపురం హెచ్డి కోడ్ 0855. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. మరి ఎవరో శ్రోతలు లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే, చెప్పండి. విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్ సార్, అనంతపురం జిల్లా పెద్దవడుగురు నుంచి మాట్లాడుతున్నాను.
0: పెద్దవడుగురు నుంచి మాట్లాడుతున్నావమ్మా, నీ పేరు?
1: కుమారి సార్.
0: కుమారి, బాగున్నావా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాము. ఏం విశేషాలు? మీ తాతగారు అందరూ బాగున్నారా?
1: అందరం బాగున్నాం సార్.
0: మరి ఏ పాట వింటారు ఈరోజు?
1: సుల్తాన్లో వినిపించాను సార్.
0: సుల్తానా? సుల్తాన్లో చాలా పాటలు ఉన్నాయి కదా, ఏ పాట కావాలి నీకు?
1: పంచదార చెట్టు కింద పాల పెట్టాను.
0: పంచదార చెట్టు కింద పాల పెట్టానా? సెలవులా ఇప్పుడు మీకు?
1: లేదు సార్, మేము మగ్గం వేస్తాం.
0: మీరు మగ్గం నేస్తారా? స్కూల్కి వెళ్ళడం లేదా?
1: టెన్త్ అయిపోయింది.
0: టెన్త్ అయిపోయింది మీది? ఓకే. ఎట్లా మరి మగ్గం పర్వాలేదా, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది కదా మామూలుగా వర్షాకాలంలో.
1: వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పని జరగదు సార్.
0: పని జరగదు కదా, కొద్దిగా ఇబ్బంది. అయితే మీరు ఇంటిలో పోయి హ్యాపీగా రేడియో వినుకుంటా పనులు చేసుకుంటున్నారు.
1: అవును సార్.
0: పంచదార చెట్టు మీద, ఓకేనా? సరే కుమారి, పాట వస్తుంది వినండి. కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా.
1: ఓకే, థాంక్స్.
0: మంచిదమ్మా.

శ్రోతలకు రైతన్నలకు ఒక ప్రకటన ఏమంటే, ఈ నెల 11వ తేదీ అంటే ఈ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 08554 గుర్తించుకోండి. ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు విచ్చేస్తున్నారు. మరి ప్రస్తుతం ఖరీఫ్ మొదలైంది కాబట్టి రైతు సోదరులు ఈ ఖరీఫ్లో ఏమేమి పంటలు సాగు చేసుకోవాలి, మరి ఎలాంటి రకాలను సాగు చేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, మరి ఆ విత్తనాలని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఈ పంటలు సాగు చేసుకోవడంలో ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలన్న దానిపైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి రైతు సోదరులు ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890

0: నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఇది ప్రకటన, మరి కార్యక్రమం కొనసాగుతుంది. విని వినిపించు, ఎవరో శ్రోతలు లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. నమస్తే, విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, మాది అనంతపురం సార్.
0: అనంతపురం, మీ పేరు?
1: సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్.
0: చంద్రశేఖర్ రెడ్డి గారు, బాగున్నారు కదా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారు కదా సార్?
0: బాగున్నాము. ఏ పాట వినిపించమంటారండి?
1: సార్ జయ చిరంజీవి వినాయక సినిమా పాట వినిపించాను సార్.
0: సినిమా పేరు జయ చిరంజీవ.
1: జయ చిరంజీవ సార్.
0: దాంట్లో నుంచి వినాయకుని పాట కావాలి మీకు.
1: అవును సార్, అవును సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: సార్ మేము కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాం సార్.
0: అయినా కూడా మీరు వీలు చూసుకొని రేడియో వింటూ ఉన్నారనమాట.
1: అవును సార్, ఏమంటే మాకు ఈ గాలికాలం వాళ్ళకాలం కొంచెం పని ఎక్కువగా ఉంటుంది సార్.
0: అవునవును, ఇంకా ఈ వర్షం వస్తే మీకు చాలా ఇబ్బంది కదా?
1: చాలా ఇబ్బంది సార్, జన ప్రజలు కూడా సహకరించారు సార్. కొంతమంది ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు మమ్మల్ని.
0: అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.
1: అట్లా కరెంటు పోయిన 10 నిమిషాలకి కరెంటు వాళ్ళు ఎప్పుడు పీకేస్తారు అని తిట్టుకుంటుంటారు సార్ మమ్మల్ని.
0: అది మీ తప్పు కాదు కదా, ప్రకృతి తప్పు.
1: ప్రకృతి తప్పు,
0: కరెంటు ఎందుకు తీసేస్తున్నారు? ఏమన్నా విపత్తులు జరగకుండా తీసేస్తారు.
1: అదే
0: పని తీసే, ఇప్పుడు వాన వర్షం వచ్చినప్పుడు కరెంటు ఉంటే ఏమవుతుందంటే ఎక్కడన్నా ఇబ్బంది అయ్యి ఇబ్బంది ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది కదా.
1: అదే అదే,
0: దాన్ని నివారించడానికి మీరు చేస్తున్నారు కానీ అదే పని కాదు కదా.
1: అట్లా కాదు సార్, మమ్మల్ని ఏమంటారు అంటే కరెంటు పోయిన వెంటనే తిట్టుకుంటారు సార్. ఆడ ఏం పరిస్థితి ఉంది, ఎక్కడైనా ఏమైనా లైన్ తెగిపోయినాయా, అదే సమస్య ఏమనేది మేము దాన్ని గుర్తించి సరిచేసే లోపలే మమ్మల్ని.
0: పర్వాలేదు, అట్లేం అనుకోలే, కానీ చాలా తక్కువ మంది అనుకునేవాడు, కానీ అర్థం చేసుకోవడం ఎక్కువ మంది ఉంటారు. ఏదైనా కానీ మీరు ఫోన్ చేశారు, మీకు పాట వినిపిస్తున్నా వినండి. కాల్ చేసినందుకు నమస్తే.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.

0: శ్రోతలు వింటున్నారు విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినగడం మా ఫోన్ నంబర్ 2255533, అనంతపురం మేస్టుడు కోడ్ 0855054. మరి శ్రోతలకు రైతన్నలకు మరోసారి తెలియజేస్తున్నాం. ఈ నెల 11వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడి కోడ్ 0855054. మరి ఇది ప్రకటన. మరి ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాల యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకెవరైనా చేసుకోకపోతే దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందరూ ఆండ్రాయిడ్ మొబైల్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే ఒక యాప్ వస్తుంది. దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లైవ్ రేడియోకి వెళితే అక్కడ చాలా రేడియో స్టేషన్లు మీకు కనిపిస్తాయి. అందులో ఆకాశవాణి అనంతపురం ఉంటుంది, నందిబొమ్మ కలిగి ఉండేది. లైవ్ రేడియో కాబట్టి మీరు ఎప్పుడైతే ఆన్ చేసుకుంటారో అప్పుడు కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆకాశవాణి కార్యక్రమాలు అనంతపురం ఎస్పెషల్గా వినాలనుకుంటే ఇంకా ఉదయం దాదాపుగా 6 నుంచి 10 వరకు, మరి సాయంత్రం 5 నుంచి 11 వరకు వస్తూనే ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు రిలే వస్తూ ఉంటాయి. మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో అప్పుడు మీరు ట్యూన్ చేసుకుంటే కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా వినాలంటే కంపల్సరీ మీరు నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. మరి ఎవరో శ్రోతలు లైన్లో ఉన్నారో పలకరిద్దాం. నమస్తే, విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం చెప్పండి.
1: నా పేరు పెద్దిరెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం పెద్దిరెడ్డి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి.
1: హలో
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకు?
1: ఏం పాట సార్? సోమవారం కదా ఈరోజు, కాబట్టి శివుని పాట మల్లమ్మ కథ. అదే సార్ మాది.
0: మల్లమ్మ కథనా?
1: మల్లమ్మ కథ సార్.
0: ఏ పాట కావాలి మల్లమ్మ కథలో?
1: ఈశాన్ మహేష్ కంటే ఇంకో పాట అదిగా అదిలో కంటే ఇది వెళ్ళిపోయింది సార్.
0: ఏది?
1: హలో
0: చెప్పండి, వినిపిస్తుంది.
1: హలో
0: చెప్పండి, వినిపిస్తా ఉంది.
1: మల్లమ్మ కథలో వెళ్ళిపోయింది సార్.
0: మల్లమ్మ కథలో
1: శ్రోతలు అందరి కోసం మీకోసం మా కోసం సార్.
0: మల్లమ్మ కథలో ఈశా మహేష్ అనే దేవుని పాట. ఇదే వినిపించాలనా?
1: అందరి కోసం మీకోసం మా కోసం.
0: సరే సరే, వస్తా ఉంది, వినండి. మరి కాల్ చేసిన నమస్తే, ధన్యవాదాలు.

0: కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, హేమంత్ రాజు గారు, ధర్మవరం నుంచి బీరే
0: వేణుగోపాల్ గారు. బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నాము. పిల్లలు బాగున్నారా?
1: అందరు బాగున్నాం సార్. ముంబై వసంతాలు శుభాకాంక్షలు.
0: అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజుకే 90 వసంతాలు అయిపోయింది.
1: ఆకాశవాణి శ్రోతగా 20 సంవత్సరాలు.
0: 20 సంవత్సరాలు పూర్తి అయిందా? మీరు కూడా 90లో 20, మొత్తానికి 20 ఏళ్ళ నుంచి ఆకాశవాణి వింటూ ఉన్నారు మీరు?
1: వింటున్నాను సార్, రెగ్యులర్గా వింటున్నాను.
0: జూన్ 8కి 20 సంవత్సరాలు అయింది మీరు వినబట్టి. ఆకాశవాణి ప్రారంభమై 90 ఏళ్ళు అయింది. చాలా సంతోషం అండి.
1: ఆకాశవాణి ద్వారా చాలా నేర్చుకున్నాను.
0: అవునా? సంతోషం వేణుగోపాల్ గారు. ఏ పాట వినిపించమంటారు మరి?
1: గోదావరి చిత్రం.
0: గోదావరి ఏ పాట కావాలి? గోదావరిలో
1: అందులో ఉప్పొంగలే గోదావరి అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట.
0: ఉప్పొంగేనే గోదావరి. ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం. బాగున్నారు కదా, వింటున్నారు కదా కార్యక్రమాలన్నీ?
1: రెగ్యులర్గా వింటున్నాను సార్.
0: సరే సరే, ఓకే వేణుగోపాల్ గారు, ధన్యవాదాలు. నమస్తే.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టేట్ కోడ్ 08554. మరి ఇది ప్రకటన. మరి ఈరోజు విను వినిపించు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: country. Reports of Akashvani's 90th anniversary are also pouring in from several states and UTs. And India recorded the biggest ever victory in Test cricket, defeating Afghanistan by an innings and 300 runs on the third day of the one-off Test in New Chandigarh today. After declaring the first innings at 564 for 8, India bowled out Afghanistan for 152 in the first innings and 112 in the second innings after enforcing the follow-on, sealing the match inside 3 days. And that is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్.
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, భూమిపై రైతు అన్ని హక్కులు కలిగి ఉండేలా సవరించామన్నారు. రీసర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 900,000 లావాదేవీలకు 100% ఆటో మ్యూటేషన్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలతో పాటు ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
8: ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆక్వా రైతులకు ₹50 కరెంట్ ఇచ్చాం, ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈ జిల్లాలో పండించే ఆక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు, న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది.
7: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని CCD విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ల్యాడర్ నుంచి హాట్ మెటల్ బకెట్లో అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు భూసారాన్ని కాపాడేందుకు పరిమితంగా ఎరువులను ఉపయోగించాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురంలో ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో అవసరానికి మించి రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి సహజ సారాన్ని కోల్పోయే పరిస్థితి

0: వచ్చిందని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈసారి ఎకరాకు ఎంత అవసరమో అంతే ఎరువులను వాడాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేస్తూ పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా సాగేందుకు దేశంలోనే మొదటిసారిగా ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్ యాప్ను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యతనిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని చెప్పారు. వన్ నేషన్ వన్ కార్డు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ,
1: సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించు. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 351,000 మెట్రిక్ టన్ల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనాలు, వాళ్ళు అందించిన ఆ సహకారం వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు.
0: రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ఈరోజు అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఎన్నో పోషకాలు లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మర రామానాయుడు అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు చేపలు రొయ్యలతో తయారు చేసిన ఆహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉండి అధిక ప్రోటీన్లు లభిస్తాయన్నారు. గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు కంటికి మెదడుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని నిమ్మల రామానాయుడు చెప్పారు. సంక్షేమ పథకాల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. విజయనగరం జిల్లా బల్లంకి గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరిగినా పథకాలు అందకపోయినా నేరుగా ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈరోజు పశ్చిమ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఇవి వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందంచే శ్రీకృష్ణ రాయభారం బుర్రకథ వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 8:00 ఆకాశవాణికి 90 వసంతాల సందర్భంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో పరిచయం. అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 11:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే,
0: రేపటి ప్రసార వివరాలు. ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు రచించి గానం చేసిన సుందరకాండ 5వ భాగం వింటారు. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ ఏబి చంద్రశేఖర్ రాజు. 6:35 సేద్యపు శుద్ధులు అంశం చింత పనస సాగులో మెలకోలు అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన క్యాన్సర్ వ్యాధులపై అవగాహన సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి వెంకటసింహ గారి ప్రసంగం. అనంతరం రసనీకుంజం సినిమా పాటలతో కూర్చిన కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. ఇక రేపు ఉదయం 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతుల గారి గురించి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియజేస్తున్న వివరాలు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఇక 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు

0: విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రేపు సాయంత్రం 5 గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 5:30కు మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255-33, ఎస్టీడీ కోడ్ 08554. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత, బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి లక్ష్మీ కళ్యాణి గారి ప్రసంగం. ఈ కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక దారి ఎటు రచన శ్రీ డి నరసింహమూర్తి, నిర్వహణ శ్రీ కెఎస్ మూర్తి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రేపు రాత్రి 10:00 హరికథ, 11:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255-33 మరొక నంబర్ 2968-90 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 2255-33 మరొక నంబర్ 2968-90 ఎస్టీడీ కోడ్ 08554.

0: ప్రోటీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

0: పెదాలు ఏమంటారు
1: చుండు,
0: నడుముని
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పండి.

0: విన్నా పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం సందీప్ భౌమిక్ గంగ ఆలపించిన పాట, సంగీతం ఎంఎం కిరవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టీ జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: విన్నా పాట మాబాబు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన సముద్రాల గీతం, సంగీతం టి చలపతిరావు.
1: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: విన్నా పాట. నా దేశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన వేటూరి గీతం అది, సంగీతం చక్రవర్తి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: విన్నా పాట. మా దైవం చిత్రం కోసం సందీప్ ఉష ఆలపించిన సాహితీ గీతం, సంగీతం కోటి. శ్రోతలకు ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతర్ రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855 4. ప్రకటన విన్నారు శ్రోతలు. 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

విన్నా పాట మా దైవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, అది సంగీతం కెవి మహదేవన్. కార్యక్రమంలో చివరిగా గుండమ్మ కథ నుండి సుశీల ఆలపించిన ఈ పాట.

శ్రోతలు కారుణ్యపడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology-oriented businesses, R&D and innovation-oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: సభీనే పాంచ్ పాయింట్ పే ఆజ్ సమతి జతాయి హై ఔర్ ఇన్కే లియే ఇన్ ముద్దో పర్ హమ్ డట్ కే కామ్ కరింగే లడెంగే ఔర్ ఆగే బడెంగే.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3 హీట్ FGలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయభారం బుర్ర

0: కథ విందాం. కథకులు శ్రీ వై రాజారెడ్డి బృందం.
1: క్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం.

0: కిడదరిగిడధ ఆకాశవాణి శ్రోతలకు నాదం నమస్సుమాంజనుడు. ఈనాటి కథ
1: అవును
0: శ్రీ కృష్ణ రాయభారం బుర్ర కథ.
2: అవును
0: సమస్త సౌభాగ్యములతో తోతూగు నేటి ఢిల్లీ నగరమే ఈ కథ కాలమునాటి హస్తిన. ఈ హస్తినాపురమును పాలించువారు చంద్రవంశీపు రాజులు ధృతరాష్ట్రుడు పాండురాజును ఇద్దరు అన్నదమ్ములు.
2: అన్నదమ్ములు
0: ధృతరాష్ట్రునికి సంతానం కౌరవులు నూరుగురు.
2: నూరుగురు
0: పాండురాజుకు పంచ పాండవుల ఐదుగురే.
2: ఐదుగురి
0: వీరికి దాయాద ద్వేషం వచ్చింది అన్నదమ్ముల మధ్య. వారు నూరుగురికి అర్ధరాజ్యం, మాకు ఐదుగురికి వారికి ఐదుగురికి అర్ధరాజ్యం.
2: రాకేముందండి, ఐదు మందికి అర్ధరాజ్యము, నూరుగురికి అర్ధరాజ్యం అంటే రాకేముందండి? ఈ ఐదు మందికి అర్ధరాజ్యం పట్టించినప్పుడు నూరుగురు ఏం చేస్తారండి?
0: అది పుత్రులు ఎక్కువైనందువల్ల ఈ నష్టాలు కలుగుతూ ఉంటాయి, బిడ్డలు ఎక్కువైనందువల్ల. అందుకే కదా ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పాటిస్తుంది. ఒక్కరు లేక ఇద్దరు, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ఆపై వద్దు
2: అంటున్నారు.
0: అలాగే ఈ కష్ట నష్టములతో దుర్యోధనుడు ఎలాగైనా పాండవులు చావాలి, వారి వంశాన్ని అక్రమంగా నాశనం చేయాలి అన్నటువంటి ఎన్నో కష్ట నష్టములు
2: పెట్టాడు.
0: ఇక చివరికి తన మేనమామ శకుని సహాయము చూద్దాం.

0: తనకు పాండవుల పాలిట సినిమాముగా తయారయ్యాడు శకుని మామ. తరికిట జం తరిత ఇలా తన శకుని మామ సహాయంతో 12 అరణ్యవాసము ఒకేడు అజ్ఞాతవాసము కడసారి పందెమున ధర్మరాజుకి ఏర్పాటు
1: చేశారు.
0: ఆ పందెమునందు కూడా ఓడిపోయాడు. ఓడిన ధర్మజుండు తన తమ్ములతోటి భార్యతో పాటి అడవులకు
1: వెళ్ళి
0: అరణ్యవాసం హైగా 12 పాటు గడుపుకున్నారు. ఇక రాగలది అజ్ఞాతవాసం.

0: తరికిట్టజం తరిధే 12 ఇళ్ళలాగా గడుపుకున్నారు.
1: ఇక రాగలది అజ్ఞాతవాసం.
0: అందుకు తగినటువంటి స్థలం మత్స్యనగరం. మత్స్యనగరం అనే విరాటుని ఇంట చేరి పాండవులు మారువేషంతో ఒక సంవత్సరం పాటు ఏ ఆటంకం లేకుండా అజ్ఞాతవాస హాయిగా గడుపుకున్నారు. ఇక ఆ తరువాత చివరికి ఉపప్లావ్యము చేరుకున్నారు.
1: చేరుకొని
0: వచ్చిన పాండవులను సందర్శించడానికి బంధు సమేతంగా వేల జనంబులు చేరుకొని పాండవుల కుంతి తనయులను క్షేమ సమాచారం విచారిస్తున్నారు. అంత ద్వారక నుంచి పరమాత్ముడు కూడా తన మేనమామ పరమాత్ముడు కూడా అక్కడ చేరుకున్నాడు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ, బాబా ఏమండి బంధు మిత్రులారా, మేము ఇలాగే ఉండవలసిందే రా, ఇందుకు ప్రత్యుపకారం ఏమైనా ఉందా? మేము ఎప్పుడు అడవుల్లోన అక్కడక్కడ తిరుగుతూ బ్రతకవలసిందేరా అని ధర్మజుండు బాధపడుతుండ. అప్పుడు పరమాత్ముడు కోపించి కుంత

కిటజం దారిదా ఇలా పరమాత్ముడు అన్న మాటలు తెలుసుకున్నారు. ఈ వార్త ఆనోటబడి దుర్యోధనుడి చెవిన పడింది. ఇక యుద్ధమే సిద్ధం అనుకున్నారు. ఇక యుద్ధానికి కావలసినటువంటి తగిన బలగాలు ఏర్పాటు చేసుకోవాలి, సహాయాన్ని కోరాలి. మొట్టమొదటిసారిగా మునుముందుగా ఆ కృష్ణ పరమాత్మనే సాయం కోరాలి అనుకుని దుర్యోధనుడు రారాజు ద్వారకకు బయలుదేరాడు. ద్వారకనందు ఉన్నటువంటి పరమాత్మునికి ఇది బాగా తెలుసు. ఇక పాపి దుర్యోధనుడు వస్తున్నాడు అని కపట నిద్ర చెందుచు తన భార్యలకు ఎవరు వచ్చినా నన్ను లేపకండి అని సౌజ్ఞ చేసి సియా మందిరంలో పడుకున్నాడు. ఇక రారాజు హస్తినరుండి ద్వారకకు మెల్లమెల్లగా చేరుకున్నాడు. కానీ తెలుసుకుని సియా మందిరంలో ఉన్నటువంటి పరమాత్మని చెంతకు వెళ్ళి చూస్తే ఇకటివైపు ఇటువైపు ఏం కనిపించడం లేదు. కూర్చోవడానికి కూర్చోవడానికి కూడా ఎవరు అక్కడ లేరు. ఇక కాళ్ళ భాగమును ఉన్నది ఒక సింహాసనం. తన చేతులతోనే ఛీ, ఈ గొల్లవారి కాళ్ళ చెంత నే కూర్చోవడవా? అసలు నేనెంత, ఈ గొల్లవాడెంత, అసలు గొల్లవారికి రాజ మర్యాదలు తెలియనా అంటూ బాధపడుతూ ఉన్నాడు. మరి అదే సింహాసనమును తలపైన వేసుకొని కూర్చున్నాడు. ఇక కొంతవడికి ఉపప్లావ్యం నుండి పార్థుడు బయలుదేరి పయనమయ్యి మరి పరమాత్మని సహాయం కొరకు ఇలా

0: చూస్తే కపట నిద్ర చెందుతున్న మామయ్య కృష్ణ పరమాత్మను చూస్తూ నిద్రపోయే వారిని లేపవచ్చు కానీ సగము నిద్ర మేల్కొని ఉన్న వారిని లేపడం ఎలా?
1: కష్టం
0: అంటూ అప్పుడు పార్థుడు అక్కడ వచ్చి

0: నిద్రలే చూస్తే అర్జున అర్జున ఇప్పుడే నిన్ననే కదయ్యా నేను అక్కడి నుంచి రావడం, మరి ఇంత తొందరలోనూ వచ్చిన కార్యం ఏంటి?
1: ఏంటి
0: అందరూ బాగున్నారా? ఎక్కడ నుండి రాకయిటకు, మరి ఉపప్లవం నుంచి వస్తున్నారా, మరి బయట ఎక్కడి నుంచి వస్తున్నారా? ఎక్కడ నుండి రాకయిటకు అటు ఎల్లరూ సుఖులే కదా. యశోభక్కులు నీదు అన్నలును, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగా ఉన్నవారే

0: బావా అర్జున అందరూ బాగున్నారుగా అంటుండా. ఇక అందరు బాగున్నారు బాబా, మరి వచ్చిన కార్యం ఏంటి? ఏం లేదు, ఇక యుద్ధమే సిద్ధం అనుకున్నాం. ఇక రేపు జరగబోయే యుద్ధం నందు తగిన సహాయం చేయడానికి అడగడానికని వచ్చాను బాబా. ఇక్కడ చూద్దామా, వెనకనే ఉన్నాడు. ఇక పార్థుని కంటే ముందు వచ్చినటువంటి దుర్యోధనుడు వెనక కూర్చున్నాడు.
1: కూర్చున్నాడు,
0: తగ్గుతున్నాడు. ఎవరక్కడ? అటు వెని తిరిగి చూస్తే దుర్యోధన సార్వభౌముడు. బావా బావా ఎప్పుడు వచ్చి తీవు, బావా ఎప్పుడు వచ్చి తీవు. బావా ఎప్పుడు వచ్చాడండి నేను? ఆ వచ్చిన వాడకంటే ముందే వచ్చిన వాడని నేను.
1: నేను
0: నన్ను వెనక చూస్తున్నా.
1: అవునవును,
0: అట్లంటావా?

0: తరి కిట్ట జుంటారేత. పరమాత్ముని మాటలు విన్న దుర్యోధనుడు, అవురా గుల్లవాడు ఎంత మోసం చేస్తున్నాడు, 10,000 మంది గోపాలు రొక్క వైపు తని ఒక్క వైపు ఉంటున్నాడు. ముందుగా 10,000 మంది గోపాలు ఉన్న వారికి కట్టి పెట్టి వెర్రి గోపాలుడు వెర్రి గొల్లవాడు నా వైపు రావడమా, ఇక్కడ నేను జరుగుతోంది అన్న వెంటనే పార్థుడు అన్నాడు, బావా తలలేనటువంటి మొండెవు నాకెందుకయ్యా, నీ ఒక్కండవే నా వైపు ఉంటే చాలన్నాడు. అప్పుడు వాడికి ధైర్యం వచ్చింది. ఇక మిగిలిన 10,000 మంది నారాయణ గోపికలను తన వైపు తను కోరుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ చేరుకున్నారు. ఇక కృష్ణార్జునులు ఇద్దరు ఉపప్లావ్యమును చేరుకున్నారు. మరి ఇక్కడ ఆ సమయమునకు యుద్ధమే సిద్ధమనుకున్నటువంటి ఆ ధార్తరాష్ట్రునికి ధృతరాష్ట్రునికి తెలిసింది కదా, యుద్ధమే నిజమైతే నా కుమారులు లేరు, నా వంశం నాశనం అవుతుంది అంటూ సంజయ్ని పిలిచిన ఆయన, నా మూలంగా నీవు వెళ్ళి నా కుమారులైనటువంటి పాండు తనయులకు యుద్ధం జరగకుండా రాజ్య భాగం అడగకుండా ఎలాగైనా మెప్పించి తీసుకురా, ఈ రాయభారం నడుపు
1: నడుపు
0: అని ఆ భారతరాష్ట్రుడు చెప్పి పంపగా సంజయుడు ఆ ఉపప్లావ్యమును చేరుకునేలా అంటున్నాడు.
1: ఎలా అంటున్నాడయ్యా మరి?
0: సంజయ మాటలు విని

0: తరికిట జమతారి ఇది మంచిది కాదు నాయన.
1: ఇద్దామంటే
0: ఎంతో మంది చేస్తారు, ఎంతో మంది ప్రాణాలు పోతాయి, ఎంతో మంది భార్య పిల్లలు పోగొట్టుకొని విలవిలలాడేవాళ్ళు, కాళ్ళు చేతులు తెగిన వాళ్ళు, ముండాలు తిరిగిన వాళ్ళు, తలలు తెగినటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు నాయన. అందుకే యుద్ధం వద్దు, ఎలాగైనా ఏదో ఒక ఉపాయాన్ని మాట్లాడుకొని యుద్ధాన్ని ఆపండి బాబు. ఏదో చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు. ఆ సాకులు వినడానికి కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నాడు. బావా చూసావా, మీ పెదనాన్న చెప్పడం
1: చెప్పడం
0: యుద్ధం వద్దట, భాగం అడుక్కూడదట. అయితే మీరు ఇలాగానే అడవుల్లో నిడవుల్లో ఉంటూ అడుక్కు తింటూ ఉండడం అని అర్థం.
1: అర్థం
0: బాగుంది బాగుంది, మరేం భయపడద్దండి. ఎట్లుందంటే ఇది చిన్నతనమాది పడినట్టి బంధములకు, చిన్నతనమాది పడినట్టి బంధములకు అంత మేలేక కోపానలంబుతోడానా పండుతనయులు మీ తోడి బండనోబు ఎన్నడాయని వీక్షించనున్నవారు. ఇలా చెప్పు, ఇంకెప్పుడు యుద్ధము అన్నటువంటి సిద్ధంగా ఉన్నారు పాండవులు అని నీవు రాయభారిగా వెళ్ళి చెప్పు సంజయ అన్నాడు.
1: అన్నాడు.
0: మరి సంజయుడు అక్కడ వెళ్ళి జరిగినదంతా ఆయన కూడా
1: చెప్పాడు.
0: చెప్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ సంజయుడు వద్దని ఎంత చెప్పినా వినడం లేదు. ఆ సమయానికి కర్ణుడు ప్రక్కనే ఉన్నాడు కదా, ఈ సంజయుడు, భీష్ముడు, ద్రోణుడు, కురుపుడు, అశ్వత్థామ అందరూ కూడా యుద్ధం వద్దంటున్నారు, వారి భాగం వాళ్ళకి ఇవ్వమంటున్నారు
1: అంటున్నారు.
0: అయినా ప్రక్కనే ఉన్నాడు కర్ణుడు, దుర్యోధన ఈ పిరికి పందల మాటలు విని వాడికి భాగం ఇస్తావా, నేనున్నారు, ఏం భయపడద్దు అని ధైర్యం చెప్తున్నారు
1: చెప్తున్నాడు.
0: ఆ సమయంలో కర్ణుడు బాధపడుతూ ఉన్నాడు. కర్ణుడు అంటున్న వేళ అక్కడున్న వాళ్ళందరూ భీష్ముడు అంటున్నాట,

తలంకుతగ ధీమిత. ఈ మాటలు విన్నటువంటి కర్ణుడు బాధపడుచు సభను విడిచాడు. ఈ భీష్ముడు గతించిన వరకు నేను యుద్ధం చేయను, బాణం పట్టను అన్నాడు. ఇక తర్వాత ఎంత చెప్పినా చివరికి పరమాత్మని పంపి ఒక్కొక్కరి అభిప్రాయములు, చివరికి ఇక్కడ పరమాత్ముడు వీరి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు. ఏం చేద్దాం, యుద్ధం సిద్ధమైనా ఇంకేమైనా మీకేమైనా

0: పరమాత్మని పంపి ఒక్కొక్కరి అభిప్రాయములు చివరికి ఇక్కడ పరమాత్ముడు వీరి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు. ఏం చేద్దాం, యుద్ధమే సిద్ధమైన ఇంకేమైనా మీకేమైనా అనుమానాలు
1: ఉన్నాయంటున్నారు.
0: ఇక ధర్మరాజు బావా, కట్టకడసారిగా నీవు రాయభారం వెళ్ళి
1: వెళ్ళి
0: మా పెదనాన్నలతో అర్ధ భాగమైన ఇవ్వమను, లేదంటే ఇది ఊళ్ళైనా ఇవ్వమను, ఐదు పట్టణాలైనా ఇవ్వమను, కృష్ణస్థలే కుశస్థలే మాగంధి ఉపప్లావ్యం ఇలాంటి ఐదు పట్టణాలు ఇచ్చినా కూడా చాలా హైగా బ్రతుక్కుంటామని చెప్పు
1: చెప్పు
0: అని అందరి అభిప్రాయాలు తెలుసుకుని పరమాత్ముడు రాయభారిగా పైరంబై ఇలా వెళుతున్నాడు.
1: పరమాత్ముండే

0: హరిగిడయందరిధ అంత పరమాత్ముడు హస్తన చేరుకున్నాడు.
1: అవును,
0: ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు.
1: లేదు,
0: చివరికి
1: అవునవును
0: అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు
1: చెప్తున్నారు
0: ఎవరు చెప్పిన ద్రోణ భీష్మ కృప శల్య శకుని ఇత్యాది మహావీరులు ఎందరో కూడా వారి భాగం వారికి ఇవ్వండి, ఈ యుద్ధాన్ని మానివేయండి
1: మానివేయండి.
0: ఈ రణం మంచిది కాదని ఎంత చెప్పినా వినడం లేదు
1: వినడం లేదు.
0: చివరికి సూది మన మోపినంతైనా కూడా వారి భాగం ఇవ్వరు అని చెప్పు
1: చెప్పు.
0: అసలు వచ్చిన వాడవు నీ ఒక్కండవి
1: అవును
0: అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు.
1: అవునవును
0: తన తల్లి తండ్రులు కూడా ధృతరాష్ట్రుడు గాంధారి కూడా ఎంతో చెప్పి చూస్తున్నారు
1: చూస్తున్నారు.
0: వంది మాగధులు సత్త ఋషులు నారద మహర్షి కూడా మరియు ఆ సభ ఉన్నటువంటి వేళ ఎవరి మాటలు ఖాతర చేయడం లేదు. తన ప్రాణ స్నేహితుడైనటువంటి రాజేని నమ్ముకున్నటువంటి ఆ రారాజు చివరకు ఆ ఎవరిని లెక్క పెట్టడం లేదు. ఇష్టం వచ్చిన కూతలు కూస్తున్నాడు
1: కూస్తున్నాడు.
0: కృష్ణ నీవు వారికి మాకు బంధువుడవని నిన్ను నమ్మి నిన్ను ఇక్కడ రాయభారిగా రమ్మన్నావు
1: రమ్మన్నా
0: ఇక నీవు వారికి సూది మనం ఓపినంత కూడా వారికి ఇవ్వను. ధైర్యం ఉన్న యుద్ధమని గెలుపొందుము. అట్లు యుద్ధమున మేము చచ్చితమే నీ వీర స్వర్గం అలంకరిస్తాం, లేదు మేము గెలుపొందిన సకల భాగ్యములు అనుభవిస్తాం అంటూ ఉన్నాడు. ఆ వేళ పరమాత్మని చూస్తూ పడపడ పళ్ళు

0: పరిగెడద, వీడికి ఎవడ దిక్కుంటే వాడు వస్తాడు, అది ఇప్పుడే తెలిపోతుంది. వీడికి దిక్కున్న వాడు వస్తాడు, వీడిని పట్టి బంధించండి, కాళ్ళు చేతులు కట్టి పడవేయండి అంటున్నాడు
1: దుర్యోధనుడు.
0: ఇక అతడు సామాన్యుడు కాదు కదా, లీలా మానుష విగ్రహుడు, గోపాల బాలుడు, విశ్వరూపమును ధరించినటువంటి మహానుభావుడు, సర్వ ప్రపంచమును తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవదేవుడు విష్ణు పరంధాముడే కనుక అప్పుడు ఆ సమయంలో తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. సప్తలోకాలు, అష్ట దిశలు, నవగ్రహాలు, పంచభూతములు, నర నారాయణులు అక్కడ కనిపిస్తున్నాయి. గుడివాడైనటువంటి ధృతరాష్ట్రుని కూడా దర్శనమిచ్చాడు. అప్పుడు అందరు కూడా ఆ పరమాత్ముని ఇలా వేడుకుంటున్నారట.
1: ఎలా వేడుకుంటున్నారు?

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయవారం బుర్రకథ విన్నారు. వినిపించిన వారు శ్రీబై రాజారెడ్డి బృందం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

0: ఆకాశవాణి వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించాం. కానీ ఇందుకలది అందు లేదని సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక

0: మోసరు వెళ్ళి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే, ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్కి సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి 1986లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
0: ఏపీ కాస్ట్లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
1: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్తో అనుసంధానం అయి ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
0: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
1: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ రెండు ప్లేసెస్లో కన్సర్న్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి. ఎవరికైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ లేకపోతే సైన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ కానీ అటువంటిది ఉంటే కనుక ఈ స్టేట్ ఆఫీసెస్ని అప్రోచ్ అవ్వచ్చండి. అలాగే ఈమెయిల్ కూడా ఒకటి ఉందండి, ఏపీ కాస్ట్ అఫీషియల్ @gmail.com అనేది ఉంటుందండి. ఆ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా మాత్రం ఒక్క రోజులో వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ వాళ్ళకి అందేటట్టుగా ఉండేటట్టు మన ఆఫీస్ నుంచి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామండి.
0: ఏపీ కాస్ట్ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో?
1: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం చాలా యాక్టివిటీస్లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చేటప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
0: స్టూడెంట్స్ వరకు మన కరికులంలో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు, కామన్ పీపుల్ సైన్స్కి ఎందుకు తెలుసుకో ఉండాలి, ఏం చెప్తారు?
1: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ గురించి ఒక 6th క్లాస్ నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వేరియస్ సినారియోస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తున్నాం, మనకు ఒక వర్షం పడడం కానీ, ఒక తుఫాన్ రావడం కానీ, లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ, వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
0: అయితే సార్, మీరు ప్రొఫెసర్గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్. విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ని, అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి వైపు నుంచి చూస్తే అతను క్యూరియాసిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాటిని ఎలా చూడాలి ఒక ప్రొఫెసర్గా? ఆ స్టూడెంట్ అడిగే క్వశ్చన్ అది కొన్నిసార్లు మనకు తొంటరి క్వశ్చన్గా అనిపించవచ్చు, అలాగే ఆ స్టూడెంట్కి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ఎలా టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా

0: చెప్పాలి. అలాగే స్టూడెంట్స్ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
1: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈరోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చు అండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలామంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు. దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశము ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
0: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం అంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
1: ఖచ్చితంగా అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డీఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీసు, నియర్ బై యూనివర్సిటీసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో, అది వర్క్షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనని అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్, వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరేస్ ఆర్గనైజేషన్స్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్తో కూడా అసోసియేట్ అయ్యి వేరేస్ యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో. మన ఏపీ కాస్ట్లో ఇప్పుడు ఐడెంటిఫైడ్గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 నుంచి 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ ఛార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు ద నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో, సో దానికి కాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేస్ మండల్ స్కూల్స్తో కానీ వేరే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 నుంచి 5 స్కూల్స్లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్కి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టంలో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని వేరియస్ స్కూల్స్కి ప్రమోట్ చేయడం కానీ, దాన్ని ప్రజెంట్ చేయడం కానీ, ఇటువంటి వాటన్నిట్లో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
0: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
1: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ, లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చు అండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ళ ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ పేటెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి
0: సార్. అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
1: రీసెంట్గా ఆవిష్కార్ అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్ అటువంటి జరిగేదానికి కానీ, పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి.

0: కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండ్
1: సార్. ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
0: మెయిన్గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు, లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజన్స్లో అవ్వచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
2: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఆకాశవాణికి 90 వసంతాల సందర్భంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో పరిచయం విందాం.
1: నమస్కారం వెంకటేశ్వరరావు గారు.
2: నమస్కారం.
1: మీరు సంగీతం నేర్చుకున్న గురువుల ప్రభావం మీ మీద బాగా ఉండుండాలి, ఆ అనుభవం కొంచెం చెప్తారా?
2: ఇంకా గురువులు అంటే వారిని చెప్పాలి. మా తండ్రి గారు ఏ రకమైనటువంటి సంగీతాన్ని వారు ఉపాసించి తరించారో అలాంటి సంగీతాన్ని బోధించేటువంటి గురువు నాకు దొరికాడని నేను

0: చాలా సంతోషించాను. కారణం ఏంటంటే ప్రతి సంగీత విద్వాంసులు అందరూ ఉంటారు, సంగీతం చెప్పేవాళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు, అందరూ చెప్పచ్చు. కానీ నాదాన్ని ఎలా ఉపాసన చేయాలి, భగవంతుడు ఇచ్చే నాదం ఎలా ఉపాసన చేస్తే వస్తుంది, ఆ ప్రాణాన్ని ఎలా చేయాలి, అది ఎలా ఉపాసన చేయాలనేది ఆయన రోజు పాడి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా ఆయన అర్ధరాత్రి కాదు తెల్లవారుజాము ఎప్పుడు ఆయనకి మనసు పుడితే అప్పుడు నన్ను కూర్చోబెట్టుకుని సాంబ సదాశివ సదాశివ అనేటువంటి శ్లోగన్ నా చేత ఎప్పుడు చెప్పిస్తూ అందులో నాదాన్ని ఎలా పూరించాలి, ఏం చేయాలి, ఎలా నాదం చేయాలి, నాదిస్థానం నుంచి నాదం రావాలి, అప్పుడే జనరంజకంగా ఉంటుంది, భగవంతుడు మెచ్చుతాడు. ఆయన కూడా నాకు ఇదే ఉపదేశం చేస్తూ ఊరున్నంత మటుకు గ్రంథం చెబుతూ వచ్చారు. ఇది ఒక 2 సంవత్సరాల ఎప్పుడు నేను 4 ఇయర్స్ కోర్సు ఆ 2 సంవత్సరాల లోపల ఫినిష్ చేశాను.
1: మీరు నేర్చుకున్న ఈ శాస్త్రీయ సంగీతాన్ని అంటిపెట్టుకుంటకుండా వేరే మార్గం తొక్కడానికి కారణం ఏమిటండి?
0: ఈ సంగీతంలో ఏ సంగీతం అయితే నేను నేర్చుకుని బతుకుదాం అనుకున్నానో దాంట్లో నాకు ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో డ్రామాల్లో దిగాల్సి వచ్చింది. డ్రామాలు వేసుకుంటున్నా అందులో కూడా రకరకాల బాధలు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను పెదపులేరు వెళ్ళాను ఒకటో. చిన్నప్పుడు నాకు సత్కారం చేశారు ఒకనొకప్పుడు సముద్రాలు రాఘవాచార్య గారు. నేను డాన్స్ చేస్తుండే రోజుల్లో ఆయన సినిమాలో ఉండటం వల్ల ఇదే బాను సూరయ్య గారు అబ్బాయి వచ్చాక బాగా పాడుతున్నట్ట విజయనగరం కాలేజీలో చదువుకు వచ్చాట ఉత్తర సరదాగా రమ్మని చెప్పి మన ఇంటికి అని చెప్పి ఆయన కబుర్ చేస్తే నేను వెళ్ళాను. ఒక 1 అవర్ నేను అక్కడ ఆయనకి నా గానాన్ని వినిపించాను. వినిపించిన తర్వాత ఆయన నైన్ నీ అదృష్టం ఎట్లా ఉంటుందో, నీ వాయిస్ బాగుందిరా నైనా, నువ్వు తప్పకుండా మద్రాసు వస్తే అక్కడ నేను ప్రయత్నం చేసి చూస్తాను, నువ్వు రావాల్సిన మద్రాసుని ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఆయన చేయటం తోటి నేను ఇక్కడ డ్రామాలకు స్వస్తి చెప్పి వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళి మద్రాసు మకాం పెడదామని చెప్పి అనుకుంటూ ఉండే సమయంలో నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. అది పులివరిలోనే మ్యారేజ్ అయింది. ఆయన 3 మాసాలకు నేను బయలుదేరి మద్రాసు చేరుకున్నాను. మద్రాసు చేరిన తర్వాత సముద్రాలు రాఘవాచార్య గారు పాపం శ్రమ అనుకోకుండా ఆయన ఇంట్లోనే నాకు భోజనం ఏర్పాట్లన్నీ చేసి 4 మాసాల పాటు కంప్లీట్ గా ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని పరిచయం చేసి ఏవో కచేరీలు అవి ఏర్పాటు చేశారు. ఫస్ట్ రేణుకా ఆఫీస్ లో నాగయ్య గారి దగ్గర ఒక కచేరీ పెట్టించారు. ఆ తర్వాత ఆ రోజు చాలా మంది పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషం, చాలా బాగుందని చెప్పి సంతోషించారు అంతే. ఆ తర్వాత వాహిని పిక్చర్స్ లో పెట్టించారు. అక్కడి నుంచి తప్పకుండా ఏదన్నా అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కూడా అనుకున్నారు. ఆ తర్వాత ఇండియన్కు అవకాశం కలిగించాలి కదా అని చెప్పి ఆయన ఘంటసాల బలరామయ్య గారికి ఇంట్రొడ్యూస్ చేయాలండి. ఘంటసాల బలరామయ్య గారు ఆఫీసులో ఉండాల్సింది, నేను కావాల్సిన సాయం ప్రస్తుతం పరిచయం చేశారు. అప్పుడు రజనీకాంతరావు గారు అక్కడ ఉంటుండేవారు, వారికి లెటర్ ఇచ్చి పంపించి చేస్తే వెంటనే ఆడిషన్ తీసుకుని నాకు అన్ని విధాల దేశానికి నా గాత్రాన్ని ముందు పరిచయం చేసింది ఆల్ ఇండియా రేడియో. రజనీకాంతరావు గారు, మూర్తి గారు, అందరూ ఇంకా మిత్రులు అందరూ కూడా ఉండి ఏ ప్రోగ్రామ్ వచ్చినా పద్య పథకం అని పేరు పెట్టండి, డ్రామాలు అనండి, గీతావళి అనండి, క్లాసికల్ మ్యూజిక్ అనండి, ఆల్మోస్ట్ నాటికలు కూడా ఉండేవి. అన్నింటిలో కూడా నన్ను కంటిన్యూస్ గా నెలకు 1-8 ప్రోగ్రాములు పిలిచి నాకు భక్తి లోపం లేకుండా, పేరు ప్రతిష్టలతో పాటు భక్తికి కూడా లోపం లేకుండా చేసింది ఫస్ట్ ఆల్ ఇండియా రేడియో. దాని తర్వాత మాస్టర్స్ వాయిస్ కి రికమెండ్ చేశారు సముద్రాలు రాఘవాచార్య గారు. అక్కడ నా దురదృష్టవశాత్తు మీ వాయిస్ అసలు మైక్ పనికిరాదు, పనికి వచ్చేదాకా మాత్రం వదలకుండా ఈ ఊళ్ళో ఉండటం అలాగే నిరుత్సాహం తెచ్చుకోకుండా కొంతకాలం పాటు కాలక్షేపం చేశాను. ఈ లోపల బిఎన్ రెడ్డి గారు పిలిచి ఆయన షోలో ఆయన పిక్చర్ లో స్వర్గసింహ పిక్చర్ లో ఫస్ట్ భానుమతి గారితో డ్యూయట్ సాంగ్ నా వాయిస్ ఇండస్ట్రీకి తెలియపరిచింది ఆయన స్వర్గసీమ. అది అయిపోయింది. అది అయిన తర్వాత ఇంకా తలనాటి యుద్ధం, బాలరాజు, బాలరాజు దగ్గరకు వచ్చేది మ్యూజిక్ డైరెక్షన్ లోకి వచ్చాను. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బాలరాజు అనే చెప్పాలండి. కారణం ఏంటంటే దానికి గాలిపించిన నరసింహారావు గారు కూడా ఉన్నారు అప్పటికి. ఆయన ఉన్నప్పటికే ఘంటసాల బలరామయ్య గారికి నా సంగీతం మీద మక్కువ ఎక్కువ ఉండటం చేత నన్ను పిలిచి నాయన నువ్వు కూడా వర్క్ చేయాల్సిందని చెప్పంటే గాలిపించిన నరసింహారావు గారు ఉండగా ఆయన పెద్దలు నేను వచ్చి అక్కడ చేయటం బాగుండదంటే అప్పుడు ఆయన తోడు కూడా నాకు చెప్పించితే నేను బయలుదేరి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని 11 పాటలు బాగా

0: రోజుల్లో అట్లా ఆల్మోస్ట్ ఆల్ ఈ పాపులర్ ఐదు సాంగ్స్
1: అన్ని ఫస్ట్ సాంగ్ అయిపోతున్నాయి అంటాను.
0: అందులో నవోదయం నవోదయం తర్వాత వరుణదేవుని గురించి ఓ సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఇక ఆ తర్వాత ఓ బాలరాజ వారి చెరియా కనరావా ఈ సాంగ్స్ అన్ని అందులో చేశాను. ఇక అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను అక్కడ స్థిరపడేందుకు అవకాశాలు కలిగినాయి. ముందు లక్షోమ కీలుగుర్రం అవన్నీ శోభనాచల వారు బుక్ చేశారు. అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఇండస్ట్రీలో అందరు ప్రొడ్యూసర్లు నన్ను చాలా బాగా ఆదరించారు.
1: లైలామదిలో పడింది పండి
0: బాలరాజులో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకునేందుకు వచ్చేవారు. అప్పటి నుంచి పరిచయం తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్షన్ సైజ్ నాకు ఎంకరేజ్మెంట్ పూర్తిగా ఇచ్చింది రామకృష్ణ గారు భానుమతి గారు కూడా. వారి రత్నమాలకు నన్ను ఫస్ట్ అసలు అసిస్టెంట్ గా బుక్ చేశారు. మీకు నాకేం చేత కదంటే మీకేం చేత ఒక్కర్లేదు, మీరు మీరు స్వరం రాస్తారు కదా, స్వరం తెలుసు కదా అంటే చాలా సంతోషం అండి. అయితే నేను చేస్తానని నమ్మకం ఉండేటట్టు మీరు తప్పకుండా పెట్టుకోవాల్సిందని చెప్పి నేను వెళ్ళిపోయి అది కూడా స్టార్ట్ చేశాను. వాళ్ళు మంచి హృదయాల సిద్ధ సంకల్పం కాబట్టి ఇంత వృద్ధిలోకి రావటానికి అవకాశాలు, వాళ్ళు మంచి మనసులు ప్రీతితో ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక ఆప్యాయత. ఈ మనుషులను తీసుకుంటే వాళ్ళు మన వాళ్ళు తప్పకుండా చేయాలి, వృద్ధులకు రావాలనే ఒక అభిప్రాయంతో ఉండేది కాబట్టి అప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా చాలా స్థిరపడిపోయి శాశ్వతంగా ఈ రోజు వరకు నిలవగలిగారని నా అభిప్రాయం. ఇండస్ట్రీలో ఉన్నది ఇది ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ దాంతో పాటు ఆ తర్వాత ఫస్ట్ రికార్డు గ్రామఫోన్ రికార్డుకు నువ్వు రావాల్సింది అని చెప్పి మళ్ళీ పేకేటి శివరామ్ గారు ఉన్నారు, ఆయన గారు రిప్రజెంటేటివ్ గా అక్కడ రావడంతో ఫస్ట్ నా వాయిస్ రికార్డ్ చేశాను. నిశానాథ బింబము జోడు పద్యమును గాలిలో నా బ్రతుకు తేలిపోయిన మాట
1: అది మీ మొట్టమొదటి
0: తర్వాత ఇచ్చాను. గంగాల బాబు శాస్త్రి గారు నాకు బంధువులు అని అప్పటిదాకా తెలియదు, నేను రికార్డు ఇచ్చిన తర్వాతే
1: శాస్త్రీయ సంగీత జ్ఞానం వల్ల మీరు ఈ అనేక చిత్రాలు సంగీతించారు కదా, ఇది ఏ విధంగా మీకు ఉపకరించిందంటారు?
0: నాకు స్వర జ్ఞానం, త్యాగరాజు రచించినటువంటి గేయాలు, ఆయన ఏ అవస్థల్లో ఏ సంగీతం ఏ రాగాలు ఆయన పాడుకున్నాడు, ఆయన ముందు అనుకుని పాడకపోయినా ఆ ఎమోషనల్ గా ఆయన పాడుకున్నప్పుడు అది దైవతత్వమైనటువంటి సంగీతం కాబట్టి ఆయన ఏ ఏ సన్నివేశాల్లో ఏ ఏ పాటలు రాసుకుని పాడాడు ఆ పాటలు మన ఆయా రాగాల్లో వినియోగిస్తే అది ఎంత శాశ్వతమైన సంగీతం కాకపోతే ఈ రోజు వరకు అంత నిలిచింది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఆధునికంగా ఈ మిక్సర్ పద్ధతి వచ్చింది కదా, ఈ కలగలుపు వచ్చినప్పటికీ మెయిన్ గా ఏదన్నా ఒక రాగం తీసుకుని దానికి మనకి ఎక్స్ప్రెషన్ కి సంబంధించినట్టుగా మనం ఏదన్నా మిక్స్ చేసుకుంటూ
1: మన కర్ణాటక సంగీతంలో ఇది ఒక రాగం ఒక భావానికని ఒక రసానికని ఇది అవుతుంది. మీరు అది ఏమన్నా ఫాలో అయ్యారా?
0: అది కొన్ని కొన్ని రా కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఏడుకొండల అట్లాగే ఇప్పుడు ఏదైనా ఋతువుల సాంగులు అలాంటి వాటిలో కూడా అమోస్తరుగానే వాడుతూ వచ్చాం. వాడుతూ వచ్చిన సినిమా సంగీతం అనేప్పటికీ దేశంలో క్లాసికల్ సంగీతం క్లాసికల్ గా రచనలు ఎలా అయితే ఉన్నాయో ఆ రచనలతో పాటు సాహిత్యంలో మార్పులు ఆధునిక కవిత్వాలు కూడా ఏ విధంగా ధోరణి మారుతూ వచ్చిందో, ప్రజా గేయాలు ప్రజలకు పనికొచ్చే గేయాలను మారుతూ వచ్చినాయో, మన సంగీతానికి కూడా శాస్త్రీయ సంగీతంతో ఉంటూ బద్ధం దాన్ని పెట్టిన జనం కోసం అని చెప్పి జనరంజకంగా భావయుక్తంగా ఆ వ్యాలిటీకి ఏ భావం కలుగుతుందో దానికి ఏ విధమైనటువంటి అవధులు లేవు, దానికి అడ్లు పెట్టుకునేట్లయితే మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ లోపం అవుతుంది అని అనుకున్నప్పుడు నేను అనుకున్న ధ్వని దానికి నేను కల్పించేసి దానికి ఈ స్వరం, కానీ ఏది చేసినా ఒకటి మాత్రం చేశాను, నేను చేసిన దాంతో శాస్త్రీయం కాదనేందుకు మాత్రం అవకాశం లేకుండా నేను కలిగించుకుంటూ సాధ్యమంతో జాగ్రత్తగా చేసుకుంటాను.
1: మన రంగు మన రుచి
0: మన రంగు మన రుచి కారణం ఏంటంటే శాస్త్రం అన్నప్పుడు ఒక క్రమ పద్ధతి కావాలి కదా, దానికి వెళ్ళేటప్పుడు నేను ఈ స్వరాలు తగిలించాను, ఆరోహణలో ఈ స్వరాలు అనవసరంగా మిక్సర్ చేశాను, ఈ రాగంలో ఇంత ముందు లేని సాంప్రదాయం స్వరం ఒకటి తగిలించానంటే మళ్ళీ ఎప్పుడొచ్చినా ఆ సంచారం అలాగే వచ్చాను కాబట్టి అనంతవై రాగ అన్నారు. ఇది దీనికి ఏదో ఒక రాగం పేరు మనం పెట్టుకుంటాం అంతే, కానీ క్రమం తప్పిందని కానీ ఏమీ లేకుండా శాస్త్రీయానికి భంగంగా ఉంది.

0: వినిపించకుండా ఉందని చెప్పి ఇది మనది సంగీతం.
1: వెంకటేశ్వర గారు, మరి మీతో పరిచయం ఉన్న సంగీత విద్వాంసులు ఎంతో మంది ఉండొచ్చు కదా, వారికి మీ పట్ల అంటే సినిమా సంగీతంతో సంబంధం ఉన్న మీ సంగీతం పట్ల వారి అభిప్రాయం ఎలా ఉండదండి?
0: నా సంగీతాన్ని గురించి వాళ్ళు చాలా అభిమానించేవారండి. సినిమా సంగీతంలో ఉండి కూడా శాస్త్రీయ సంగీతాన్ని మనసులో పెట్టుకుని ఒకవేళ ఏదన్నా మనోధర్మంగా చేసినప్పటికీ అది క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుందని వాళ్ళు చాలా ఈ సంగీతాన్ని గురించి అప్పుడప్పుడు డిస్కషన్స్ లో కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా ఆదరించడం లేదు జనం అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నేను వార్తా నేను మనవి చేస్తూ ఉండేవాడిని. అది చాలా భావయుక్తంగా ఎన్నో రకరకాల బాధల్లో ఆయన రాగము తాళము అది ఆలోచించాడు ఏమో నాకు తెలియదు. త్యాగరాజు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ భక్తిభావం ఉండేది కాదేమో, కానీ ఆయన చేసినటువంటి కృషి ఆయన శిష్యులు ఆ పరంపర వచ్చి మర్చిపోయింది. కానీ ఆయన పాడుకునేప్పుడు అది భావయుక్తంగా పాడుకుంటాడని నా అభిప్రాయం. మన సోదరులకు అందరికి ఆ భాష కంప్లీట్ గా తెలియకపోవటం వల్ల సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుని దాన్నే బాగా డెవలప్ చేశారని నేను అనుకుంటున్నాను. అప్పుడు త్యాగరాజు గానం చేసినప్పుడు ఆయన అవస్థ వేరే అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం నాలుగు సంగతులు వేసి పాడుతుంటే నాలుగు సంగతుల్లోనూ నాలుగు రకాల ఎక్స్ప్రెషన్ వేసి పాడుకోవచ్చు కదా. అట్లా పాడినప్పుడు జనం కూడా అప్రిషియేషన్ చేస్తారని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైనా ఒక కీర్తనం ఉంది, ఆ కీర్తనలో నాలుగైదు రకాల సంగతులు వేసి మనం పాడుతున్నాం. వేసి పాడినప్పుడు లేమ్యాన్కి నాలుగైదు రకాల సంగతులు వేశారో లేదో వాడికి తెలియదు. ఒకే మాట పెడవలు అంటున్నాడు అని చెప్పి వాడు ఏదన్నా బాధపడి ఉండొచ్చు. అందుకోసం మన సంగీతం కొంచెం దూరం అవుతుందేమో. మనం పాడేటువంటి ప్రతి సంగతికి ఒక ఎక్స్ప్రెషన్ జనానికి కనిపించకుండా హృదయానికి తగలాలి. తగిలేటువంటి స్థితిలో కనుక మనం గానం చేసేటప్పుడు ప్రతి వాడు దాన్ని కూడా అప్రిషియేట్ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పి కరెక్ట్ గ్రంథాలను చెప్పింది. ఇప్పుడు జనరేషన్ అలా మారుతుంది. ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలా మటుకు అలా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఎంతో ఆనందం
2: చెప్పేవారు.
0: నా విషయంలో లేదు, ఎప్పుడు వాళ్ళందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు.
1: మీ సంగీత దర్శకత్వంలో యుగల గీతాలన్నీ కూర్చోవారు కదా, అప్పుడు స్త్రీకంఠం పురుషకంఠం రెండు కూడా బాగా వినిపించాలంటే ఏ శృతిలో మరి పాట మీరు కట్టేవారండి? అంటే స్త్రీ పురుషుల గాత్రాలు వాటి రేంజెస్ వేరు కదా. మరి
0: మామూలుగా డ్యూట్ సాంగ్స్ కూడా సినిమా సంగీతానికి ఆడ మగ పాడాల్సి వచ్చినప్పుడు సెటప్ సంచారం పైకి పోకుండా, మాక్సిమం సంచారం పైకి పోకుండా ఈ రేంజ్ వరకు లేడీ వాయిస్ లో కరెక్ట్ మెయిల్ వాయిస్ ప్రాధాన్యంగా
2: వస్తుంది.
0: ఉన్నంత మటుకు ఆ వాయిస్ సెటప్ చేసి దాంట్లోనే ఆ రాగ సంచారం ఆ భావం వచ్చేందుకు సర్వ విధాల ప్రయత్నం చేసి అలాంటి రాని పరిస్థితి ఏదైనా ఉంటే మధ్యమ శృతి సాంగులు కొంత మటుకు పెట్టుకుని బేస్ యాక్టివ్ ముందుగానే అసలు ఆ సాంగ్ కంపోజ్ చేసుకున్నప్పుడు ఇది ఎవరు పాడతారని ఆటోమేటిక్ గా తెలుసుకుని
2: పాడతారు కాబట్టి మీకు
0: అది లేకపోతే కొన్ని కొన్ని చోట్ల లేని అవస్థ అనుభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ థాట్ లేని మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది చేస్తారు, వాళ్ళు అనుకున్నదే రావాలంటారు. కొన్ని కొన్ని గాత్రాల్లో కొన్ని కొన్ని సంగతులు అద్భుతంగా కలుగుతాయి, కొన్ని కొన్ని గాత్రాల్లో మన్ను కింద వస్తాయి. ఆ మన్ను కింద వచ్చే సంగతులు మేము పాడిందే పాడాలి, మీరు పాడాల్సిందేనంటే అట్లాగే వినిపిస్తుంది ప్రజలకి. అందుకని కొన్ని కొన్ని సాంగ్స్ చాలా బాగా వినిపిస్తాయి, కొన్ని కొన్ని చాలా వినిపించడం కారణం అది. ఈ రేంజ్ సెటప్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ లో ఉండేటువంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు అనుసరిస్తున్నారనుకోండి.
1: ఇంకో మాట, సినిమా పాటలు పాడడానికి కేవలం ఒక్క గాత్ర మాధుర్యమే ఉంటే చాలంటారా, లేకపోతే భాషలో కూడా కాస్త పరిచయం ఉండాలంటారా?
0: ఇప్పుడు పాటలు పాడేప్పుడు కూడా వాయిస్ కంత ప్రాధాన్యం రావటం, భాషకంత ప్రాధాన్యం రావటానికి భాష కూడా కొంచెం కావాలండి, సంస్కారం కొంచెం కావాలి. పాడే సినిమా సంగీతం పాడేవాడికి ఒక్క గాత్రమే చాలదు, అందులో దాంతో పాటు భాష ప్రపంచ జ్ఞానం జీవితంలో అన్నింటినీ కూడా శబ్ద రూపంలో ప్రొడ్యూస్ చేయగలటువంటి శక్తి భగవంతుడు వాడికి కలగజేసినప్పుడు పది కాలాల పాటు వాడు.

0: హాయిగా నిలిచేందుకు అవకాశం. అందుకనే మొట్టమొదటి నేను కొంత సంస్కృత్ కూడా కొన్ని గ్రంథాలు చదివాను. ఆ చదవటం వల్ల ప్రొనౌన్సియేషన్ కి వాళ్ళు లిప్ మూమెంట్ కోసం ఎంత బాధపడతారో, జనం నవ్వుతారనేటువంటి మాట లేకుండా నేను లిప్ మూమెంట్ ఇచ్చి పాడేటప్పుడు కూడా అన్ని యాసలతో అన్ని క్లీన్ గా అంటాను కాబట్టి ఎంతమంది ఆర్కెస్ట్రా ఉన్నా నాకు భాషకి ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా శుభ్రంగా మాటలన్నీ క్లీన్ గా తెలుస్తూ ఉంటాయి.
1: వెంకటేశ్వరరావు, ఇప్పుడు ఫిలిం సాంగ్స్ లో ఆర్కెస్ట్రా ప్రధాన పాత్ర వహిస్తుంది కదా, నిజానికి మన సాంప్రదాయంగా మనకి ఆర్కెస్ట్రా అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. వీటి గురించి ప్రయోగాలు చేయడంలో ఏమైనా పాశ్చాత్య పద్ధతులను మనం అనుకరించడమా లేకపోతే మన సాంప్రదాయం ప్రకారంగా అందులో ఏమైనా ప్రయోగాలు చేయడమా, వీటిలో మీరు ఏమైనా కొంత కృషి చేస్తుంటారు?
0: ఒకటి నా పర్సనల్ అభిప్రాయం చూస్తున్నాను, మనం ఏదైనా ఎఫెక్ట్ క్రియేషన్ చేయదలుచుకున్నప్పుడు ఒక బ్రహ్మాండం శబ్దం ఉత్పత్తి చేయదలుచుకున్నప్పుడు దానికి కావలసినటువంటిది ఇది పాశ్చాత్యమా ఇంకొకటా ఇంకొకటా అనేటువంటి భావన మనకు అనవసరం. ఆ విషయంలో మాత్రం మన సాంప్రదాయం చెడకుండా కీర్తన కీర్తనగా సాహిత్యంతో మనం గానం చేసినంతసేపు మన సాంప్రదాయం మనం వదలకుండా మిగతా ఈ వాద్య బృందంతో కావలసిన ఎఫెక్ట్ మ్యూజిక్ల కోసం ఒక్క పాశ్చాత్య సంగీత దేశంలో ఎక్కడెక్కడ ఏ సంగీతాల ద్వారా మనం ఏ ఎఫెక్ట్ తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్లు మనం వాడుకోవటం, ఆ వాళ్ళు ఏం ప్రయోగాలు చేస్తున్నారు, కానీ మన వాతావరణానికి ఎలా ప్రయోగం చేస్తే ఆ వాయిద్యాన్ని ఎలా వినియోగించుకుంటే
1: అది
0: సందర్భానికి తెలిసి మనం చక్కగా చేసుకోవటంలో మనకేం తప్పు లేదని నా భావన. కానీ మన సంగీతానికి మనకున్న గమక రీతులకి కొన్ని కొన్ని ఆ వాయిద్యాలు పనికి రాకపోవచ్చు, కానీ మనం అనుకున్న ఎఫెక్ట్ తీసుకురావాలంటే మాత్రం ఒకప్పుడు ఆ వాయిద్యాలు చాలా అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా సంగీతానికి
1: ఇప్పుడు చూడండి, ఒక పాట పాపులర్ అయితే అది హిందీ పాట అయినా సరే ఇంగ్లీష్ పాట అయినా సరే దానికి ఇమిటేషన్ పాటలు వచ్చేస్తున్నాయి. ఒక ట్యూన్ బాగుంటే దాన్ని కాస్త మాట్లాడుతూ మార్చేసి వేరే పాటలు వస్తున్నాయి. ఈ అనుసరణ గురించి మీరు ఏమంటారు?
0: అనుసరణ అనేది మాత్రం అది జన్మలో ఎవరికి మాత్రం మంచిది కాదని నా పర్సనల్ ఒపీనియన్. అది మహాద్రోహం అని అనుసరణ ఎవడో చేసుకుని ఎవరిదో సొమ్ము మనం అనుభవించడం అది
1: మనదిలే.
0: భగవంతుడు ఇచ్చిన శక్తితో ఏదన్నా చేయగలిగితే చెయ్యాలి. ఇప్పుడు మీరెందుకు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారని నన్ను మీరు అడగచ్చు. అది ఈ సినిమా సంగీతం ఇది బిజినెస్.
1: మీ అభిప్రాయాలు చెప్పినందుకు చాలా సంతోషం అండి.
0: చాలా సంతోషం. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చేసరికి మీరు ఇక్కడ మాట్లాడించేట్టుగా చేశారు. ఈ ఆలోచన రావటం ఎంతమందికి వస్తుంది? మొట్టమొదటి నుంచి నేను చెప్తాను ఆల్ ఇండియా రేడియో ప్రోత్సాహంతో వచ్చానని. మళ్ళీ నా అభిప్రాయాలు మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇలాంటి సదస్సుల్లో నా చేత మాట్లాడించి మళ్ళీ దేశానికి తెలియపరుస్తుంటే అది కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలుస్తుందంటే చాలా సంతోషం. ఇప్పుడు
1: సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు అయిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు.
2: మీరింతవరకు ఆకాశవాణికి 90 వసంతాల సందర్భంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా బ్యాచులర్ చిత్రం కోసం సిద్ధిక్ శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం గోపీసుందర్.

శ్రోతలెంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. కేంద్ర సాయుధ దళాలు, పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని

0: వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరావర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్లా, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల పాలనా ప్రయాణాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ధి ఫలాలందేలా చూడటమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బహుళ రవాణా మార్గాల అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, డిజిటల్ పాలనా యంత్రాంగాలు, కార్మికులకు మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్షణాలతో కూడిన సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారతదేశ ఉత్పాదక రంగన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చొరవ ఒక పరివర్తనాత్మక సాధనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ రాష్ట్రాలకు పారదర్శకత, సామర్థ్యం, భాగస్వామ్య సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. Depending on our need assessment, depending on the state's own availability of land, the land will be provided by the states. The government of India will provide the money for infrastructure creation, but the idea is to have plug and play in
0: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువుల సరఫరా స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రవీణ్ కొనుజా వివరిస్తూ,
2: We haven't had any news of dryout at LPG distributorships. LPG backlogs have now reached less than 4 days. Online LPG cylinder bookings have reached 99% and DAC, delivery authentication code, is about 96%. During the last 4 days, the gap between the last conference and today, LPG cylinder bookings were about 42 lakhs per day. Deliveries were 44 lakhs per day.
0: అదేవిధంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల స్టాక్ను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి

0: భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కాబట్టి దీని మీద త్వరితగతిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. క్షత్రధాతుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. అలాగే కేంద్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా ఇప్పుడే సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము
0: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS 1 పరిధిలోని

0: అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము కృతనిశ్చితులై ఉన్నాం.
1: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ ఎస్ఎంఎస్ 1 పరిధిలోని సీసీడీ విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:15 జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలను ఈరోజు జరుపుకుంటోంది. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో మరలా ఆకాశవాణిగా నామకరణం చేశారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా హామీతో కూడిన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో జూన్9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా పథకం కింద లభించే 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడాలని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్దేశించింది. తదుపరి ఇన్నింగ్స్లో కూడా ఆ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అవడంతో 3 రోజుల్లోనే భారత్కు రికార్డు విజయాన్ని అందించింది. ఆరంగరేటంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతోర్ 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. సముద్రాలను సముద్ర జీవరాశిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. సముద్రం అన్ని తీరాలను దేశాలను కలుపుతుందని ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.
3: నీకేమైంది బుజ్జి?
4: మూడ్ లేదు మాస్టరు.
3: నీ మూడ్కేమైంది?
4: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

శ్రోతలు పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్ర జగత్. హిందీ సినిమా పాటలు విందాం. ముందుగా 1942 లవ్ స్టోరీ చిత్రం కోసం కుమార్ సాను పాడిన జావేద్ అఖ్తర్ గీతం, సంగీతం ఆర్డి బర్మన్.

శ్రోతలు చిత్ర జగత్ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి

మీరు విన్న పాట మిస్టర్ పర్ఫెక్ట్. చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తరువాతి పాట నాగమల్లి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం సత్యం.

మా ఆయన బంగారం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన సీతారామ శాస్త్రి గీతం సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు, కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.
1: మండా ప్రత్యుష శృతిరవోలి గారి గాత్రం వింటారు. శ్రీ సుసిరాపు లక్ష్మీ గణపతి వైలిన్, శ్రీ మండపాక రవి మృందంగం. కార్యక్రమంలో ముందుగా బాల కనకమయ చేల అటాన రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి మండా ప్రత్యూష శృతిరవళి.
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే అరుణ్ కుమార్.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా ప్రేమికుడు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: series, you were listening to a discussion on 12 years of the Modi government, initiatives for empowering farmers and achievements in agriculture sector. Participants were Binod Anand, member of the High Power Committee on MSP and Agricultural Reforms, Government of India, K.V. Prasad and Prabhudat Mishra, senior journalists. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashwani.
1: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल किसानों के सशक्तिकरण और कृषि क्षेत्र के उत्थान के प्रयासों पर चर्चा. इसमें भाग ले रहे थे भारत सरकार में एमएसपी और कृषि सुधारों पर उच्च स्तरीय समिति के सदस्य विनोद आनंद और वरिष्ठ पत्रकार केवी प्रसाद व प्रभु दत्त मिश्रा. कार्यक्रम का संचालन कर रही थी सोनू सूद. ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया. इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन एआईआर और यूट्यूब चैनल न्यूज ऑन एआईआर ऑफिशियल पर भी सुन सकते हैं. कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं. ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 5వ భాగం, 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ ఏబి చంద్రశేఖర్ రాజు, 6:35